శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 3వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 25వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 55 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు భక్తి రంజిని కార్యక్రమంలో భక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: శ్రోతలు ఇంతవరకు భక్తి రంజిని కార్యక్రమంలో దేవిస్తుతి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 6:40. సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో ఎంఎస్ ఇమాం బాషా గారు శ్రోతలకు అందించే హితోక్తులు వింటారు.
1: ఈ విశ్వ సృష్టిలోని సమస్త ప్రాణుల్లో మానవుణ్ణి సర్వోత్తముడుగా అల్లాహ్ అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చాడు. అల్లాహ్ ప్రసాదించిన బుద్ధి కుశలత ద్వారా మానవుడు సముద్ర లోతులపై ఆకాశ ఔన్నత్యాలపై విజయం సాధించాడు. మనిషికి కావలసింది కక్షలు కార్పణ్యాలు కాదు, కారుణ్యం ప్రతీకారం ఇతరులను నాశనం చేయడం వంటి దుర్మార్గపు పనులు కాదు. పరోపకారం కావాలి, దుర్మార్గం కాదు సన్మార్గం కావాలి. అర్థం కాదు పరమార్థం కావాలి. నీతి కాదు దైవ సన్నిధి కావాలి. పాపపు సంపాదన కాదు పుణ్య సముపార్జన కావాలి. అప్పుడే మానవ జన్మకు సార్థకత లభిస్తుంది. అల్లాను ప్రార్థించడం, తోటి మనిషికి సహాయపడడం, సహకరించడం, కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడం అనేవి ఒకే స్థాయిని కలిగి ఉంటాయని ఇస్లాం పేర్కొన్నది. దీని ద్వారా ఇస్లాం సామాజిక సేవకు ఎంతటి ప్రాధాన్యతను ఉన్నతమైన స్థానాన్నిచ్చిందో అర్థమవుతుంది. ఉత్తమ మానవుడు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఎక్కువ ప్రార్థనలు చేసే వ్యక్తి లేదా ఎక్కువగా ఉపవాసాలు ఉండే వ్యక్తి లేదా ఎక్కువ పర్యాయాలు హజ్ యాత్ర చేసిన వ్యక్తి ఉత్తముడు అని అనలేదు. ప్రజలకు ఎక్కువ ప్రయోజనం లాభం చేకూర్చే వ్యక్తియే అందరికంటే ఉత్తముడు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పేర్కొన్నారు. ఈ విధంగా తోటి మానవులకు సేవ చేయడాన్ని విశిష్టమైన పుణ్యకారంగా ఇస్లాం అభివర్ణించింది. ఎలాగంటే తోటి మానవులకు సహకరించడం అనేది పరంపరగా ఒకరి నుండి మరొకరి వైపునకు కొనసాగుతుంది. మనిషి ఈ లోకంలో ఎంతకాలం జీవించాడనేది కాదు.

0: ఎంతవరకు తనకు సత్కార్యాలతో మంచి పనులతో ఇతరులకు ఆదర్శవంతుడయ్యాడనేదే ప్రధానం. కదలలేని మెదలలేని ఒక వృక్షం నీడని ఫలాలను ఇస్తుంది. ఎండిపోయాక కూడా అది సమాజానికి ఉపయోగపడుతున్నది కదా. అలాగే పుట్టినవాడు ఎప్పుడైనా గిట్టకమానడు, చావు ఎప్పుడో వస్తుంది. ఎప్పుడో ఏదో చేద్దాంలే అని కాలయాపన చేయకుండా ఉన్న కొద్ది కాలంలోనే దైవభక్తి కలిగి సత్కార్యాలకై మంచి పనులకై సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం సజ్జనుల లక్ష్యంగా ఉండాలి. హారూన్ రషీద్ ప్రజానురంజకంగా ఉత్తమ పరిపాలన గావించిన ప్రముఖ అరబ్ రాజు. ఆయన కుమారుడు 16 వయస్సులోనే వైరాగ్యంలో పడ్డాడు. అతను ఒక ప్రక్క మహనీయులతో కలిసిమెలిసి తిరుగుతూ మరో పక్క సజ్జనుల సాంగత్యంలో కాలం గడిపేవాడు. ఇలా చేస్తూనే అధిక భాగం శ్మశాన వాటికల్లో సమాధులను చూస్తూ, మీలో ఎందరో రాజులున్నారు, మహారాజులున్నారు, మంత్రులు ఉన్నారు. మాకంటే ముందు మీరు ఈ లోకంలో జీవించారు, ఇప్పుడున్న లోకంలో మీరంతా ఎలా ఉన్నారని అడిగేవాడు. ఒకరోజు రాజు హారూన్ రషీద్ కొలువుదీరి ఉండగా కుమారుడు సభలోకి వచ్చాడు. ఒక అంగవస్త్రంతో నిరాడంబరంగా ఉన్నాడు. సభికులు గుసగుసలాడసాగారు. పుత్రుని వాలకం చూసి రాజు తన కుమారుణ్ణి తీవ్రంగా మందలించాడు. పుత్రుడు బాధపడి పవిత్ర ఖురాన్ షరీఫ్ తో బస్రా నగరం చేరాడు. కూలి పని చేయసాగాడు. దేవుని కరుణా కటాక్షాలతో 10 చేసే పనిని ఇతను ఒక్కడే చేసేవాడు. అబూ అమీర్ అనే మహనీయుడు అతనికి అధిక కూలి డబ్బులు ఇస్తానన్నా వద్దని ఒక్క కూలి మాత్రమే తీసుకునేవాడు. ఒక్కరోజు చేసిన పనితో 10 కాలం గడిపేవాడు. మిగతా కాలం దైవభక్తితో గడిపేవాడు. పవిత్ర ఖురాన్ గ్రంథములో ప్రస్తుత ఉమ్మద్ అనగా అనుచర సమాజం అత్యుత్తమ సమాజం అని పేర్కొనబడినది. అందుకు కారణం, ప్రవక్త గారి అనుచర సమాజం కేవలం తన ప్రయోజనాల కొరకు మాత్రమే కాకుండా సమస్త మానవాళి ప్రయోజనాల కొరకు సృష్టించబడింది. అనగా మంచి వైపుకు మానవాళిని పిలిచేందుకు, చెడు పనుల నుండి నిరోధించేందుకు ఉనికిలోనికి తీసుకుని రాబడింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం సామాజిక సేవకు అత్యుత్తమ ఆదర్శంగా నిలబడింది. దైవ ప్రవక్తపై అల్లాహ్ యొక్క మొట్టమొదటి దైవవాణి అవతరించినప్పుడు ఆయన కొంత కంగారు పడ్డారు. ఆయన హీరాగుహ నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆయన సతీమణి ఖతీజతుల్ కుబ్రా రజియల్లాన్హా ఇలా వచించారు, మీకు ఎలాంటి ప్రాణాపాయం జరగదు అంటూ ప్రవక్త గారి గురించి కొన్ని మంచి గుణాలను ప్రస్తావించారు. ఆయన ఇతరులతో ఉత్తమ రీతిలో వ్యవహరించేవారు. సంబంధ బాంధవ్యాలను చక్కగా కొనసాగించేవారు. నిరుపేదలకు అనాథలకు సహాయపడేవారు. ప్రజల భారాన్ని మోసేవారు. అతిథులను ఎంతగానో ఆదరిస్తారు. ఆపదల్లో ఉన్నవారికి తోడ్పడతారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ గుణాలు సామాజిక సేవకు చెందిన విభిన్న పార్శ్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా బోధపడుతుంది.
1: ఎంఎస్ ఇమాం బాషా గారు శ్రోతలకు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 6:55 ప్రసారమవుతాయి. సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ముందుగా విందాం ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి దోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాయలసీమ సమీకృత ఉద్యాన కేంద్రంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201

0: క్లస్టర్లను అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో ప్రస్తుతం సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉద్యాన రంగం ద్వారా తదుపరి స్థాయి ఆర్థిక అభివృద్ది సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి తెలంగాణను పేదరిక రహిత రాష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట దీర్ఘకాలిక ఆర్థిక సామాజిక అభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక ప్రణాళిక శాఖల కార్యదర్శులతో హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళిక అమలు వ్యవస్థలను బలోపేతం చేయడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, అభివృద్ది కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను సమన్వయంతో అందించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. షెడ్యూల్ కులాలు తెగలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, అందుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి, ఆ పోలీస్ స్టేషన్స్ మనం మ్యాపింగ్ చేసుకుని అందులో కూడా ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ వస్తున్నాయో వాటిని మనం నోటీస్ చేసుకుని కేసెస్ బర్డన్ బట్టి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సహా సందర్భాన్ని బట్టి అక్కడికి వెళ్లేసి సివిల్ రైట్స్ డేలో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా విద్య ఒకటే, వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసిన ప్రగాఢంగా విషయం జరిగింది. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దాదాపుగా 380 వరకు ఉన్నాయి. వీటిల్లో కొత్తగా మనం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకోవడం జరిగింది. పిల్లలకి ప్రఖ్యాతి గాంచినటువంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్యను ఇవ్వడం జరుగుతా ఉంది.
0: పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 సన్నాహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించే సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించేలా 7వ తరగతి నుంచే పారిశ్రామికతకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గాంధీనగర్లో నిన్న సమావేశమయ్యారు. తీర ప్రాంత రాష్ట్రాల అభివృద్ది, పారిశ్రామిక నియంత్రణల సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన అంశాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీర ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో ముందుకు సాగితే సముద్ర రవాణా, పోర్టుల ఆధారిత పరిశ్రమలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. గుజరాత్లో సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
2: సేవా సంకల్ప అభ్యాసంలో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూముల ఈవేలం 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. విజయవాడలో ఈవేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ సాహు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వాములకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 459 ప్లాట్లను ఈవేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలియజేస్తూ
3: National Land Monetization is a company created in 2022 by the Government of India, an investor meet in Vijayawada for our properties of Rashtriya Ispat Nigam Limited, to which we are the transaction advisor from Government of India. So for this property, there are 459 plots in Vishakhapatnam, and these plots are being auctioned on 12th of October and 16th of October. Many people have showed a lot of interest in this property because individual dream home, it is an investment opportunity available at competitive price.
0: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. నిమజ్జన వేడుకలకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాల్లో 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. హుసేన్ సాగర్ తో పాటు ఇతర చెరువుల వద్ద నిమజ్జనానికి విగ్రహాలు తరలిరానున్నాయని, దీంతో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. వాతావరణం. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేస్తూ,
4: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపట్టినందుకు మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకట్లేదు రెండు చోట్ల మనకు తేలికపట్టినందుకు మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడంతో పాటుగా భారీ వర్షాలు ఒకట్లేదు రెండు చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక గాలులు చూసినట్లయితే కోస్తాంధ్రప్రదేశ్ లో 50-60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంతం బట్టి కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపకు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
0: మరోవైపు తెలంగాణలోనూ ఈ రోజు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రసార వివరాలు. నూట 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ రోజు మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ప్రభాత లహరి ఈనాటి కార్యక్రమంలో ప్రభాత గీతంతో పాటు 7:30 వింటారు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ కలీంవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో కంటివ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ ఉగలగారు శ్రోతలకు తగిన సలహాల సూచనలు అందిస్తారు. 8:00 స్వచ్ఛతా హీ సేవా ప్రచారం ద్వారా జిల్లాలో సాధించిన పురోగతి, చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీ జి సాయినగారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం పాండు గారు. ఇంకా ఈనాటి ప్రభాత లహరిలో ఈరోజు గణపతి నిమజ్జనం సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. అలాగే ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని మాటలు పాటలు కూడా ఉంటాయి. పోషకాహారం గురించి కావ్య భండారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త డి నిర్మల గారు. అలాగే ఇదే కార్యక్రమంలో స్వచ్ఛతా హీ సేవా గురించి కొన్ని సూచనలు అందిస్తారు నిర్మల గారు. ఈ ఉదయం 9:00 నుంచి 10:00 వరకు హృదయ రాగాల కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. 10:00 నుంచి ప్రారంభమవుతాయి వివిధ్వార్తి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అలాగే 12:30 తెలుగులో వార్తలు, ప్రాంతీయ వార్తలు వింటారు. 1:10 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. మధ్యాహ్నం 3:00 నుంచి 5:00 వరకు వివిధ్వార్తి హిందీ కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే.

ఇక సాయంకాలం 5 గంటలకు తిరిగి రాత్రి 8 గంటలకు శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమం అభిరుచి ప్రసారమవుతుంది. 5:30 యువవాణి వింటారు. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 ప్రసారమవుతాయి సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 సమాచార దర్శిని లేదా ప్రభుత్వ గీతాన్ని వినవచ్చు. 6:35 సినీ రంజని ప్రసారమవుతుంది. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిం భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 లలిత సంగీతం వినవచ్చు. 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు, 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు రిలే వినవచ్చు. 10:20 నుంచి 11:00 వరకు మధుర గీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. ఈనాటి మా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ రోజు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా మీరు వినిపోతున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది కొద్ది క్షణాల్లో. తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్ లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఇక వివరాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 17 మొదలైన సేవాయాత్ర అక్టోబర్ 7 ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి వడనగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్టాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్భంగా ప్రధానమంత్రి సేవాయాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవాయాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें सेवा संकल्प यात्रा निश्चित रूप से आपके जीवन में अहम भूमिका निभाने वाली.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దిగుమతి ఖర్చుల తగ్గింపునకు అనుగుణంగా పంపిణీదారులకు నిర్ణయించే ధరను, గరిష్ట చిల్లర ధరను తక్షణమే సవరించాలని పరిశ్రమ భాగస్వాములను కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా, పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న బలమైన స్థానం నుంచి భారత్ పాల్గొంటోందని అన్నారు. 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 20 ట్రిలియన్ల కొనుగోలు శక్తి గల దేశంగా ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తోందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ రంగం 150 బిలియన్ల అభివృద్ది సాధించగలదని భావిస్తున్నామని, 120 యూనికార్న్ సంస్థలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 8 ఏళ్ల ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, 5 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. భారత ఆరోగ్య రంగ బలోపేతానికి సంబంధించి నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ రిజిస్ట్రీ, మొబైల్ యాప్ వంటి పలు ఇతర పథకాలను కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సమాజంలోని సమస్యలను యువత గుర్తించి పరీక్షించి మెరుగైన పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ప్రోత్సహిస్తుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువత పాల్గొంటారు. స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత్ భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై ఛాలెంజ్ దృష్టి సారిస్తుంది. పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఛాలెంజ్ ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. న్యూయార్క్లో ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రసంగాన్ని ప్రారంభిస్తారనగా, గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసన తెలియజేస్తూ అనేక మంది ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వాకౌట్ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో 2023లో హమాస్ చేసిన దాడి వల్ల 1200 మంది పౌరులు చనిపోగా, ఆ సంస్థ 251 మందిని తన అధీనంలోకి తీసుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్య వల్ల దాదాపు 74,000 మంది చనిపోయారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. పాఠశాలలో బుర్ఖాలను నిషేధిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక్కో క్లాసులో ఇటాలియన్ భాషను పూర్తిగా మాట్లాడలేని వారి సంఖ్యను 30% మించరాదని ప్రకటించింది. ఈ చర్యలు పిల్లలను విడదీసేవి కావని, నిజానికి వారి మధ్య ఐక్యతను పెంచేవని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అన్నారు. అయితే బుర్ఖాలు, నకాబ్లను నిషేధించగా ముఖం కనపడేలా ధరించే హిజాబ్ను మాత్రం మినహాయించారు. వాతావరణం. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 2 రోజులపాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పేరును వాడరాదని ప్రకటన తెలిపింది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో మన క్రీడాకారులు రజతాన్ని గెలుచుకోగా, 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మిక్స్డ్ రిలే విభాగంలో పూవమ్మరాజు, విశాల్ తెన్నరసు, విత్యా రామరాజ్, మను టీఎస్లతో కూడిన జట్టు 3:14.46 లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 నిమిషాల్లో పూర్తి చేసిన సీమా కుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ విభాగంలో తొలిసారిగా దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించారు. షూటింగ్ పోటీలు మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్జిత్ నరుక, పరినాజ్ తడివాళ్ల జోడి కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పతకాన్ని అందించింది. ఈరోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్కు చేరాయి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, $4 trillion ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమాకుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15 దాటి 30 సెకండ్లు.

शबात लहरी విభిన్న కార్యక్రమాల సమాహారి మా ఈ ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు వింటారు ప్రభుత్వ గీతంతో పాటు 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలిలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ ముక్కల గారు అందించే సలహాల సూచనలు, అలాగే 8:00 స్వచ్ఛతా హీ సేవా ప్రచారం ద్వారా జిల్లాను సాధించిన పురోగతి, చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీ జి సాయిని గారితో పరిచయ కార్యక్రమం నిర్వహణ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం పాండు గారు. ఇంకా ఈనాటి ప్రభాత లహరిలో ఈరోజు గణపతి నిమజ్జనం సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. అలాగే ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని మాటలు పాటలు కూడా ఈనాటి కార్యక్రమంలో ప్రసారమవుతాయి. కార్యక్రమం ముందుగా విందాం ప్రబోధ గీతాన్ని.

0: ప్రభూత గీతాన్ని విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్
1: నడువుల కామరా
2: సైబాల్
1: వరద పుల్లా
2: సైబాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్.

0: నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 08462253344.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
1: డాక్టర్ వినోద్ పవార్, కప్లా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9440004837.
7: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
8: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
7: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
8: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
7: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
8: ద్వారకా నగర్, నిజామాబాద్.
7: సెల్ 9032323258.
6: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
8: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
8: 24 గంటలు అత్యవసర సేవలు,
6: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
8: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: డాక్టర్ సీనునాయక్,
8: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీనునాయక్, డెంటల్ హాస్పిటల్,
6: ఖలీల్వాడి, నిజామాబాద్.
8: సెల్ 7799090505.
6: డైమండ్ షాప్,
8: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
6: రెడ్ బెడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
8: ఏకైక కంపెనీ షోరూమ్
6: డైమండ్ షాప్,
8: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
6: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
8: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
6: కల్లిల్వాడి, నిజామాబాద్.
8: సెల్ 9912317190.
9: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
6: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్తాల్, టాపికల్, ఫాకో సర్జన్,
9: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 8639345694.
9: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
6: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
10: ప్రకటనలు విన్నారు శ్రోతలు, ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ప్రభాత్ లహరి.

పది రోజులు ఘనంగా పూజలందుకున్న ఘననాథుడు ఈరోజు నిమజ్జనానికి సిద్దమయ్యాడు. వినాయక చతుర్థి వేడుకల్లో అత్యంత భావోద్వేగ ఘట్టం నిమజ్జనం. భక్తి శ్రద్ధలతో పూజించిన ఘననాథుడికి వేడుకోలు పలుకుతూ వచ్చే ఏడాది మళ్లీ రావాలని భక్తులు కోరుకుంటూ సాగనంపుతారు ఆ భుజగణపయ్యని. అసలు ఈ నిమజ్జనం ఎందుకు చేస్తారు, దాని వెనుక ఉన్న పురాణ కథ, ఆధ్యాత్మిక విశిష్టత ఏంటో తెలుసుకుందాం. వినాయక చవితి అంటే ఘననాథుడి ఆగమనం మాత్రమే కాదు, నిమజ్జనంతో ముగిసే ఆధ్యాత్మిక వేడుక కూడా. పూజలు, భజనలు, హారతులతో కొలిచిన విఘ్నేశ్వరుడిని అనంత చతుర్దశి రోజున భక్తులు నిమజ్జనం చేస్తారు. ఈ సాంప్రదాయం వెనుక పురాణ విశ్వాసాలతో పాటు జీవిత నశ్వరమనే తాత్విక సందేశం కూడా ఉంది. వినాయకుడి విగ్రహానికి ప్రతిష్ఠ చేసి కొద్ది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అనంతరం నిమజ్జనం ద్వారా ఆ విగ్రహం పంచభూతాల్లో కలిసిపోతుందని విశ్వసిస్తారు. భౌతిక రూపం తాత్కాలికమేనని ఆధ్యాత్మిక శక్తి మాత్రమే శాశ్వతమనే భావన ఇందులో అంతర్లీనంగా ఉంటుంది. నిమజ్జనం సందర్భంగా గణపతి బప్ప మోరియా అంటూ ఘననాథుడికి వీడుకోలు పలుకుతారు భక్తులు. తమ కష్టాలు, విఘ్నాలను వినాయకుడు తనతో తీసుకెళ్లి మళ్లీ వచ్చే ఏడాది శుభాలను తీసుకురావాలని ప్రార్థిస్తారు. పురాణాల ప్రకారం మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని చెబుతుండగా గణపయ్య నిరంతరం లిఖించడం ప్రారంభించారట. 10 రోజుల పాటు సాగిన ఈ ప్రక్రియతో గణేశుడి శరీర ఉష్ణోగ్రత పెరిగిందట. మహాభారత రచన పూర్తయిన తర్వాత వ్యాసుడు గణేశుణ్ణి సరస్సులో స్నానం చేయించడంతో ఆయన శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చిందని ఒక విశ్వాసం. ఆ రోజు నుంచి అనంత చతుర్దశిగా నిమజ్జనాన్ని జరుపుతారు. అప్పటి నుంచి 10 రోజుల పూజ అనంతరం వినాయక నిమజ్జనం చేసే సాంప్రదాయం కొనసాగుతుందనే కథనం ప్రాచుర్యం.

ఉంది. కుటుంబం ప్రాంతీయ సాంప్రదాయాలను అనుసరించి వినాయకుణ్ణి వివిధ రోజుల పాటు పూజిస్తారు. కొందరు తొలి రోజు, మరికొందరు 3 రోజులకు, 5 రోజులకు, అలాగే 9 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే 10 రోజుల తర్వాత వచ్చే అనంత చతుర్దశి రోజున జరిగే నిమజ్జనానికి పురాణాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉందట. గణేష్ చతుర్థికి ప్రాచీనమైన ధార్మిక సాంప్రదాయాలు ఉన్నప్పటికీ మహారాష్ట్రలో ఇది భారీ బహిరంగ ఉత్సవంగా రూపుదిద్దుకోవడంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ పాత్ర ఎంతైనా ఉంది. 19వ శతాబ్దం చివరిలో గణేష్ ఉత్సవాన్ని సామాజిక ఐక్యతగా వేదికగా మలిచారు. దీంతో ఇళ్లలో, ఆలయాల్లో జరిగే వేడుకలు క్రమంగా భారీ మండపాలు, సామూహిక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఊరేగింపులుగా విస్తరించాయి. వినాయక నిమజ్జనం భక్తులకు వేడుకలు మాత్రమే కాదు, వచ్చే ఏడాది మళ్లీ బప్ప రావాలనే ఆకాంక్షకు ప్రతీక. అందుకే నిమజ్జన వేళ గణపతి బప్ప మోరియ అని నినాదాలు మార్మోగుతాయి. గణనాథుడి భౌతిక రూపం నీటిలో కలిసిపోయినా ఆయనపై భక్తి, విశ్వాసం మాత్రం కొనసాగుతాయని భక్తుల నమ్మకం.

0: ఈ నిమజ్జన కార్యక్రమాన్ని శ్రోతలందరూ సంతోషంగా తగిన జాగ్రత్తలు జరుపుకోవాలని ఆశిద్దాం. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి ఆకాశవాణి స్టూడియోల సమయం 7:31 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వినండి డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం కంటి సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి, మన సిస్టమేటిక్ బాడీ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ పైన ఏ విధమైనటువంటి వాటి ప్రభావం ఉంటుంది, అట్లాగే మన శరీరంలో ఉన్నటువంటి వివిధ అవయవాల పనితీరుని మనం కేవలం కంటి ద్వారా చూడొచ్చు అని డాక్టర్ గారు మనకు అనేక సార్లు ఈ విషయాన్ని తెలియజేశారు. ఎందుకంటే అదే మన శరీరానికి విండో, కిటికీ. సో ఈ ఐ అనేటువంటిది కిటికీ. ఈ కిటికీ నుంచి మొత్తం మన బాడీలో ఏం జరుగుతుందో చూడొచ్చు అని అనేక సార్లు చెప్పారు. ఈరోజు ముఖ్యంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు మన బాడీలో కనుక వచ్చినట్టయితే అవిటిని కూడా కంటి ద్వారా చూడొచ్చా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఇన్ఫెక్షన్ ఎలాంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీబీ అనుకోండి, సిప్లిస్ లాంటి వ్యాధి అనుకోండి, హెచ్ఐవి లాంటి వ్యాధి అనుకోండి, ఇవన్నీ గనక కన్ను చూసి చెప్పవచ్చా? ఈ విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో చక్కటి అనుభవం పొందినటువంటి డాక్టర్, మన నిజామాబాద్ వాసి, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు. మీకు స్వాగతం, నమస్కారం.
4: నమస్కారం అండి
3: డాక్టర్ గారు. ఇప్పుడు ఈ మన బాడీ వ్యవస్థలో అనేక అంశాల గురించి చెప్తూనే ఉన్నారు. అయితే ఈరోజు మనకు జనరల్ గా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ని కంటి ద్వారా చూడొచ్చా, కంటి మీద ఎలాంటి ప్రభావాలను చూపుతాయి?
4: చాలా మంచి టాపిక్ అండి ఇది. మనం ఇంతకుముందు రెగ్యులర్ గా చెప్పుకుంటున్నట్టుగా ఐ ఈజ్ ఎ విండో టు సిస్టమిక్ హెల్త్. అంటే బాడీలో ఏ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, వాటి పనితీరు ఎలా ఉంది, వాటిలో అబ్నార్మాలిటీ ఏమన్నా ఉందా, ఉంటే ఎలా ఉంది అన్నది మనం జస్ట్ ఒక ఐ ఎగ్జామినేషన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో అలానే బాడీలో ఉన్న వివిధ సిస్టమ్స్తో పాటు బాడీలో సిస్టమిక్గా ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు మనకు రెగ్యులర్గా ఉండే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని ప్రిడామినెంట్గా ఎలా అంటే ఐ మీదనే ఫస్ట్ అటాక్ చేస్తాయి అన్నమాట. సో ఐలో మనకు ఆ సైన్స్ సింప్టమ్స్ చూసినప్పుడు వాళ్ళకి ఆ డిసీజ్ ఉందని కూడా తెలియదు, వాళ్ళకి మనం చెప్పాల్సి వస్తుంది మీకు ఈ డిసీజ్ ఉండే అవకాశం ఉంది, మీ కంటి చెకప్లో అలా కనిపిస్తున్నాయి లక్షణాలు, సో ఈ సోన్సు డాక్టర్ని వెళ్ళి కలవండి అని చెప్తే వాళ్ళు కలిసి, అవును డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా వెళ్ళి కలిసాము, మీరన్నట్టుగానే ఈ డిసీజ్ మాకు ఉందని చెప్పి చాలా మంది మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు అలా. సో ఎందుకు అంటే సైన్స్ సింప్టమ్స్ అనేవి పర్టికులర్గా ఐలో వస్తాయి, సో అవన్నీ తెలుసుకునే ప్రయత్నం ఇవాళ చేద్దాం మనం.
3: బాగుంది డాక్టర్ గారు. ముఖ్యంగా మనకి జనరల్గా మనకు కనిపించేటటువంటి ఇప్పుడు సిప్లిస్ అనేటువంటిది, అది వచ్చిన తర్వాత చాలామంది డాక్టర్లు కూడా చెప్తారు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కానీ నీకు బయటపడదు అని చెప్పేసి. అట్లాగే టీబీ లాంటిది అయితే అసలు మనం గుర్తించలేని గుర్తించడం టీబీ ఉందనేటువంటి విషయాలు, మరి హెచ్ఐవి కూడా ఇవి మనది బాగా వింటున్నాం, ఇట్లాంటి వాటిని మనం ముందే ఐట్ చూసి చెప్పే అవకాశం ఉందంటారు?
4: ఎస్ కరెక్ట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ కామన్గా మనకు ఎండమిక్ డిసీజ్ వచ్చేది ఏంటంటే ట్యూబర్క్లోసిస్, ఓకేనా? ట్యూబర్క్లోసిస్ అనేది ఏంటంటే టీబీ, సింపుల్గా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో టీబీ వచ్చిందంటాం కదా అదనమాట. సో టీబీ అనేది బాడీలో ఎవ్రీ పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఓన్లీ లంగ్స్నే కాదు. చాలా మంది అనుకుంటారు టీబీ అంటే దగ్గు దమ్ము జ్వరం ఉంటేనే టీబీ అనుకుంటారు, బట్ లంగ్స్ కి చాలా తక్కువ వస్తుంది టీబీ, మిగతా బాడీ పార్ట్స్ మీదనే ఎక్కువ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది. సో దాన్ని మనం ఎక్స్ట్రా పల్మోనరీ మెనిఫెస్టేషన్స్ అంటాం, అంటే పల్మోనరీ కాకుండా మిగతా వాటి మీద ఎక్కువ వస్తుంది అనమాట. సో అలా మోస్ట్ కామన్ గా వచ్చే ఆర్గన్స్ లో వన్ ఆఫ్ ద ఆర్గన్ ఈజ్ ఐ.
3: అబ్బో
4: ఎస్. సో అందుకే మనకి టీబీ వచ్చిన పేషెంట్ కూడా ఫస్ట్ ఐ ప్రాబ్లమ్స్ తో ఐ హాస్పిటల్కి వస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే వాళ్ళకి టీబీ వల్ల రకరకాల ఐ డిసీజ్ వస్తాయి అనమాట. అందులో మోస్ట్ కామన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూవియేటిస్ అంటాం మనం. యూవియేటిస్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే వాతం అనమాట. కంటికి కూడా వాతం ఉంటుంది కదా, మనం ఇంతకు ముందు రుమటాలజీ చెప్పినప్పుడు కీళ్ళవాతం చెప్పినప్పుడు చెప్పాం కదా, అలానే మెకానిజం వల్ల మనకు కంటిలో కూడా వాతం వస్తుంది టీబీ వల్ల. దానివల్ల కన్ను రెడ్ కావడము, నీళ్లు గారడము, కన్ను నొప్పి రావడము, దాంతోపాటు బ్లర్గా కనబడడం, విజను, ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళ పేషెంట్ ఈ టైంలో కూడా ఆ సింప్టమ్స్ ఇగ్నోర్ చేస్తే ఆ సింప్టమ్స్ పెరిగిపోతాయి, ఇంకా పెరిగిపోయి దానివల్ల క్యాటరాక్ రావడము, గ్లకోమా రావడము, కంప్లీట్గా విజన్ లాస్ కావడం జరుగుతుంది యూవియేటిస్ వల్ల. ఇది నార్మల్గా రెగ్యులర్గా వచ్చే యూవియేటిస్. కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళల్లో దీంతోపాటు యూవియేటిస్లోనే కొరాయిడైటిస్ అంటాం, అంటే వెనుక సైడ్ రెటినాలో మనకు వెనుక సైడ్ వచ్చే వాటిని కొరాయిడైటిస్ అంటాం. రెటినా దగ్గర వాపు రావడము, రెటినైటిస్ రావడము, రెండు కలిపి వచ్చినప్పుడు రెటినో కొరాయిడైటిస్ అంటాం మనము, అవి రెండు రావడము, కొరియోరెటినైటిస్ రావడము, వీటి వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా కంటి నరంలో వాపు వచ్చేసి కంప్లీట్ విజన్ తగ్గిపోతుంది. అండ్ ఎప్పుడైతే టీబీ వస్తుందో మామూలుగా లంగ్స్కి వచ్చినా కూడా ఏమవుతుందంటే గ్రానులోమస్ ఫామ్ అవుతాయి అనమాట. గ్రానులోమస్ అంటే చిన్న చిన్న గడ్డల్లాగా ఫామ్ అవుతాయి అవి. సో అలానే మన కంటిలో కూడా ఫామ్ అవుతాయి రెటినాలో. సో వాటిని మనం కొరాడల్ గ్రానులోమస్ అంటాము. అవి వచ్చినప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఆప్టిక్ నర్వ్ కూడా ఇన్వాల్వ్ కావడము, విజన్ లాస్ కావడము, పెయిన్ ఎక్కువ కావడము, గ్లకోమా రావడం, ఇవన్నీ సింప్టమ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి వచ్చినప్పుడు మనము మన కంటి లోపల మనం ఐ ఎగ్జామినేషన్ చేసినప్పుడు టీబీ రిలేటెడ్ దానికి స్పెసిఫిక్గా మనకు కొన్ని సైన్స్ ఉంటాయి అందులో ఎగ్జామినేషన్లో మనకు తెలుస్తాయి. మనం చూడగానే ఇది టీబీ అయ్యి ఉండొచ్చు అని మనకు అనిపిస్తుంది. ఆ సైన్స్ దాని టిపికల్ ప్యాటర్న్స్ ఉంటాయి వాటిలో, వాటిని బట్టి మనం కనుక్కొని పేషెంట్ కి సజెస్ట్ చేస్తాము మీకు ఇలా టీబీ లాగా ఉంది కొంచెము టెస్ట్ చేసుకోండి అంటే వాళ్ళు మాకేం ప్రాబ్లమ్స్ లేవు కదండి అంటే దగ్గు లేదు జ్వరం లేదు నాకు అంత బాగానే ఉంది అని అంటారు. బట్ అంత బాగానే ఉన్నా కూడా అంటే లంగ్స్ కి ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి వాళ్ళకి సింప్టమ్స్ ఉండవు, ఐకి ఇన్వాల్వ్ అయింది కాబట్టి డెఫినెట్ గా ఉంటుంది. సో వాళ్ళు మనం ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ కానీ దగ్గరకు కానీ పంపిస్తే వాళ్ళు చూసి ట్రీట్మెంట్ చేస్తారు. అండ్ ఐలో వచ్చిన ప్రాణానికి మనం మెడిసిన్స్ ఇస్తే సరిపోతుంది అప్పుడు. ఇది టీవీ వల్ల వచ్చేవి. రెండోది మీరు అన్నట్టుగా సిఫిలిస్. సిఫిలిస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, సుఖ వ్యాధులు అంటాం కదా అలాంటిది అనమాట. దీని ద్వారా కూడా కంటి లోపల వాతం యువేటిస్ రావచ్చు, కొరాడైటిస్ రావచ్చు, రెటినైటిస్ రావచ్చు, వాటిలో స్వెల్లింగ్ వచ్చి చూపు మొత్తం తగ్గిపోవచ్చు. సో ఇది కూడా సేమ్ అనమాట. ఇది కూడా మనం ఎప్పుడైతే సస్పెక్ట్ చేస్తామో అప్పుడు వాళ్ళకి మనం ఫిజిషియన్ దగ్గరికి పంపించి కంప్లీట్గా డిసీజ్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చేయిస్తాము. వీటితో పాటు కొన్ని వైరస్ ఉంటాయి అన్నమాట. వైరస్ అంటే మనకు హెచ్ఐవి ఉంది. హెచ్ఐవిలో కూడా స్పెసిఫిక్గా సైన్స్ కనిపిస్తాయి. రెటినాలో చేంజెస్ రావడం, హెమరేజెస్ రావడము, బ్లీడింగ్ కావడము, ఇవన్నీ చూసి మనం వాళ్ళకి సస్పెక్ట్ చేసి పంపిస్తే వాళ్ళు ఉందా లేదా చెక్ చేసుకుని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ కొన్ని వైరస్లు ఎలా అంటే హెర్పిస్ జోస్టర్ వైరస్ అంటాము. హెర్పిస్ జోస్టర్ వైరస్ అంటే అది ఎప్పుడైతే అటాక్ చేస్తుందో అది కంటిన్యూ అటాక్ చేస్తుంది. ప్లస్ ఈ ఏరియా మనకు ఫోర్ హెడ్ పైన స్కిన్ ఏరియా ఉంది కదా, అక్కడ స్కాల్ప్ ఏరియాలో కూడా కొన్ని ర్యాషెస్ లాగా వస్తాయి అనమాట. ఈ హెర్పిస్ జోస్టర్ ఆఫ్థాల్మికస్ అంటాం దాన్ని, అందులో వస్తాయి. సో వచ్చినప్పుడు వాళ్ళని డిటెక్ట్ చేసి మనం వాటికి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ వైరస్ ప్రొలిఫరేట్ కాకుండా మనం దాన్ని అరికట్టచ్చు.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
5: సో ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకా ఇతరత్ర మనం మాట్లాడుకునే ఇన్ఫెక్షన్స్ కానీ వీటిని మనం గుర్తించడం ఎలా, అండ్ వీటికి మన చికిత్స ఏ విధంగా మనం అందించడానికి అవకాశం ఉంటుంది, లక్షణాలు ఎట్లా బయటపడతాయి?
4: సో లక్షణాలు అంటే వీటికి ఒక్కోసారి నార్మల్ లక్షణాలు కూడా వస్తాయి. ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్కి రెగ్యులర్గా అల్సర్ రావడము, కొంచెం వీక్నెస్ రావడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఇగ్నోర్ చేసినప్పుడు ఏదైతే బాడీ పార్ట్ ఎఫెక్ట్ అవుతుందో ఆ బాడీ పార్ట్ రిలేటెడ్ సింప్టమ్స్ ఆయనకు వస్తాయి అప్పుడు. సో అప్పుడు మనం డిటెక్ట్ అవుతుంది. అలాగే ఐకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఐసి రిలేటెడ్ సింప్టమ్స్ అంటే విజన్ తగ్గడము, కన్ను రెడ్ కావడము, నీళ్లు కావడం, ఇట్లా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది. అట్లా వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే మనం స్టిల్ వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వచ్చు. కొన్ని రోజులైనా కానీ CD4 కౌంట్ మెయింటైన్ చేస్తూ మనకు యాంటీ రిట్రోవైరల్ థెరపీ స్టార్ట్ చేసినప్పుడు విజన్ బాగానే మెయింటైన్ అవుతుంది, ప్లస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే టీబీ కూడా అలానే. టీబీ ఎప్పుడైతే మనం డయాగ్నోస్ చేస్తామో కరెక్ట్గా అప్పుడు ఆ టీబీ రిలేటెడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్గా క్యూర్ అయిన తర్వాత కూడా మన కంటిలో ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోతుంది, మళ్ళీ నార్మల్ విజన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బట్ మనం ఎర్లీ స్టేజ్లో దాన్ని కనుక్కొని కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేస్తేనే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. ఒకవేళ మనం తొందరగా కనుక్కోలేదు లేదా పేషెంట్ అసలు రాలేదు, చెకప్ చేయించుకోలేదంటే అప్పుడు అది డిసీజ్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం ట్రీట్మెంట్ చేసినా పెద్దగా రెస్పాన్స్ రాని స్టేజ్కి వెళ్ళిపోతుంది అది. సో అందుకే ఎర్లీ స్టేజ్లో ఏ సింప్టమ్స్ ఉన్నా ఇగ్నోర్ చేయకుండా కంప్లీట్గా కంపల్సరీగా చెకప్ చేయించుకోవాలి మనం. అప్పుడే మనకి ఏ డిసీజ్ ఉన్నా మనకు బయటపడుతుంది అందులో.
5: మరి ఈ విధంగా తరచూ ఇన్ఫెక్షన్లతో మరి బాధపడేటువంటి వాళ్ళు, ముఖ్యంగా మీరు అన్నట్టు సిఫిలిస్, హెచ్ఐవి, టీబీ ఈ లక్షణాలతో బాధపడేటువంటి వాళ్ళు తమ కంటి ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటారు?
4: చాలా మంచి ప్రశ్న అండి. మనం ఎప్పుడైనా కానీ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ పవర్ఫుల్. మనకు అలా ప్రివెంట్ చేయాలంటే ఐ మీద ఎఫెక్ట్ రాకుండా ఉండాలి అంటే ఈ డిసీజ్ ఎవరున్నా సరే టీబీ సిఫిలిస్ హెచ్ఐవి హెర్పిస్ జోస్టర్ ఇన్ఫెక్షన్ సిఎంవి వైరస్ ఇన్ఫెక్షన్ ఎవరున్నా సరే వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఐ చెకప్స్ చేయించుకోవాలి. రెగ్యులర్గా ఐ చెకప్స్ చేయించుకుంటూ ఉంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఐలో కూడా స్టార్ట్ అవుతుందా అని మనం డిటెక్ట్ చేయొచ్చు. వాళ్ళు డిటెక్ట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం స్టార్ట్ అవుతే వెంటనే మనం ట్రీట్మెంట్ చేస్తే అది ఎర్లీ స్టేజ్ని మనం ప్రోగ్రెస్ కాకుండా స్టాప్ అయిపోతుంది డిసీజ్. దానివల్ల మనం విజన్ సేవ్ చేయొచ్చు. ఒకవేళ మనం చెకప్ చేయించుకోకపోతే మాత్రం దానివల్ల కంప్లీట్గా బ్లైండ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. అందుకే కంపల్సరీగా ఎవ్రీ రెగ్యులర్ 6 మంత్స్కి ఒకసారి అయినా అట్లీస్ట్ ఐ చెకప్ చేయించుకోవాలి వీళ్ళు. అప్పుడే మనకు కంప్లీట్గా ఏమైనా ప్రాబ్లం వస్తుందా వీటి వల్ల మనం తీసుకునే ట్రీట్మెంట్ వల్ల ఏమైనా వస్తుందా అన్నది కూడా చూసుకుంటూ ఉండాలి. రెండోది వచ్చేసి మనకు టీబీలో వాడే మెడికేషన్స్ ఉంటాయి కదా, యాంటీ టీబీ యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్ అంటాము, అందులో కొన్ని డ్రగ్స్ ఇస్తాం కదా, ఆ డ్రగ్స్లో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ లా కూడా కంటి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది మళ్ళీ. సో టీబీ వల్ల ప్రాబ్లం ఉంటుంది, టీబీకి వాడే మెడిసిన్స్ వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఆ మెడిసిన్స్ వల్ల ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా మనం చెకప్ చేసుకోవాలి. అంటే ఆ డ్రగ్ టాక్సిటీ ఏమైనా వస్తుందా ఇలా రావట్లేదు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ డ్రగ్ వల్ల మన ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో మనం పేషెంట్కి అడ్వైస్ చేస్తే వాళ్ళు ఫిజిషియన్ని కలిసినప్పుడు వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ఆ డ్రగ్ పర్టికులర్ డ్రగ్ని వేరే డ్రగ్తో రీప్లేస్ చేస్తారు. సో వాళ్ళకి అలా సిస్టమిక్ డిసీజ్ కంట్రోల్లోకి వస్తుంది, ప్లస్ ఐ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది దానివల్ల. అండ్ కొంతమందికి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైనా కానీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కావడానికి స్టెరాయిడ్స్ వైరల్ ఇన్ఫెక్షన్లు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కంటి మీద క్యాట్రాక్ట్ గ్లకోమా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో రెగ్యులర్గా ఎవరైతే మెడిసిన్ వాడుతుంటారో స్టెరాయిడ్స్ వాళ్ళు కూడా రెగ్యులర్గా ఐ చెకప్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అవుతుందా, వాళ్ళు స్టార్ట్ అయితే ఏ స్టేజ్లో ఉంది, మనం దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని మనకు తెలుసుకోవచ్చు.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్ప సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
4: సో వీటితో పాటుగా మనకు ఇన్ని రోజులు మనకు ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ సఫర్ అయిన డిసీజ్ కోవిడ్. సో కోవిడ్ కూడా అది వైరస్ వల్ల వస్తుంది కాబట్టి కోవిడ్ వచ్చిన వాళ్ళకు కూడా పోస్ట్ కోవిడ్ కూడా కంటి లోపల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి అంటే కోవిడ్ వల్ల బ్లడ్లో రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ వచ్చి వాటి వల్ల కంటి లోపల రెటినా అఫెక్ట్ అవుతుంది, దానివల్ల విజన్ లాస్ అవుతుంది. కొన్నిసార్లు నర్వ్లో స్వెల్లింగ్ వస్తుంది ఆప్టిక్ నర్వ్లో, దాని ద్వారా కూడా విజన్ లాస్ అవ్వడము, విజువల్ ఫీల్డ్ అబ్నార్మాలిటీస్ రావడము, కలర్ విజన్ అబ్నార్మాలిటీస్ రావడం అవుతుంది. సో వీళ్ళు కూడా రెగ్యులర్గా ఈవెన్ కోవిడ్ వచ్చిపోయిన వాళ్ళు కూడా రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకుంటూ ఉండాలి.
5: డాక్టర్ గారు, మీరు కోవిడ్ అంటే గుర్తొచ్చింది, అంటే జనరల్గా మనం కోవిడ్లో ప్రాణం నిలిస్తే చాలు అని అనుకున్నారు చాలామంది, కానీ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కొన్ని దుష్పరిణామాలు కూడా ఏర్పడ్డాయి ఒకటి అక్కడక్కడ వింటున్నాం. అట్లాగే తగ్గిన తర్వాత మాకంతా నార్మల్గా ఉంది, మేము నార్మల్ అయిపోయాము అని అందరం అనుకుంటున్నాం, ఇట్స్ ఓకే. మీరు అంటే ఈ కంటి పైన ఇంకా ఏమన్నా మనం టెస్టులు చేయించుకోవాల్సిన లేకపోతే కంటిని చూపించుకోవాల్సిన అవసరం ఉందంటారు?
4: స్పెషల్గా ఏం టెస్టులు ఏమి అవసరం లేదండి. రెగ్యులర్గా మనం ఐ చెకప్ చేయించుకుంటే మనకు జస్ట్ ఐ చెకప్లోనే అన్ని చాలా విషయాలు తెలుస్తాయి మనకు. ఎప్పుడైతే అబ్నార్మల్గా ఉంది లేదంటే ఏదైనా సస్పీషియస్గా ఉందన్నప్పుడే మనం స్కానింగ్ సజెస్ట్ చేస్తాము. అదర్వైజ్ రెగ్యులర్గా మనం ఐ చెకప్ కంప్లీట్ ఐ చెకప్ అంటే ఫండస్ ఎగ్జామినేషన్ కూడా ఇంపార్టెంట్, డైలేట్ చేసి ఎగ్జామినేషన్ చేస్తాం కదా, అది రెగ్యులర్గా మనం అందరి పేషెంట్ చేస్తాము. ఆ చెకప్లో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఐ ప్రాబ్లం ఒకటే కాదు, బాడీలో ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశం ఉంది, ఏమేమి చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి రెటినాలో, అవన్నీ తెలుస్తాయి మనకు. అందుకే డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ ఇస్ కంపల్సరీ టెస్ట్.
5: బాగుంది డాక్టర్ గారు. ఈ వ్యవస్థ అంటే మన శారీరక వ్యవస్థ అనేక ఆర్గాన్లు, ఈ ఆర్గాన్ల యొక్క ప్రభావం కంటిపైన ఏ విధంగా పడుతుంది? ముఖ్యంగా మీరు అన్నట్టు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు మన బాడీలోకి ఎంట్రీ అయితే వాటి యొక్క ప్రభావం కంటిపైన ఏ విధంగా చూపుతుంది, అట్లాగే ఒకవేళ అట్లాంటి లక్షణాలు మనకు కనబడ్డైతే ట్రీట్మెంట్ తీసుకున్న ఎట్లా మన కంటిని కాపాడుకోవచ్చు, ముఖ్యంగా దీంట్లో టీబీ గురించి కానీ ఈ హెచ్ఐవి వైరస్ గురించి కానీ చాలా చక్కగా మా శ్రోతలకు వివరించినారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మాకోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
4: థ్యాంక్ యూ.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
0: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి, ఖలీల్ వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ న్యూకల్ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ వింటున్నారు ప్రభాత్ లహరి. కార్యక్రమంలో విందాం మరికొన్ని ప్రకటనలు.
6: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి ఒక బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఈరోజు ఉదయం 8 గంటలకు స్వచ్ఛతా హీ సేవ ప్రచారం ద్వారా జిల్లాలో సాధించిన పురోగతి, చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల గురించి జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారి శ్రీ జి సాయన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: ఈ రోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన గురించిన కొన్ని మాటలు పాటలు విందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మనకు భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన పాడిన పాటల రూపంలో నిరంతరం ఆయన్ని మనకు గుర్తు చేస్తూనే ఉంటాయి. రేడియో ద్వారానో, టీవీ ద్వారానో లేదా యూట్యూబ్ ద్వారానో ప్రతిరోజు మనం ఆయన పాటలు వింటూనే ఉంటాం. రేడియోలో సినీ గీతాల కార్యక్రమం ఉందంటే అందులో ఆయన పాడిన పాటలు ఖచ్చితంగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40,000 పైగా పాటలు పాడారు ఆయన. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన్ను ఎస్పీబీగా కూడా పిలుస్తారు. అభిమానులు ఆయన్ను ముద్దుగా బాలు అంటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు 1946 జూన్ 4 అప్పటి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోడిటమ్మపేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మద్రాసులో చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఎస్పీ బాలు ప్రముఖ సంగీత దిగ్గజం. ఎస్పీ కోదండపాణి శిష్యరికంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1966 డిసెంబర్ 15 శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామ్ అన్న చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు. 1981 ఏక్ తుజే కే లియే చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు కూడా లభించింది. 1983 సాగర సంగమం, 1986 స్వాతిముత్యం, 1988 రుద్రవీణ చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకున్నారు ఆయన.
1: నవ్వులో పుట్టాను, నవ్వులో పెరిగాను,

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్గా, డబ్బింగ్ హోస్ట్గా కాకుండా నటుడిగా అద్భుతమైన పాత్రలు పోషించారు. మన్మథలీలై చిత్రంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధన్, సల్మాన్ ఖాన్, కే భాగ్యరాజ, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, జెమినీ గణేశన్, అర్జున్ సర్జా, నాగేష్, కార్తీక్, రఘువరన్ లాంటి ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు ఆయన. నటుడిగా 1969 పెళ్ళంటే నూరేళ్ల పంట చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పక్కింటి అమ్మాయి, ప్రేమ, వివాహ భోజనంబు, కళ్ళు, చెన్నపట్నం చిన్నోడు, ప్రేమికుడు, గుణ, పవిత్ర బంధం, మిథునం, దేవస్థానం లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. చివరిసారిగా దేవదాస్ చిత్రంలో నటించారు. నటుడు కానీ కాకుండా సంగీత నేపథ్యం ఉన్న టెలివిజన్ షోలకు కూడా హోస్ట్గా వ్యవహరించారు ఆయన. సినిమాలోనే కాక టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయని గాయకులను పరిచయం చేశారు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40,000 పాటలు 11 భాషలలో పాడి 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గాంధర్వుడు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2001 పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆగస్టు 5వ తేదీన కరోనా వ్యాధిన బారిన పడిన ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ 29 సెప్టెంబర్ 2020న కన్నుమూశారు.

2021లో మరణానంతరం కేంద్ర ప్రభుత్వం బాలసుబ్రహ్మణ్యం గారికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. శ్రోతలు, ఇంతవరకు ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా కొన్ని మాటలు, ఆయన పాడిన పాటలు విన్నారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి, స్వచ్ఛత హి సేవ ప్రచారం ద్వారా జిల్లాలో సాధించిన పురోగతి, చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల గురించి జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారి శ్రీ జి సాయన్న గారితో పరిచయ కార్యక్రమం. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరద్ బాబు గారు, సహకారం శ్రీ టి పాండు గారు.
1: నమస్కారం శ్రోతలారా. పరిసరాల పరిశుభ్రతలోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ 2026 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలను నిర్వహిస్తోంది. గ్రామాల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం మరియు ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ శ్రమదానం చేపట్టడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. స్వచ్ఛతా పఖ్వాడా అనేది భారతదేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టిన 2 వారాలు అంటే పక్షం రోజుల ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం. స్వచ్ఛతా హి సేవ అనే ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా 2016 నుండి విజయవంతంగా అమలవుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పాఠశాలలు, కార్యాలయాలు తమ పరిధిలో ఏడాదికి ఒకసారైనా లేదా నిర్దేశిత కాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమం కింద శ్రమదానం, ర్యాలీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం తెస్తారు. జన భాగీదారీ స్వచ్ఛత, ప్రజల సమిష్టి భాగస్వామ్యంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, అదేవిధంగా సఫాయి మిత్రుల సంక్షేమం కోరుతూ పారిశుద్ధ్య కార్మికుల భద్రత, ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు, వారి సన్మాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామ సభల్లో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించేలా ప్రత్యేక తీర్మానాలు చేస్తారు. వస్త్ర సంచులు వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు చేపడతారు. స్వచ్ఛతా హి సేవ 2026 ద్వారా ప్రచారం నుండి కార్యాచరణ దిశగా అడుగులు వేస్తూ స్వచ్ఛతను ప్రజల సామూహిక బాధ్యతగా మార్చుకుంటారు. ఈ నేపథ్యంలో మన జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచారం ద్వారా జిల్లాలో సాధించిన పురోగతి, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డిఆర్డిఓ జి సాయన్న గారు ఏమంటున్నారు, ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. పరిశుభ్రత పైన ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఆకాశవాణికి మొదటగా కృతజ్ఞతలు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని 17 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2 వరకు మేము కొనసాగిస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఇటీవల వచ్చినటువంటి SWM రూల్స్ 2026, వాటికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఆదేశించడం ఏంటి అంటే, ఖచ్చితమైన నిబంధనలు మనకి పెట్టి వాటిని ముఖ్యంగా చెత్తని నిల్వ లేకుండా పరిష్కరించాలని చెప్పేసి మనకు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా 17th నాడు స్కూల్ పిల్లలందరికీ అవేర్నెస్ కల్పించడం కొరకు ఆ ప్రోగ్రామ్ని లాంచ్ చేశాము. ముఖ్యంగా ఈ చెత్తని సెగ్రిగేట్ చేయడం, 4 విభాగాలుగా మార్చి వాటిని సెపరేట్గా సేకరించి వాటిని షెడ్కు తీసుకెళ్ళి అక్కడ ప్రాసెస్ చేసి వేస్ట్ టు వెల్త్ని క్రియేట్ చేయడం కొరకు ఆ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది 17th నాడు. అందులో అన్ని మండలాల నుంచి MPDOలు, MPOలు, పంచాయత సెక్రటరీలు, స్కూళ్ళ నుంచి టీచర్లు, పిల్లలు, డిఓ గారు ఆదించడం జరిగింది. అదేవిధంగా మా ఎస్ఎస్జి మహిళలు కూడా వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 18th రోజు ముఖ్యంగా యువతకు స్వచ్ఛ పాఠశాల యువ అనే కార్యక్రమంలో పిల్లలందరికీ ఎస్ఏ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పెయింటింగ్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. వారికి డొనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే ఫస్ట్ వచ్చిన వారికి. అదేవిధంగా 19th CTU అంటే క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్, అంటే మనకు ఎక్కడైతే అత్యంత చెత్త పేరుకుపోయిన ప్రదేశాలు ఉన్నాయో వాటిని ముందుగా అన్నింటినీ గుర్తించడము, గుర్తించిన వాటన్నింటినీ నోట్ చేసుకొని వాటికి కావలసిన మ్యాన్ పవర్ని అంటే మన గ్రామస్థాయిలో ఉన్న శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, వారికి అదనంగా ఇంకా మిగతా వాళ్ళని కూడా అరేంజ్ చేసుకోవడం కోసం అన్నింటిని ఐడెంటిఫై చేసి అది 20th రోజు అన్నింటినీ కూడా కంప్లీట్గా క్లీన్ చేసేసి బ్యూటిఫికేషన్గా మార్చేసి వాటిని అందరికీ కూడా వాటిని ఫోటోగ్రాఫ్స్ చేసి ఆ గ్రామ పంచాయతీ లెవెల్లో మరొకసారి అక్కడ ఆ చెత్త పేరుకోకుండా చేయడం కోసం అవన్నీ కార్యక్రమం టేకప్ చేశాం. అందులో గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ పాల్గొన్నారు, గ్రామ పంచాయతీలో ఉన్న యువతలు పాల్గొన్నారు, మా మహిళా సంఘాలందరూ కూడా పాల్గొన్నారు, స్థానికంగా ఉన్న ఎన్జిఓస్ని కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే మనం ఒక పంచాయతీ బాధ్యతను కాకుండా ప్రజల బాధ్యతగా అందరినీ పార్టిసిపేట్ చేసి వాటిని తిరిగి మళ్ళీ చెత్త పేరుకోకుండా చేయడం కోసం మనం ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా 21 సెప్టెంబర్ నాడు క్లీన్ పబ్లిక్ ప్లేసెస్, ఇంతకుముందు ఉన్నట్లయితే గ్రామాల్లో ఉన్న వివిధ ప్లేస్లలో చెత్త పేరుకుపోయిన ఆ స్పాట్స్ని క్లీన్ చేసినాము. అదేవిధంగా క్లీన్ పబ్లిక్ ప్లేస్ లాగా అంటే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఆఫీస్ని కూడా క్లీన్ చేయడము, స్కూల్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, మార్కెట్ ప్లేసెస్ కావచ్చు, విలేజ్ హ్యాట్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం శుభ్రంగా చేసి ముఖ్యంగా మనకు కొన్ని కొన్ని గ్రామాలలో అగ్రికల్చర్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, రైతు వేదికలు, వాటిని కూడా వాళ్ళకి సిబ్బంది ఉండరు కాబట్టి మన పంచాయతీ ద్వారానే క్లీన్గా చేసి అవన్నింటిని కూడా మళ్ళీ చెత్త పేరుకోకుండా చేయడం జరిగింది. 23 సెప్టెంబర్ ఈరోజు మన జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా స్కూల్ పిల్లలతోటి ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం ద్వారా 120,000 మొక్కలు పెట్టించడం జరిగింది. ఇది ముఖ్యంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారి కోరిక మేరకు ప్రతి పిల్లలు వాళ్ళ యొక్క తల్లి పేరున ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని చెప్పేసి ఇచ్చిన పిలుపు మేరకు మనం ఈ కార్యక్రమం టేకప్ చేశాము. అందులో పిల్లలతో పాటుగా గ్రామ స్థాయిలో టీచర్లు, పంచాయతీ సెక్రటరీలు, ఎస్ఎస్జి మెంబర్సు, స్వచ్ఛత వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాము. 24 సెప్టెంబర్ రోజున జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మన గ్రామంలో ఉన్న ప్లాస్టిక్ని యూసేజ్ని తగ్గించడము, వాటి స్థానంలో క్లాత్ బ్యాగ్స్ని మనము ప్రమోట్ చేయడము, స్వచ్ఛత ప్రొడ్యూస్ చేయడము, దానివల్ల మనము ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. అందులో మన పంచాయతీ సిబ్బందితో పాటు ముఖ్యంగా మన గ్రామంలో ఉన్న యువతని ఎక్కువ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. యువతతో పాటు పిల్లలు రేపటి పౌరులు కాబట్టి వాళ్లకు అవేర్నెస్ వస్తే ప్లాస్టిక్ వాడడం తగ్గించడమే కాకుండా వాటిని ప్రాసెస్ కూడా చేసి చివరిగా దాన్ని మానవాల యొక్క అంతానికి దారి ఇవ్వకుండా ఉండడానికి ఆ స్టెప్స్ మనకు పనికొస్తాయి. అదేవిధంగా 25 సెప్టెంబర్ రోజు స్పోర్ట్స్ ఫర్ స్వచ్ఛత, మనకు మన గ్రామంలో గతంలో మనకు ట్రెడిషనల్గా ఉన్న స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మన గ్రామంలో కబడ్డీ మనకు ఒక ట్రెడిషనల్, అదేవిధంగా ఆడపిల్లలకైతే రంగోలీ వేస్తూ ఉంటారు, అదొక ట్రెడిషనల్. ఆ ట్రెడిషనల్ని మనం కాపాడుకుంటూ వాటిపైన కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళని ఉత్సాహపరచడము, 25 సెప్టెంబర్ జరిగిన ఏదైతే ట్రెడిషనల్ ఆ స్పోర్ట్స్ ఉన్నాయో వాటి వల్ల ఏర్పడిన రంగోలీ కార్యక్రమం కావచ్చు లేదా కబడ్డీ కావచ్చు, ఎక్కడైతే అక్కడ చెత్త ఏర్పడి ఉంటే దాన్ని మళ్ళీ 0 వేస్ట్ ఈవెంట్ కింద అక్కడ అన్నీ క్లీన్ చేసి వాటిని మళ్ళీ ఆ సెగ్రిగేషన్ చెట్టుకు పంపించేసి ఆ క్రీడా మైదానాలన్నీ అన్నిటినీ క్లీన్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 27 సెప్టెంబర్ రోజున వరల్డ్ టూరిజం డే, క్లీన్ టూరిస్ట్ సైట్స్, అంటే మన గ్రామాల్లో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్, ముఖ్యంగా ఏముంటాయి టూరిస్ట్ ప్లేసెస్, మన యొక్క ఊర్లో ఉన్న గుడి కావచ్చు, లేక్స్ కావచ్చు, పిల్లలు ఆడుకునే పెద్ద మైదానాలు కావచ్చు, అట్లాంటి ముఖ్యంగా ఈ టెంపుల్లో ఉన్నాయి అన్నింటినీ కూడా అక్కడ క్లీన్గా ఉంచడము, మన పూర్వీకులు మనకు అందించిన ఈ టెంపుల్స్ని నీట్గా ఉంచుకొని మన తర్వాత తరానికి కోసం కూడా దాన్ని అందించడం కోసం మనం చర్యలు చేపడతాము. అదేవిధంగా 28 సెప్టెంబర్ రోజు స్వచ్ఛతాయి సమృద్ధి కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం ఏదైతే చెత్తని తీసుకెళ్లి సెగ్రిగేషన్ షెడ్లో పెట్టినామో అక్కడి నుంచి వేస్ట్ టు వెల్త్ క్రియేట్ చేయడం కొరకు మనం తీసుకొచ్చిన రకరకాలవి అంటే గాజు కావచ్చు, బాటిల్స్ కావచ్చు, లేదా మనం తెచ్చిన తడి చెత్తని వాటిని ఒక సెపరేట్ చేసిన కంపార్ట్మెంట్లో వేసి వాటి ద్వారా వానపాములు వేసి దాని ద్వారా ఎరువు తయారు చేసి మళ్ళీ ఆ తయారైన ఎరువుని మనం మొక్కలకు వేయడము లేదా దాన్ని సేల్ చేయడం అట్లాంటిది చేయడం జరుగుతుంది. అదేవిధంగా 29 సెప్టెంబర్ రోజు స్వచ్ఛత సమృద్ధి సేమ్ అట్లాంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇది సెపరేట్గా మనం ప్లాస్టిక్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాము. ఆ ప్లాస్టిక్ని మనకు రకరకాలుగా ఉన్న ప్లాస్టిక్ అంటే వాటిని ఒక బాటిల్ తీసుకుంటే బాటిల్ వేరే ఉంటుంది, దానికి క్యాప్ వేరే ఉంటుంది. అదేవిధంగా కవర్లు తీసుకుంటే మరి అత్యంత పలుచన కవర్స్ ఉంటాయి, అదేవిధంగా లావు కవర్స్ ఉంటాయి, అవన్నింటినీ కూడా రీసైకిల్ చేయడం కొరకు వాటిని దేని దానికి సెగ్రిగేషన్ చేసి మనం కొత్తగా నిర్మించినటువంటి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ వాటికి మనం లింక్ చేస్తాము. మన జిల్లాలో ఇప్పటికీ 4 ప్లేసెస్లో మనం ఐడెంటిఫై చేసి ఒక్కొక్క దానికి 60 లక్షల చొప్పున బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. వాటిలో మిషనరీస్ని కూడా పెట్టించడం జరిగింది. వాటిని మన జిల్లాలో ఉన్న 545 గ్రామాలని వాటికి మ్యాప్ చేసి అక్కడికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా 30 సెప్టెంబర్ రోజున సఫాయి మిత్ర సురక్ష ఈవం, అంటే మన గ్రామాల్లో మన పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సఫాయి సిబ్బందికి వాళ్ళందరికీ కూడా వాళ్ళని హెల్త్ చెకప్స్ చేయించి వాళ్ళ యొక్క హెల్త్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి మనం అందరం ఈరోజు పరిశుభ్రంగా ఉన్నామంటే వారి యొక్క శ్రమనే కాబట్టి వాళ్ళని ఆరోగ్యం కాపాడడం కొరకు దగ్గరలో ఉన్న పిఎస్సీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళని హెల్త్ చెకప్ చేయించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా 1 అక్టోబర్ రోజున ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్, అంటే ఆ రోజు ఒక గంట శ్రమదానం చేయడం కొరకు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని, యువకులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు అందరం కూడా ఒక గంట సేపు శ్రమదానం చేసి మన గ్రామంలోని క్లీన్గా అన్ని తయారు చేసి మనము ఇతర గ్రామాలన్నిటికీ ఆదర్శవంతంగా ఉండడం కొరకు ఆ కార్యక్రమం టేకప్ చేసుకుంటాము. 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ దివస్ జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా గ్రామసభ జరుపుకుంటాము. గ్రామసభకు గ్రామంలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారి అధ్యక్షతలో జరుగుతుంది. అక్కడ ఉన్న వార్డు మెంబర్లు, అదేవిధంగా మహిళా సమాఖ్య వివోలు, అధ్యక్షులు, కార్యదర్శులు, ఆ సభ్యులందరూ, ఆ గ్రామంలో ఉన్న యువకులు, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శితో పాటుగా ఆ గ్రామంలో ఉన్న 17 రకాల డిపార్ట్మెంట్ల అందరు ఆఫీసర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనము ఈ సెప్టెంబర్ 17 నుంచి మనం చేసిన కార్యక్రమాలపైన ఒకసారి సమీక్ష చేసుకుంటాము. మనం ఏం సాధించినాము, ఇది కంటిన్యూ చేయడం కొరకు ఇంకా మనం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, దాన్ని తీసుకుని మనము పరిశుభ్రత పాటించడం కొరకు ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. ఈ ప్రతిజ్ఞ చేస్తూ మనము సివిక్ సెన్స్, అంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో గ్రామసభలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా బాధ్యతగా పరిశుభ్రతను పాటిస్తూ అందరికీ ఆదర్శవంతంగా జీవిద్దామని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మన గ్రామాల్లో నివసిస్తున్న వాళ్ళము పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళతో మనం కొంచెం కంపారిజన్ చేసుకుందాము. ముఖ్యంగా పట్టణాల్లో ప్రతిరోజు, అంటే ఎవరింట్లో వాళ్ళ వచ్చిన చెత్తని 4 విభాగాలుగా మార్చి ఆ మున్సిపాలిటీ వాళ్ళు పంపించే వెహికల్ కొరకు ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. వాటిలో కూడా పైన కప్పులు పెట్టి, అంటే ఎలాంటి కీటకాలు రాకుండా వాటిని కాపాడుకుంటూ ఆ మున్సిపాలిటీ ఒక రోజుకి వస్తుందా, 2 రోజులకు వస్తుందా, వచ్చినప్పుడు దాన్ని బాధ్యతగా తీసుకెళ్లి ఆ వెహికల్లో వివిధ కంపార్ట్మెంట్లలో ఏవైతే 4 వేస్ ఉన్నాయో ఆ 4 వేస్గా ఆ విధంగా వేసి వాళ్ళు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడన్నా అక్కడ పడేయకుండా వాళ్ళు డంప్ యార్డ్కి తీసుకెళ్లి అక్కడ మనం ఇంతకుముందుగా మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు 4 రకాలుగా వాటిని వేరుపరిచి వాటిని వేస్ట్ టు వెల్త్, అంటే వివిధ అన్నిటినీ సెగ్రిగేషన్ చేసి దానిని మళ్ళీ రీయూజ్ చేసుకునే విధంగా వాటిని వాళ్ళు తయారు చేసుకుంటారు. అదే అడాప్షన్ని ఇప్పుడు మన జిల్లాలో కూడా 545 పంచాయతీలలో మనము అడాప్ట్ చేసుకొని, అంటే మొదట ఫస్ట్ ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. మన ఇంట్లో ఎంతైతే చెత్త వస్తుందో ఆ చెత్తని మనం ఎక్కడంటే అక్కడ పడేయకుండా మనం 4 డబ్బాలు ఏవైతే గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చినారో వాటిని 4 విభాగాలుగా తడి, పొడి, అదేవిధంగా ప్రమాదకరమైన మందుల సంబంధించిన ప్రిస్క్రిప్షన్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్, వీటిని సెపరేట్గా చేసుకొని మన గ్రామ పంచాయతీ వచ్చిన ట్రాక్టర్ వచ్చిన వరకు వెయిట్ చేసి వాటిని శుభ్రంగా మళ్ళీ వాళ్ళకు అప్పచెప్తే వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్తారు. దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా మన ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా మన డబ్బులు కూడా ఎంతో మనకు సేవ్ అవుతాయి. దానివల్ల మనము మన ఆరోగ్యంతో పాటు గ్రామం యొక్క ఆర్థిక వృద్ధిని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి దీన్ని మనందరం కూడా పాటించి పరిశుభ్రమైన జీవితాన్ని గడపాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇక చివరగా, పరిశుభ్రత అనేది అందరి విషయం. మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క పౌరుడు తమ వంతు బాధ్యతను గుర్తించి పరిశుభ్రతలో భాగస్వాములు అవుతారని ఆశిస్తూ ఇక సెలవు. స్వచ్ఛతా హీ సేవ అనే అంశంపై ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఆకాశవాణికి మరొక్కమారు కృతజ్ఞతలు.
1: మరి ఇవండి స్వచ్ఛతా హీ సేవ గురించి మన జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలపై మన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జి సాయన్న గారు తెలియజేసిన వివరాలు. పరిశుభ్రత అందరి బాధ్యత, పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారిస్తారని ఆశిద్దాం.
0: శ్రోతలింతవరకు స్వచ్ఛతా హీ సేవ ప్రచారం ద్వారా జిల్లాలో సాధించిన పురోగతి, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీ జి సాయన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం టి పాండు గారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ షగున్ చోప్రా. ద హెడ్లైన్స్. Prime Minister Narendra Modi to interact with participants of Seva Yatra for second day today. Make in India initiative aimed at transforming the country into manufacturing nation completes 12 years today. FSSAI proposes nationwide ban on manufacture and sale of analog paneer. Fourth UP International Trade Show to begin today at India Expo Center and Mart in Greater Noida. Indian duo of Kamaljeet and Suruchi Singh storms into final of mixed team 10-meter air pistol event at Asian Games in Nagoya, Japan. And defending champions India hold Azerbaijan to draw in 8th round of FIDE Chess Olympiad in Samarkand. And now the news in detail. Prime Minister Narendra Modi will interact today with video conferencing with participants of Seva Yatra travelling from Varanasi in UP to Vadnagar in Gujarat under Seva Sankalp Abhiyan. More from our correspondent.
5: The interaction with the Prime Minister will give the Seva Yatris a chance to share their experience from the journey, which is intended to connect youth participation and community service across the locations covered by the teams. The Seva Yatra began on September 17 and is part of the wider Seva Sankalp Abhiyan to highlight PM Modi's 25 years of public life. The participants are travelling through towns, districts, talukas and villages, with the program focusing on taking community service and public engagement activities to the grassroots. The journey is not limited to a motorcycle expedition but is designed to bring together service, communication, youth participation, social welfare, cultural connect and community mobilization at different locations along the route. Yashasvi Kiryal, Akashvani News, Delhi.
4: The Prime Minister yesterday interacted with participants of the Seva Yatra travelling from Vadnagar to Varanasi.

0: Kriyar Mahadev Rev, Arjun with Aydin Suleimanli and Vidit with Rauf Mahadev. India remained in joint second place in the open section with 13 match points. Uzbekistan and Germany share the lead with 14 match points after Germany defeated the host 2.5 to 1.5. Over to Renu Kataria.
1: Thank you, Shagun. The Asian Age headlines, service, not power, goal is nation building, says PM Modi. The Pioneer reports from 1% to 10% by 2035, India's seed industry sets its sights on global market. The goal was to set out at FSII Knowledge Day 2026, held as part of the Federation's 10th annual general meeting in New Delhi. Hindustan Times informs Italy cabinet gives nod to burqa ban in school, adding the burqa ban was a matter of security. And finally, the Indian Express informs former Uber driver farmer son teen up to win India's medals in double sculls. They were an unlikely pair even before they were thrown together. Satnam Singh, the Navy man, Salman Khan, the former Uber driver. Two six-footers from very different backgrounds who had barely 5 days to figure each other out in a double sculls boat. And with that, it's back to you, Shagun.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to interact with participants of Seva Yatra for second day today. Make in India initiative aimed at transforming the country into manufacturing nation completes 12 years today. FSSAI proposes nationwide ban on manufacture and sale of analog paneer. Fourth UP International Trade Show to begin today at India Expo Center and Mart in Greater Noida. Indian duo of Kamaljeet and Suruchi Singh storms into final of mixed team 10-meter air pistol event at Asian Games in Nagoya, Japan. And defending champions India hold Azerbaijan to draw in 8th round of FIDE Chess Olympiad in Samarkand. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. మహిళావాణి కార్యక్రమంలో పోషకాహారం గురించి డాక్టర్ కావ్య భండారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డి నిర్మల గారు. ఇదే కార్యక్రమంలో స్వచ్ఛత హీ సేవ గురించి కొన్ని సూచనలు అందిస్తారు నిర్మల గారు.
3: మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ కావ్య భండారి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పోషకాహారం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
4: నమస్కారం అండి
3: డాక్టర్ గారు. ఈ మాసం పోషణ మాసంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. అయితే అసలు పోషకాహారం అంటే ఏంటి? మనం రోజువారీ తీసుకునే డైట్ ని పోషకాహారం అనవచ్చా?
4: అవునండి, ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో మనం జాతీయ పోషకాహార మాసం అనేది చేస్తాము. పోషణ్ మాస్ అనేది జరుగుతుంది సెప్టెంబర్లో. అయితే మనం డైలీ తీసుకునే ఆహారము పోషకాహారం కాదు. ఎందుకు అనేది ICMR వాళ్ళు చేసిన ఒక నివేదిక ప్రకారం మనం రోజు తీసుకునే ఆహారంలో 75% మన క్యాలరీలు కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తున్నాయి. అది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్ ఈ నాలుగు కలిసి సమతుల్యతతో ఉంటేనే మనం దాన్ని బ్యాలెన్స్ డైట్ అని అంటాము. కానీ ఎప్పుడైతే మన పోషకాహారంలో 50% కంటే కార్బోహైడ్రేట్స్ మించుతున్నాయో అప్పుడది పోషకాహారం అవదు. దానివల్ల వచ్చే క్యాలరీలు మనకి కొవ్వు పదార్థాలుగా మారిపోయి మన బాడీలో ఫ్యాట్ అనేది అబ్జర్బ్ అయిపోతుంది. సో దానివల్ల ఉబకాయము, ఒబెసిటీ అంటారు, ప్లస్ గుండె జబ్బులు ఇట్లాంటివి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సమతుల్య ఆహారం అంటే అన్ని పర్టికులర్ క్వాంటిటీలో ఉండాలి. మనకి కార్బోహైడ్రేట్స్ 50% మించకూడదు, ప్రోటీన్లు ఎక్కువ ఉండాలి, కొవ్వు పదార్థాలు ఉండాలి, అలాగే విటమిన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్ పోర్షన్స్ లో ఉంటేనే దాన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్య ఆహారం అని అంటాము.
3: అంటే మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి డాక్టర్ గారు? ఉదయం మనం తీసుకునే టిఫిన్ దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
4: మెయిన్ గా మనం ఉదయం తీసుకునే ఆహారమే మనం డేలో తీసుకునే అన్ని ఆహారాల కంటే ఎక్కువ ఉండాలండి పోర్షన్. మనం ఉదయం ఎంత తింటామో అందులో సగం మధ్యాహ్నం తినాలి, అందులో సగం నైట్కి తినాలి. అంటే మనం ఓవర్ నైట్ మన బాడీ ఫాస్టింగ్ ఉంటుంది. ఓవర్ నైట్ మన బాడీ మనం ఫుడ్ ఏమి ఇవ్వము. సో ఎర్లీ మార్నింగ్ మనం తీసుకునే ఫుడ్ మెయిన్గా ప్రోటీన్లు అధికంగా ఉండాలి. అంటే తృణధాన్యాలు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, అది కాకుండా మనం పప్పుతో చేసినవి ఇడ్లీ దోశ ఇలాంటివి, మెయిన్గా ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఉండాలి మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్లో. సో అది మన మెదడుని చురుకుగా ఉంచుతుంది ఆ రోజంతటికి. నూనె పదార్థాలు, మైదా ఇట్లాంటి ఫుడ్ తీసుకుంటే మన బాడీ అనేది వెంటనే ఎనర్జీని అబ్జర్బ్ చేసుకోలేదు అందులోంచి. కాబట్టి ఉదయం ఎక్కువ ప్రోటీన్లు ఉండేలా తీసుకోవాలి. మళ్ళీ ఉదయం మనం తీసుకునే క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. మధ్యాహ్నంకి వచ్చేసరికి కొంచెం అన్నం, చాలా ఎక్కువ కూరగాయలు. మనం యూజువల్గా ఏం చేస్తాము, ఎక్కువ అన్నం తీసుకొని కొంచెం కూర వేసుకుంటాం. అలా కాదు, దాన్ని రివర్స్ చేయాలి మనం. చాలామంది డాక్టర్లు చెప్తుంటారు, యూజువల్గా మనం ఎప్పుడు వెళ్తాం డాక్టర్ దగ్గరికి, మనకి హైపర్ టెన్షన్, డయాబెటీస్ అంటే షుగర్ ఇట్లాంటివి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు వాళ్ళు చెప్తారు అన్నం తగ్గించండి, కూరగాయలు ఎక్కువ తీసుకోండి అని. సో అది డయాబెటీస్, షుగర్, బీపీ ఉన్న వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ అదే పాటించాలి. అన్నం తక్కువ తీసుకోవాలి, కూరగాయలు ఎక్కువ ఉండాలి, అందులో కూడా ప్రోటీన్ ఉండే తృణధాన్యాలు అట్లా ఒక పాటు ఉంచి ఒక ఉడకబెట్టిన గుడ్డు కానీ అట్లాంటి ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అనేవి మనం తగ్గించుకోవాలి. సాయంత్రంకి వచ్చేసరికి అంటే పిల్లలకు చాలా మంది చూస్తుంటాము, స్కూల్ అయిపోయి రాగానే స్నాక్స్ అని చెప్పి చిప్స్ కొనియడం ఇట్లాంటివి చేస్తుంటారు. సో అట్లాంటివి కాకుండా ఆ టైంలో పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇవ్వడము, లేదంటే ఎనీ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అని అంటాం మనం, ఆ కాలంలో దొరికే పండ్లు, అది అరటిపండు కానివ్వండి, జామకాయ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఏదో ఒక పండు, ఒక గ్లాస్ పాలు కానీ మజ్జిగ కానీ సాయంత్రం తీసుకోవాలి. డిన్నర్ చాలా మంది ఏం చేస్తారు, డిన్నర్ అనగానే 9-10 గంటలకు చేస్తుంటారు. అది చాలా తప్పు. డిన్నర్ మనం 8 గంటల లోపే తినేయాలి. ప్లస్ చాలా లైట్ ఫుడ్ తినాలి, కిచ్డీ కానీ ఏదైనా వెజిటేబుల్ సూప్ లాగా కానివ్వండి, ఏదైనా ఒక టిఫిన్ లాగా చిన్నగా. డిన్నర్ అనేది చాలా లైట్గా ఉండాలి. తిన్న తర్వాత వెంటనే పడుకోకూడదు, ఒక 3 అవర్స్ గ్యాప్ ఉండాలి మన డిన్నర్కి మనం పడుకోవడానికి.
3: డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో అది చాలా లైట్గా తీసుకుంటుంటాం, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ అనేది లైట్గా తీసుకోవాలి అన్న అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తుంటుంది. లంచ్ హెవీగానే తీసుకుంటాం, ఇక నైట్ డిన్నర్ గురించి అయితే చెప్పక్కర్లేదు, టైం ఉంది కదా మనం, ఇంకా నెక్స్ట్ ఏం పనేం లేదు పడుకోవడమే అని చెప్పేసి తీరిగ్గా కూర్చుని తినడం, దీని వలన ఒబేసిటీ అనేది కూడా చాలా మందిలో కనిపిస్తుంది మేడం. అలాగే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏంటంటే జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడుతున్నారు, ఇది మన ఆరోగ్యానికి మంచిదేనంటారా చేటంటారా?
4: ఖచ్చితంగా జంక్ ఫుడ్ మనకు చేటు చేస్తుందండి. ఎందుకంటే జంక్ ఫుడ్లో మైదా ఉంటుంది, చాలా వరకు మైదా మరియు యాడెడ్ షుగర్స్ ఉంటాయి. నార్మల్గా దాంట్లో ఉండే చక్కెర స్థాయి చాలా ఎక్కువ ఉంటుంది, కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. వీటన్నిటి వల్ల క్యాలరీస్ చాలా వచ్చేస్తాయి బాడీకి, కానీ మనకు కావాల్సిన పోషకాలు మాత్రం సున్నా జంక్ ఫుడ్ నుంచి వచ్చేవి. ఇంకొకటి ఏంటంటే జంక్ ఫుడ్ తీసుకుంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక ఆహారం తీసుకున్నప్పుడు మన బాడీ అనేది దాన్ని కరిగిస్తుంది, ఆ క్యాలరీస్ని కరిగించేదాన్ని క్యాలరీ బర్న్ రేట్ అని అంటాము. సో అకార్డింగ్ టు కొన్ని రీసెర్చెస్ ప్రకారం జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వవు, ఓన్లీ ఒక 50% క్యాలరీస్ మాత్రమే బాడీకి ఉపయోగపడతాయి, మిగతా 50% కొవ్వు నిల్వల్లా ఉండిపోయి ఉబకాయం, ఒబేసిటీ, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం మనం అదంతా. సో ఆ జంక్ ఫుడ్ వల్ల ఓన్లీ 50% క్యాలరీస్ మన ఒంటికి అబ్జర్బ్ అవుతాయి, మిగతా 50% అంతా కొవ్వులాగా చేరిపోయి బాడీలో ఉబకాయం అని వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఉబకాయం స్టార్ట్ అవుతుందో దానివల్ల మిగతా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాం మనం, అంటే బీపీ, షుగర్ ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి.
3: హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్
4: కూడా ఎక్కువ అవుతాయి.
3: అయితే ఈ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయాలంటే ఏం చేయాలి? మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
4: మనం తీసుకున్న ఆహారం మంచిగా జీర్ణం అవ్వాలంటే మొదటిగా మనం బాగా నమిలి తినాలి, ఇది ఫస్ట్ థింగ్. ఇది ఎక్కువ ఎవ్వరూ పట్టించుకోరు, హడావిడిలో ఇప్పుడున్న టైంకి, ఇప్పుడున్న మన సిచ్యుయేషన్స్కి, జాబ్స్కి ఎంత ఫాస్ట్గా అంటే తినడం కూడా ఒక పనిలాగా ఫీల్ అయ్యి ఒక 10 నిమిషాల్లో తినేసి వెళ్ళిపోతుంటాం. కానీ అలా చేయడం వల్ల లాంగ్ టర్మ్లో ఇప్పుడేమనిపించదు, మేబీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఆహారం తీసుకునేటప్పుడు ఆహారం మీద దృష్టి పెట్టాలి. ఫోన్లు కానీ టీవీ చూసుకుంటూ కానీ తింటే ఆహారం మన ఒంటికి పట్టదు. అండ్ సెకండ్ థింగ్, బాగా నమిలి తినాలి. ఇంకొకటి ఏంటి, దీంతో పాటు పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఐటమ్స్ తీసుకోవాలి మనం, కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తింటున్నారు, తినేటప్పుడు క్యారెట్, కీరా ఇట్లాంటివి సైడ్కి యాడ్ చేసుకోండి ఫుడ్ తినడానికి ముందు కానీ అలా. సో పీచు పదార్థాలు అనేది ఎక్కువ ఉంటే బాగా డైజెషన్ అవుతుంది. ఈ అన్నిటితో పాటు నీరు, మనం రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తీసుకోవాలండి. వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మనకి జీర్ణక్రియ అంత యాక్టివ్గా ఉంటుంది.
3: అంటే ఆ వాటర్ అనేది ఒకేసారి తీసుకోవాలా లేకపోతే డే అంతా మనం కౌంట్ చేసుకోవచ్చా?
4: వాటర్ కూడా సేమ్ ఫుడ్ లాగే, మనం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎన్ని వాటర్ అయినా తీసుకోవచ్చు, కానీ ఆఫ్టర్ 6, ఇప్పుడైతే సాయంత్రం 6 గంటలు దాటిందంటే మనం నీరు కొంచెం తీసుకోవాలి. చాలా మందికి నైట్ అన్నం తిన్నాక ఎక్కువ వాటర్ తాగేస్తారు, నైట్ అంతా మళ్ళీ మనము టాయిలెట్కి వెళ్ళడానికి లేవడం అదంతా నిద్ర డిస్టర్బెన్స్ అట్లా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ వాటర్ మీరు పొద్దున్నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీకు ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు వాటర్ తీసుకుంటూ ఉండండి, 6 తర్వాత మాత్రం కొంచెం తగ్గించండి.
3: డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో ఏ ఇంట్లో చూసినా కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, నీరసం అని ఒళ్ళు నొప్పులని ఇలా రకరకాలుగా చెప్తుంటారు, కారణం దీనికి ఏంటంటారు?
4: వీటన్నిటికీ మెయిన్గా మన ఆహారం నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే విటమిన్ల లోపం, విటమిన్ డి, విటమిన్ B12, రక్తహీనత, ఇవన్నీ చాలా ప్రబలుతున్నాయి మన దేశంలో. ఎస్పెషల్లీ కౌమార దశ బాలికలలో, గర్భిణీ స్త్రీలలో రక్తహీనత అనేది చాలా చూస్తున్నాము. ఒక రీసెర్చ్ ప్రకారం మన ఇండియాలో 52 కోట్ల మంది పోషకాహార లోపంతో ఉంటున్నారు. అంటే వాళ్ళు పోషకాహారం కరెక్ట్గా తీసుకోవట్లేదు. ఆహారం వల్లనే మనకి ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి, విటమిన్ డి. విటమిన్ డి ఎట్లా వస్తుంది? మన బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది, కానీ ఎప్పుడు? మనము మన చర్మం ఎండకు తగిలినప్పుడు మాత్రమే విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ ఒక 1/2 అవర్ మనం ఎండలో ఏదైనా కానివ్వండి, యోగా కానీ లేదంటే వాకింగ్ కానివ్వండి, ఇంటి పనులు కానీ, ఎప్పుడైతే మనం ఒక 1/2 అవర్ మార్నింగ్ పూట ఎండకు ఉంటామో అప్పుడు మనకి విటమిన్ డి అనేది పుష్కలంగా దొరుకుతుంది. బీ ట్వెల్వ్ అనేది మనకి ఎగ్ కానివ్వండి, సీ ఫుడ్ కానివ్వండి అట్లా ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే కొంచెం బీ12 అనేది తక్కువ ఉంటుంది. మన చాలా వెజిటేరియన్ ఆహారాల్లో బీ12 తక్కువ కాబట్టి వాళ్ళు సప్లిమెంటేషన్ తీసుకోవచ్చు. అండ్ రక్తహీనత గురించి వస్తే, రక్తహీనత గురించి గవర్నమెంట్ చాలా చాలా ప్రత్యేక శ్రద్ధ సారిస్తుంది. సో రక్తహీనత మీకు ఎట్లా గుర్తుపట్టాలి? ఫస్ట్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ రక్తహీనతతో ఉన్నారా అనేది మీరు గుర్తుపట్టాలంటే చిన్న చిన్న సింప్టమ్స్ అవి మనం గుర్తుపట్టవచ్చు చాలా ఈజీగా. పిల్లలు ఉన్న కలర్ కంటే కొంచెం పాలిపోయినట్టుగా అవుతుంటారు, కళ్ళు చూస్తే చాలా అసలు రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయినట్టు ఉంటాయి. ఎక్కువ కూడా వాళ్ళకి హెయిర్ లాస్ ఉంటుంది, వాళ్ళ ఎదుగుదల కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళ క్లాస్లో పిల్లల కంటే కూడా కొంచెం హైట్ తక్కువ ఉండడం కానీ బక్కగా ఉండడం కానీ అట్లా ఉంటారు. ఇంకొకటి, వాళ్ళు ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటారు, త్వరగా జబ్బుల పాలవుతుంటారు. సో ఇలాంటివన్నీ ఒకవేళ మనం మీ పిల్లల్లో మీరు గమనిస్తే ఒక్కసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, వాళ్ళు రక్త పరీక్ష చేస్తారు, హీమోగ్లోబిన్ స్థాయి ఎంత ఉంది అనేది చూస్తారు. దాన్ని బట్టి మనం రక్తహీనతని త్వరగా ఐడెంటిఫై చేస్తే త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే బేబీ గ్రోత్ మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోతుంది.
3: అంటే ఈ రక్తహీనత వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు పిల్లల లోపల?
4: రక్తహీనత వల్ల మెయిన్గా ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది, అంటే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. పిల్లలకి మెదడుకు సరిగా రక్తం అందలేదు అనుకోండి, దానివల్ల వాళ్ళ డెవలప్మెంట్ కూడా సరిగా ఉండదు. వాళ్ళు వాళ్ళతోటి పిల్లలతో పాటు వాళ్ళంతా కాంపిటేటివ్గా ఉండలేరు, ఏకాగ్రత తగ్గుతుంది, వాళ్ళ మెమరీ పవర్ తగ్గుతుంది, ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తుంటాయి వాళ్ళకి, తోటి వారితో చూసుకుంటే ఎక్కువ డిసీజెస్ వస్తుంటాయి వాళ్ళకి. మెయిన్గా ఆడపిల్లల్లో ఇంకెక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందండి. వాళ్ళు ఒక రక్తహీనత బాలికలాగా ఉంటే అదే కంటిన్యూ అయ్యి వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు రక్తహీనతతో ఉంటారు. మళ్ళీ డెలివరీ టైంలో చాలా రక్తం పోతుంది, అది మనందరికీ తెలిసిందే. తర్వాత మళ్ళీ వాళ్ళు పాలిచ్చే టైంలో బాలింతలాగా ఉన్నప్పుడు వాళ్ళకి పాలు తయారవ్వాలి అంటే తన బాడీలో ఉన్న న్యూట్రియన్స్, ఎనర్జీ ఇదంతా యూటిలైజ్ అవుతుంది. సో అదొక సైకిల్ లాగా కంటిన్యూ అవుతుంది. తన పుట్టే బిడ్డ కూడా రక్తహీనతతోనే పుట్టే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ప్రాపర్ న్యూట్రిషన్ తల్లి నుంచి బిడ్డకు రాదు కాబట్టి. సో ఇది ఒక సైకిల్ లాగా మారుతుంది. ఒక్క రక్తహీనత బాలిక ఉంటే తనకి పుట్టే పిల్ల, ఆ తర్వాత తన ఆ పాపకి మళ్ళీ పుట్టే పిల్ల అట్లా. సో ఈ సైకిల్ అనేది మనం బ్రేక్ చేయాలి.
3: డాక్టర్ గారు, మీరు ఇప్పుడే చెప్పారు రక్తహీనత వలన పాలిచ్చే తల్లులు సమస్యలను ఎదుర్కొంటారని, అయితే వీళ్ళు ఎటువంటి పోషకాహారాన్ని తీసుకోవాలి?
4: ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రోటీన్లు ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఈ 3 ఉండే ఆహారాలు ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనకి సపోజ్ రాగులు ఉన్నాయి, రాగులతో చేసింది ఏదైనా పుష్కలంగా కాల్షియం ఉంటుంది అందులో. ఐరన్ కోసం మనం ఏదో వేరే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కాస్ట్లీ దానికి వెళ్ళే అవసరం లేదు. ఆకుకూరలలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది, డేట్స్లో ఐరన్ ఉంటుంది, ప్లస్

0: క్యారెట్స్ లో ఐరన్ ఉంటుంది. ఈ ఐరన్ తో పాటు ఈ ఐరన్ మన ఒంటికి అబ్జర్బ్ అవ్వాలి, అంటే మన శరీరం ఐరన్ ని గ్రహించాలి అంటే ఐరన్ తో పాటు విటమిన్ సి కూడా ఉండాలి. సో దానికోసం మనం నిమ్మకాయ గాని ఉసిరి గాని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సంత్రా పుల్లటి పుల్లటి ఇవి తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఐరన్ అబ్జార్ప్షన్, మన బాడీ ఐరన్ ని బాగా గ్రహిస్తుంది. అండ్ ఇంకా చిన్న చిన్నవి మన ఇంట్లో దొరికేవి బెల్లం కానివ్వండి, వేరుశనగ పప్పులు కానివ్వండి, నువ్వులు కానివ్వండి, ఈ అన్నిట్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మన ఇంట్లో ఉండేవే, మన చుట్టూ ఉండేవే, మనం రోజు చూసేవే, కానీ తీసుకోవడం మాత్రం తెలియదు చాలా మందికి. వీటిలో ఐరన్ ఉంటుంది, ట్యాబ్లెట్సే తీసుకోవాలి అనే అపోహలో ఉంటారు. మీకు చాలా తక్కువ ఉంటే మందులు వాడాలి, కానీ ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేవి కూడా తీసుకోవాలి.
1: డాక్టర్ గారు, మీరు ఇప్పుడు చెప్పారు మిల్లెట్స్ బాగా తినాలి అని, మరి తృణధాన్యాలు తినడం వలన ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి?
0: తృణధాన్యాలు తీసుకోవడం వల్ల మెయిన్గా మనకి మానసిక ఆరోగ్యం కూడా మనకి చాలా ఇంపార్టెంట్, శారీరకంతో ఆరోగ్యంతో పాటు. సో తృణధాన్యాల వల్ల ఏమవుతుందంటే మన మెదడులో గ్రే మ్యాటర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ తృణధాన్యాలు తీసుకోవడం వల్ల గ్రే మ్యాటర్ పెరుగుదల అనేది చిన్నపిల్లల్లో చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనకి గ్రే మ్యాటర్ పెరుగుదల బాగుంటుందో దానివల్ల మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. యాంగ్జైటీ అంటున్నారు ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాము, డిప్రెషన్ యాంగ్జైటీ మానసిక ఇబ్బందులే ఎక్కువ ఉంటున్నాయి. సో ఎప్పుడైతే మనం ఈ తృణధాన్యాలు తీసుకుంటామో ఈ మానసిక ఒత్తిడి తగ్గుతుంది, అలాగే జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది పిల్లల్లో. సో మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లో కానివ్వండి, లంచ్ లో కానివ్వండి, స్నాక్స్ లో కానివ్వండి తృణధాన్యాలు ఇవ్వడం వల్ల, మొలకెత్తిన గింజలు ఇట్లాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్రోటీన్ వస్తుంది. ప్లస్ దాంతోపాటు ఏదైతే మనం ఈ గ్రే మ్యాటర్ అనేది మాట్లాడుకున్నామో అది మంచిగా పెరిగి దానివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది, జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది.
1: డాక్టర్ గారు, నేను ఎక్కడో చదివాను ఎముకలు బలంగా ఉండాలి అంటే కాల్షియం మెయిన్ అని చెప్తుంటారు, అయితే ఆ కాల్షియం కూడా సపోర్ట్ చేయడానికి ఐరన్ అవసరం అని, ఇది నిజమేనంటారా?
0: అవునండి, మన బాడీలో ఏదైనా కూడా అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఒక్కటి తక్కువ అయితే ఇది ఒక్కటి తక్కువైంది కదా అని కాదు, ఒకటి తక్కువ అయితే దాని ఎఫెక్ట్ ఇంకా చాలా పలు ఆర్గన్స్ మీద ఉంటాయి. కాబట్టి సమతుల్య ఆహారం అనేది అందుకే మెయిన్గా కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఈ మూడు మాత్రం గర్భిణీ స్త్రీలలో చాలా చాలా ముఖ్యం.
1: అంటే ఫోలిక్ యాసిడ్ అనేది దేని ద్వారా మనకి లభిస్తుంది అంటారు?
0: ఫోలిక్ యాసిడ్ కూడా మనకి అన్ని ఆకుకూరల్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. అండ్ దానివల్ల మనం బిడ్డకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని అంటాము, సో అట్లాంటివి రాకుండా మనం బిడ్డను కాపాడడానికి ఫోలిక్ యాసిడ్ చాలా మంచిగా పనిచేస్తుంది.
1: ఐరన్ మనకి ఏ ఏ ఆహార పదార్థాల్లో లభిస్తుంది డాక్టర్ గారు?
0: ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ కూడా ఆకుకూరల్లో ఉంటాయి, క్యారెట్స్లో ఉంటాయి, డేట్స్లో ఉంటాయి, వేరుశనగలు అంటే పల్లీలు అంటాం, పల్లీలలో ఉంటాయి, నువ్వుల్లో ఉంటాయి, బెల్లంలో ఉంటాయి, ఎగ్లో కూడా ఉంటాయి.
1: అయితే ఈ నవజాత శిశువుల లోపల పౌష్టికాహార లోపాన్ని ఎలా నివారించగలం?
0: ముఖ్యంగా మనం ఫస్ట్ 6 నెలలు మాత్రం ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు కాకుండా వేరే ఏమీ ఇవ్వద్దు, తేనె కానివ్వండి, వాటర్ కానివ్వండి, పాపకు దాహమయ్యదా అంటే వద్దు, తల్లిపాలల్లోనే నీరు కూడా ఉంటాయి. ఆ 6 నెలలు మాత్రం తల్లిపాలే బిడ్డకి చాలా శ్రేష్టం, అవి తప్ప వేరే ఏం అవసరం లేదు. ఎప్పుడైతే మనకి బిడ్డ 6 నెలలు దాటి మనం బయట ఆహారం బిడ్డకు పెట్టడం స్టార్ట్ చేస్తామో అప్పుడు తల్లిపాలతో పాటు మనం తినే ఆహారం కూడా కొంచెం ప్రోటీన్ ఉండే ఆహారం పెట్టాలి. ఏదైనా కూడా బాయిల్డ్ ఎగ్స్ ఎక్కువ పెట్టాలి, ఉడికిచ్చిన పప్పు, నెయ్యి ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే కొవ్వు పదార్థాలు కూడా ఉండాలి. అసలు నేను ఆయిల్ పెట్టను, నెయ్యి పెట్టను బిడ్డకి అంటే అది కూడా కరెక్ట్ కాదు. అన్నీ ఉండాలి, అది కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. చాలా మంది కొంచెం పిల్లలు పెద్దగానే మెయిన్గా మనం చూస్తుంటాం పాలు బిస్కెట్స్ అలవాటు చేసేస్తుంటారు. బిస్కెట్ అంటే 99% మైదానే ఉంటుందండి, ఏవో ఇప్పుడు కొన్ని కొన్ని మారాయి, కానీ 99% మైదా. మైదా వల్ల మనకు ఉపయోగం ఏమి ఉండదు, అది చాలా రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటారు దాన్ని. అసలు చాలా ఒక మనకి ఏదైతే ధాన్యం ఉంటుందో దాన్ని కంప్లీట్గా రిఫైన్ చేసి లోపల జస్ట్ ఏదో పనికిరాని వస్తువు మైదా అంటే. సో బిస్కెట్స్ అనేది ఇవ్వడం బంద్ చేయండి. దాని బదులు ఏవైనా ఫింగర్ ఫుడ్స్ అని అంటాము మనము, ఇప్పుడు చాలా వస్తున్నాయి మక్కన కానివ్వండి, అట్లా ఏదన్నా ఫింగర్ ఫుడ్స్ అలవాటు చేయండి.

0: రాగివి కూడా ఇప్పుడు మనం తీసుకోవడం కూడా సరే మీకు కుదరట్లేదు ఇంట్లో చేయడం, బయట ఫుడ్ తీసుకోవాలి అంటే కూడా మిల్లెట్స్ రాగి బైట్స్ కానివ్వండి, రాగి బిస్కెట్స్ లేదంటే మిల్లెట్ బిస్కెట్స్, చిన్న చిన్న ఆల్టర్నేటివ్స్ వస్తున్నాయి. అవి మనం దాని సైడ్ అన్న వెళ్ళొచ్చు, మనం ఇంట్లో చేసిన స్నాక్స్ కానీ కుదరట్లేదు అంటే. కానీ ఏదైనా హెల్దీ ఫుడ్ ఉండాలి బేబీకి, టైంకి పెట్టాలి. 6 మంత్స్ తర్వాత తల్లిపాలతో పాటు 3 పూటలా కూడా ఏదైనా ఒక సాలిడ్ ఫుడ్ పెట్టాలి పిల్లలకి. ఉడికిచ్చిన క్యారెట్, ఉడకబెట్టిన ఆలు, లేదంటే ఉడకబెట్టిన యాపిల్ కానివ్వండి, ఉడకబెట్టిన గుడ్డు స్మాష్ చేసి అందులో కొంచెం, ఇప్పుడు వెజిటేబుల్స్ ఏమున్నా కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేసి. ఇంకొకటి ఏంటంటే 2 సంవత్సరాల వరకు కూడా పిల్లలకి ఉప్పు అనేది పెట్టకూడదండి. చాలామంది అలవాటు చేసేస్తుంటారు, పప్పు నెయ్యి ఉప్పు కలిపేసి టేస్ట్ చేసి మనకు టేస్ట్ బాగుంది అన్నప్పుడు బిడ్డకు పెడతారు. బిడ్డకి ఉప్పు అవసరం లేదండి. ఫస్ట్ 2 సంవత్సరాలు మీరు ఉప్పు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఫ్యూచర్లో వాళ్ళకి బీపీ రాకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది.
1: అంటే పిల్లల లోపల సాధారణంగా పప్పు అన్నం కలిపేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు కలుపుతాం.
0: అవునండి,
1: ఉప్పు కలపకుండా పెట్టాలి అని ఫస్ట్ టైం వింటున్నాను నేనైతే. మా శ్రోతల్లో కూడా చాలా మందికి ఈ విషయంలో అవగాహన వచ్చి ఉంటుంది. డాక్టర్ గారు, పోషకాహారం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం గురించి కొంచెం మా శ్రోతలకు వివరిస్తారా?
0: సో మనము మన సైడ్ నుంచి చేసేది కాకుండా గవర్నమెంట్ కూడా మనకి మెయిన్గా గర్భిణీ స్త్రీలకి, నవజాత శిశువులకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి అంగన్వాడీ కేంద్రాల్లో సప్లిమెంటరీ న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. సో ఎప్పుడైతే మనం అంగన్వాడీ కేంద్రంలో రిజిస్టర్ చేయించుకుంటామో, సో పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి మరియు బాలింతలకి, ఇంకా కౌమర దశలో ఉన్న ఆడవాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అంగన్వాడీలో మనకి సప్లిమెంటరీ న్యూట్రిషన్ అని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళకి ఆహారం ఉంటుంది, ఎగ్స్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ ఫుడ్, అంటే మనం రోజులో ఎంత తీసుకోవాలి, ఇంత కార్బోహైడ్రేట్స్, ఇంత ప్రోటీన్స్, ఇంత ఫ్యాట్స్ అన్నట్టు గవర్నమెంటే మనకు ఒక మెను తయారు చేసి అది అంగన్వాడీస్కి పంపిస్తుంది. వాళ్ళు అక్కడ ఆహారం అనేది, ఎవరెవరైతే దానికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ అక్కడ ఆహారం ప్రొవైడ్ చేయబడుతుంది గవర్నమెంట్ నుంచి. అట్లానే కాకుండా మనకి ఎప్పుడైతే పిల్లల్లో రక్తహీనత అట్లా ఉంటుందో అప్పుడు డీవార్మింగ్ కూడా చేస్తుంది గవర్నమెంట్. ఎవ్రీ 6 నెలలకు ఒకసారి ప్రతి ఒక్క స్కూల్లో మొత్తం నేషనల్ వైడ్ డీవార్మింగ్ అనేది జరుగుతుంటుందండి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ప్రతి ఒక్క దాంట్లో డీవార్మింగ్ అనేది 2 సంవత్సరంలో జరిపిస్తుంది గవర్నమెంట్. సో ఏమైనా నులి పురుగుల ప్రాబ్లం ఉంటే పిల్లలకి, అవి మనం తగ్గించడానికి ఎప్పుడైతే నులి పురుగులు ఉంటాయో అప్పుడు రక్తహీనత అనేది ఉంటుంది. సో అన్ని చెప్పాను కదా నేను, అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి అని చెప్పి, ఇది ఉంటే ఇది, ఇది ఉంటే అది, సో అట్లా. అందుకని మనకి గవర్నమెంట్ డీవార్మింగ్ అనేది చేస్తుంది. దాంతోపాటు ఐరన్ సప్లిమెంటేషన్ కూడా, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి, ముఖ్యంగా పిల్లలకి మరియు గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి.
1: డాక్టర్ గారు, పోషకాహారం గురించి చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. మా శ్రోతలకి, మాకు పోషకాహారం గురించి చక్కటి అవగాహన కల్పించినందుకు మీకు మా తరఫున, మా శ్రోతల తరఫున ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి. నమస్కారం.
1: శ్రోతలు మహిళావాణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఈ లలిత గేయం వినండి.

ఇందాక డాక్టర్ కావ్య భండారి గారు ఆరోగ్యానికి పోషకాహారం ఎంత అవసరమో వివరించారు. అలాగే ఆరోగ్యానికి పోషకాహారంతో పాటు స్వచ్ఛమైన పరిసరాలు కూడా చాలా ముఖ్యం. సగం వ్యాధులకు కారణం పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడమే. మనం త్రాగే నీరు, తినే ఆహారం, పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలలో మనం ఆహారం, నీరు స్వీకరిస్తే అది కలుషితంగా మారి మనలను వ్యాధులకు గురిచేస్తుంది. అందుకే స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం కోసం అనాదిగా మానవుడు తాపత్రయపడుతున్నాడు. రోజురోజుకీ కాలుష్యం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇది మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఋగ్వేదంలో ఒక ఆసక్తికరమైన రుక్కు ఉంది. పుత్ర పౌత్ర ధనందాన్యం హస్తస్వాజావిగోరథం ప్రజానాం భవసీమాత ఆయుష్మంతం కరోతుమా అని ఇందులో ఉంది. పుత్ర పౌత్ర ధనధాన్యాలను ప్రసాదించమని దీని అర్థం. అందులోనే ఆయుష్ను ప్రత్యేక సంపదగా చెప్పారు. మిగిలిన సంపదలు అనుభవించాలంటే ఆయుర్దాయం కావాలి, దానికి ఆరోగ్యం కావాలి. మంచి ఆహారం, మంచి వాతావరణం ఉన్న చోట ఆరోగ్యవంతులు ఉంటారు. శుచిత్వం మాతృరూపేణ అంటుంది వేదం. శుచి, శుభ్రత మనల్ని కాపాడే తల్లి లాంటివి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అలాంటి ఆరోగ్యానికి ప్రధాన కారణం పరిశుభ్రత. ఖరీదైనవి, ఆడంబరమైన వస్తువులు ఎన్ని ఉన్నా ఆ ఇంట్లో గాని, ఇంటి చుట్టూ పరిసరాలు గాని పరిశుభ్రంగా లేకపోతే ఆ ఇంట్లో ఉండేవారికి శాంతికి అవకాశమే లేదు. రోజంతా ఎన్నో పనుల మీద ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయిన కుటుంబ సభ్యులకు ఇల్లు ఓ ఆహ్లాద మందిరంగా తోచాలి. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అని ప్రతి ఒక్కరూ ఆతృత పడాలి. అది ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే సాధ్యం. ఇల్లు చిన్నదా పెద్దదా అని కాదు, ఎంత పొందిగ్గా ఉందనేది ముఖ్యం. ఇంటిని సర్దుకునే నేర్పు మహిళల్లో సహజంగానే ఉంటుంది. కళాత్మకంగా ఇంటిని అలంకరించడం మనలో చాలామందికి అలవాటు. అది వంటగదే కావచ్చు, లేదా పెరటిలో కుండీల్లో పూల మొక్కలు పెంచడంలోనే కావచ్చు. పరిమితమైన వనరులతో ఇంటిని పరిశుభ్రంగా తీర్చిదిద్దే ప్రావీణ్యం కుటుంబ సభ్యులందరి మనసులపై ప్రగాఢమైన ముద్ర వేస్తుంది.

0: మన ఇంటి ముందే కాదు, మన చుట్టుపక్కల ఉన్న ఇళ్ల ముందు కూడా పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. పరిసరాల పరిశుభ్రత గురించి అందరికీ అవగాహన కల్పించాలి. చిన్నప్పటినుంచే పిల్లలకు క్రమశిక్షణతో మెలగడం నేర్పించి చెత్తను డస్ట్బిన్లోనే వేయాలని, స్కూల్ నుంచి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, స్కూల్ బ్యాగ్ షూస్ చిందరవందరగా పడేయకుండా నీటిగా సర్దిపెట్టాలని నేర్పించాలి. తిన్న చాక్లెట్ రేపర్ గాని పండ్ల తొక్కల్లాంటివి గాని ఇష్టం వచ్చినట్లు పడేయకుండా డస్ట్బిన్లోనే వేయాలని చెప్పాలి. అలాగే తడి చెత్త పొడి చెత్త గురించి పిల్లలకు కూడా అవగాహన కల్పించాలి. చెత్తను డస్ట్బిన్లో కాకుండా ఇష్టం వచ్చినట్లుగా పడేస్తే ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఉందని వారికి అవగాహన కల్పించాలి. ఇంట్లో శుభ్రత అనేది కేవలం మహిళల పని అని మిగిలిన కుటుంబ సభ్యులు పట్టించుకోకపోతే ఆ ఇల్లు ఎంత శుభ్రపరిచినా మళ్లీ యథాస్థితికి చేరుకుంటుంది. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ శుభ్రతపై దృష్టి పెట్టాలి. కనీసం నెలకి ఒకరోజు క్లీనింగ్ డేగా పాటించి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రపరచాలి. అందులో పిల్లల్ని కూడా భాగస్వాముల్ని చేయండి. వారికి సాధ్యపడే చిన్న చిన్న పనులను అప్పగించండి. మెల్లిగా అది వారికి అలవాటుగా మారుతుంది. చెత్తను శుభ్రపరిచే కష్టం తెలిసిన పిల్లలు చెత్తను పడేయడానికి ఆలోచిస్తారు. డస్ట్బిన్ యూజ్ చేయడం అలవాటవుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటిస్తే దేశమంతా ఎంతో సుందరంగా తయారవుతుంది. దానితోపాటు వాయు కాలుష్యం తగ్గించడానికి వీధిలోని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో, వీలైతే ఇంటి బయట చెట్లు నాటితే రంగురంగుల పూలతో ఇళ్ళు వీధులు కళకళలాడతాయి. కాదంటారా? స్వచ్ఛత హీ సేవ అనేది భారతదేశంలో పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి, ఇందులో పౌరులను భాగస్వాములుగా చేయడానికి నిర్వహించే ఒక వార్షిక జాతీయ ప్రచారం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ప్రచారం జరుగుతుంది. స్వచ్ఛంగా మన చుట్టుపక్కల ప్రదేశాలను ఉంచడం కూడా ఒక రకమైన దేశసేవే. ఎందుకంటే స్వచ్ఛ భారత్తోనే వికసిత్ భారత్ సాధ్యం. ఆరోగ్యవంతులైన పౌరులు మాత్రమే దేశ అభివృద్ధి కోసం ఆలోచించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, ఇంటి పరిసరాలను స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు నుండి దానికోసం పాటుపడదాం. ఇది ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే శుక్రవారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.
1: శ్రోతలు, ఇంతవరకు మహిళావాణి కార్యక్రమంలో పోషకాహారం గురించి డాక్టర్ కావ్య భండారి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డి నిర్మల గారు ఇంకా స్వచ్ఛత హీ సేవ గురించి కొన్ని సూచనలు అందించారు నిర్మల గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:01 దాటి 20 సెకండ్లు.

హృదయ రాగాలు. శ్రోతల వాట్సప్ ద్వారా మీరు కొన్న సినిమా పాటల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఎస్పీబి పాడిన పాటలు ఈ కార్యక్రమంలో మీరు వినడానికి, మీరు చేయాల్సింది మీ పేరు, ఊరు, మీ చిరునామా, పాట వివరాలు 8462245066 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన పాటలు వినండి.

కరికంలో ఫస్ట్ రిక్వెస్ట్. ఈరోజు గణేష్ నిమజ్జనం వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి హైదరాబాద్లో అంటూ రాస్తున్నారు. మాకోసం అలాగే ఈరోజు ఎస్పీబి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ వారు పాడిన పాట జై చిరంజీవ చిత్రం నుంచి వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. వీరంతా సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి. దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప ఇంకా వారి కుటుంబ సభ్యులు వారందరి కోసం విందా ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS MS ఆప్టోటాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్ పల్ ఆప్కె సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ JJ Reddy హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
5: మాతృత్వం ఒక మధురమైన వరం.
6: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
5: సంప్రదించండి
6: డాక్టర్ బండారి సుజాత,
5: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
6: ఖలీల్ వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
0: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
2: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
0: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
2: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ సీను నాయక్,
0: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799090505.
2: రెమాండ్ షాప్,
0: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
2: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
0: ఏకైక కంపెనీ షోరూమ్,
2: ద రెమాండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: కల్లువాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190. విరామం తర్వాత హృదయ రాగాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన నెక్స్ట్ రిక్వెస్ట్ ఎవరు పంపారో చూద్దాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నా నమస్కారాలు. ఈరోజు 8 గంటలకు ప్రసారం చేసిన స్వచ్ఛతా హీ సేవ గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జి సాయన్న గారి కార్యక్రమం చాలా బాగుంది. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలకు ఎంతగానో అవగాహన కల్పించారు. చక్కటి కార్యక్రమం నిర్వహించిన ఆకాశవాణి కార్యక్రమాల నిర్వహణాధికారి అయిన శ్రీ కృష్ణ శరత్ బాబు గారికి, అలాగే కార్యక్రమం నిర్వహించిన శ్రీ తమ్మలి పాండు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా గారు, ధన్యవాదాలండి మీ అమూల్యమైన అభిప్రాయాలను పంపించినందుకు. మరో రిక్వెస్ట్, మాకోసం హృదయ రాగాలు కార్యక్రమంలో చిరునవ్వుతో చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం, గంగు, మహేందర్, నాగలక్ష్మి, గణవిత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, వీరందరి కోసం విందాం ఈ పాట.

0: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్న? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
1: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
2: హృదయరేగాలు వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9:00 నుండి 10:00 వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462240066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz, ఆకాశవాణి నిజామాబాద్.
7: పిత్తాశయంలో రాళ్ళు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
8: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
2: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయ రాగాలు. మీరు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినాలంటే మీరు చేయాల్సింది మీ పేరు, ఊరు, పాట వివరాలు 8462240066 అనే నంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన పాటలు వినండి. కార్యక్రమంలో తర్వాత మెసేజ్ చూద్దాం. మరి ఆకాశవాణికి శుభోదయం అంటూ రాస్తున్నారు. శుభోదయం అండి. ఈరోజు ఎస్పీ బాలుగారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తూ మా కోసం తారక రాముడి చిత్రం నుంచి పాటని వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. వీరంతా కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామం నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా ఇంకా వారి కుటుంబ సభ్యులు. వారందరి కోసం విందాం తారక రాముడి చిత్రం నుంచి ఈ పాట. ఏంటది
9: అందరిలా చూడరుగా నన్ను మీరు?
10: అంటే
9: ఏదో నాకు తోచింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
10: అయితే
9: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
10: రాదులే.
9: అంటే?
10: అంటే
9: నేనంటే?
10: నువ్వంటే?
9: మీకెంతో
10: నాకెంతో
9: ఇష్టం అన్నమాట.

0: శ్రోతలకి మరో గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండె దడ, గుండె కవాటాలు మూసుకుపోవడం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట ఇది కథ కాదు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రమూలా పాడింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు ఆకాశవాణికి శుభోదయం అంటూ స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా మాకోసం ఈ పాటను వినిపించండి అంటూ వేముల నరసింహరావు గారు విద్యానగర్ కాలనీ నిజామాబాద్ నుంచి మీకోసం ఈ పాట వస్తుంది, వినేయండి.
1: జూనియర్ జూనియర్

కలచేవు, పొడ్డులు పెరిగే గట్టి పోసవు. పొడ్డులు పెరిగే గట్టి పోసవు.

0: No, it's bad.
1: మోడు కూడా చిగురించాలని మోగ మనసు కోరే కోర్కెలు మోసం ద్రోహం అనడం అన్యాయం.
0: జూనియర్ జూనియర్ జూనియర్ జూనియర్.

0: రామ మందు తండ కై చూసేవు.
1: నౌ హస్ నో సీజన్ నాట్ ఈవెన్ రీజన్.
2: షట్ అప్ చైత్ర.

0: వెలుగు చీకటి కలిసి ఉంటాయి, జరగని వింతలు ఎన్నో జరిగాయి.
1: ఇట్ ఇస్ హైలీ ఇడియాటిక్.
0: పాట పాడిన బుద్ధుల వల్ల పక పక నవ్వి విందుల కన్న మనసున ఉన్నది చెప్పి నవ్వమ్మా.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz అలాగే న్యూ సోనీ ఐఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయ రాగాలు, మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమం తీసుకుందాం మరో చిన్న విరామం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్, నడుగులో కామరా సైబాల్, బురద పుల్లా సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్.

0: తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 08462253344.
6: డైమండ్ షాప్,
7: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
6: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
7: ఏకైక కంపెనీ షోరూమ్
6: డైమండ్ షాప్,
7: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. తప్పక ట్యూన్ చేసుకోండి.
8: ప్రకటనలు విన్నారు.

శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో. ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా ఆయన పాడిన పాటలు. మరో రిక్వెస్ట్, ఈరోజు గాన గంధర్వుడు మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి పుష్పాంజలి అందిస్తూ వారు పాడిన పాటల్లో ఒకటి వాసు సినిమా నుంచి మాకోసం వినిపించండి ఈ కార్యక్రమంలో అంటూ రాస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రేవణపల్లి గ్రామం నుంచి వేణమ్మ, పద్మశాలి బాలయ్య బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు, వారందరి కోసం ఈ పాట విందాం.

హృదయరాగలు వింటున్న శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళులర్పిస్తూ మాకోసం శివరామరాజు చిత్రం నుంచి ఆయన పాడిన పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపారు. ఆర్మూర్ నుంచి తాడూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నర్సయ్య వారందరి కోసం ఈ పాట.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయ రాగాలు. వింటున్న శ్రోతలకి మరో గమనిక, ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందా మరికొన్ని ప్రకటనలు.
1: చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
0: విరామం తర్వాత హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో రిక్వెస్ట్ చూద్దాం. మాకోసం మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు. వీరంతా నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం కోనాపూర్ నుంచి. రాజు, శ్రీవాస్తవ్, గణిత, మహేష్, రంజిత్ కుమార్, సత్య ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరో రిక్వెస్ట్, నిజామాబాద్ పోతంగల్ నుంచి తోటి సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోష్ని మాకోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఏదైనా పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. ఆకాశవాణికి గుడ్ మార్నింగ్ అంటూ రాస్తున్నారు వీరు. ఈరోజు ఉదయం 6:10 భక్తి రంజిని కార్యక్రమంలో దేవిస్థుతి విన్నాము. పాటలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతిరోజు అన్ని కార్యక్రమాల్ని మన నిజామాబాద్ రేడియో ద్వారా వింటాము. ఈరోజు నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా రేడియో వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు చెప్తూ మాకోసం కూడా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. జగ్రాన్పల్లి మండలం నుంచి అరుణ, రాజేందర్. తప్పకుండా అండి. మరో శ్రోత ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాస్తున్నారు. రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మాకోసం కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఒక పాటను వినిపించండి అంటూ. వీరందరి కోసం విందా ఈ పాట.

ఎవరే తల్ల కుక్క కష్ట జీవుల ముచ్చమెత్తుకుని తిని బ్రతికే నీకు శిష్టం కట్టాలరా అని ఫళ ఫళ సంకెళ్ళు.

0: చూడరా.
1: హృదయ రగలు కార్యక్రమంలో చివరి పాటగా విందాం. కూలీ నెంబర్ 1 సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని చేసింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు. ఈరోజు గానకాంతర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా మా కోసం పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే మరో రిక్వెస్ట్ వనపతి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, బొబ్బేశ్రీ, సుధా, రామయ్య, చైత్రిక మా కోసం కూడా వినిపించండి పాటనని. అలాగే కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మురిపాల నుంచి పంతడి శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల, అర్జున్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. మరో రిక్వెస్ట్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, రిత్విక్, పండు వీరంతా కోరుతున్నారు ఈ పాట.

0: ఈరోజు ఈ పాటతో మరోసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అందాక విందాం ఇదే పాట.
1: సమయం 10 గంటలకు వస్తుంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణపతి నిమజ్జనం సందడి కొనసాగుతోంది. ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహాశక్తి గణపతి శోభాయాత్ర కొద్దిసేపటి క్రితం మొదలైంది. బడా గణేశుడు హుస్సేన్ సాగర్ వైపునకు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాడు. క్రేన్ నంబర్ 5 వద్ద మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్ రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఏడీజీపీ లేదా ఐజీపీ స్థాయి అధికారి నేతృత్వంలోని ఈ బ్యూరో రోడ్డు, మెట్రో, రైల్వే భద్రతను పర్యవేక్షిస్తుంది. ఓఆర్ఆర్, హైవేలపై పెట్రోలింగ్ యూనిట్లు పహరా కాస్తాయి. ట్రాఫిక్ జరిమానాల్లో 40% ప్రత్యేక నిధికి మళ్లిస్తారు. తెలంగాణను 2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా, 2033 నాటికి అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు తీసుకోవలసిన చర్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళిక సంఘంను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాల వారి అభివృద్ది ప్రణాళికలు 7 సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్ రూపొందించనున్నారు. 22A జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డీటీసీపీ, పురపాలక సంస్థల అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ప్లాట్ల రిజిస్టేషన్లకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. లింక్ డాక్యుమెంట్ సమర్పించవలసి ఉంటుందని, సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్లోని భారత ఫ్యూచర్ సిటీలో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా రక్ష ఎక్స్పో 2026ను నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సదస్సులో మాట్లాడుతూ ఏరోస్పేస్, రక్షణ రంగ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు పాల్గొనాలని ఆహ్వానించారు. బీసీలకు న్యాయం చేయాలన్నదే రాహుల్ గాంధీ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారని, కానీ గవర్నర్ దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారని విమర్శించారు. అగ్రకులాల్లోని పేదలకు న్యాయం చేయాలని గాంధీ కుటుంబం భావిస్తోందన్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని కొద్దిసేపట్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కమల్జీత్, సురుచి సింగ్ జోడి స్వర్ణ పతకం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03:30. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ విందాం. ముందుగా రాజా చిత్రం నుండి ఈ పాట.

రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. ఏదో ఒక రాగం కాదు, ఏ రాగమైనా ఆశ్వరంలో ఇట్టే ఒదిగి వీణులకు పాటల విందును పెంచుతుంది. పాటకు ప్రాణం పల్లవి అయితే పాటల ప్రేమికులకు ప్రాణం బాలుగారు. దశాబ్దాల పాటు పాటల పల్లకిని మోశారు. విధాత తలపున ప్రభవించిన ఆ గానం తనకు తానుగా తరలివచ్చిన వసంతం. ఆ గొంతులో పల్లవించిన పాటకు వందనం అభివందనం. ఆ గానమే ఒక నందనవనం. బ్రహ్మమురారి సురార్చిత లింగం అంటూ శివార్చన చేసి అదివో అల్లదివో అంటూ శుభోదయం పలుకుతుంది ఆ స్వరం. నువ్వు లేక అనాథలమయ్యామంటుంది సంగీత ప్రపంచం. పుణ్యభూమి నాదేశం అంటూ దేశభక్తిని నింపారు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అంటూ రౌద్రాన్ని పలికించారు. అలివేణి ఆనిముత్యమా అంటూ శృంగార రసం ఒలికించారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని మీరే ప్రాణంగా జీవిస్తున్న అభిమానులకు మీ పాటను తోడు చేశారు. పెళ్ళంటే పందిళ్ళు, తప్పట్లు, తాళాలు అంటూనే వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ల మంటరా అన్నారు. ప్రేమలేఖ రాసా నీ కంది ఉంటది అంటూ ప్రేమలేఖలు రాయించి శ్రీరస్తు శుభమస్తు అని పెళ్లికి శ్రీకారం చుట్టారు. పొరిగింటి పుల్లకూరను మెచ్చుకోవద్దు, సంసారం ఓ చదరంగమవుతుంది అని భార్యను ఆలోచింపజేశారు. జామురాతిరి జాబిలమ్మ అంటూ జోలపాడినా, అమ్మా నువ్వు ఒక్కసారి బ్రతకాలమ్మా అంటూ ఏడిపించినా అది బాలుగారి పాటకే చెల్లింది. కుర్రాల్లో కుర్రాళ్ళు అని వెర్రెత్తించి సాపాటు ఎటూ లేదు, పాటైనా పాడు బ్రదర్ అని ఆకలిని హం చేశారు. అది ఆ స్వరంలోని మాధుర్యమయ్యి మమ్మల్ని తాకింది. కాశ్మీరు లోయలోనైనా కన్యాకుమారిలోనైనా అమరం అఖిలం మీ పాట. మరణం అనేది ఖాయమని, బ్రతుకుకు తీపి గాయమని చిరునవ్వుతో చిరంజీవిలా చిరకాలపు పాటలా నిలిచిన బాలుగారు అందరి బంధువు. ఎన్ని జన్మలకైనా దొరకునా ఇటువంటి గాన దిగ్గజం. స్వరంతో మాయ చేశారు ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది. ఆ దేవుడికి చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది. అల్లంత దూరాన ఓ తారకలా ఉండిపోయిన బాలుగారిని మళ్ళీ పంపించమని, బాలుగారు మాకోసం ఇంకోసారి పాడరా కమ్మగా తీయని ఒక పాట.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: అది యుగళ గీతాల మాధుర్యం.

0: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి.
1: సమయం 10:19. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఎస్పీబి గారి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. తర్వాత నువ్వు వస్తానంటే గుణుద్దంటానా చిత్రం నుండి ఎస్పీబి గారు పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేసేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి హిట్ సాంగ్స్ వింటున్నాము. తర్వాత చంద్రముఖి చిత్రం నుండి ఈ సూపర్ హిట్ సాంగ్.

ఇంత కరెక్ట్ గా ఉంది కదా పాట. బాలుగారు నిజంగానే ఆ పరమేశ్వరుడి వరప్రసాదం అయి ఉంటారు, లేదంటే ఇన్ని కోట్ల మంది గుండెల్లో ప్రతినిత్యం ఎలా ఉండగలరు? ఆ పాట వినబడిన చోట ఎక్కడైనా ఉందా అసలు? మరి ఇంకో పాట వినండి.

0: పెళ్ళైనా పండగైనా సందడేదైనా బాలుగారి పాట ఉండాల్సిందే కదా. మరి మరిన్ని పాటలు విందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
2: ప్రగతి పదాన సాగిపోమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్.
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
4: మీట్ ద స్టార్.
0: సిటీలో గణపతి నిమజ్జనం సందడి స్టార్ట్ అయిపోయింది. ఎటు చూసినా గణపతి బప్ప మోరియా అని మారుమోగుతోంది కదా. వినాయక నవరాత్రులు ముగింపుకొచ్చేసాయి, నిమజ్జనం సందడి షురూ అయింది. అయితే ఫ్రెండ్స్, పండగల జోష్లో మన పర్యావరణాన్ని మర్చిపోవద్దు కదా. ఈసారి మనం కొలువుదీర్చిన మట్టి గణపతులను ఇంట్లోనే లేదా మన వీధిలోనే చిన్న బకెట్ లేదా కుండీలో నిమజ్జనం చేయడానికి ట్రై చేద్దాం. ఆ నీటిని మొక్కలకు పోస్తే మన బప్ప ఎప్పటికీ మన ఇంట్లోనే మొక్క రూపంలోనే ఉంటాడు కదా. ఒకవేళ పెద్ద విగ్రహాలు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బేబీ పాండ్స్లోనే నిమజ్జనం చేద్దాం. మన చెరువులను నదులను ప్లాస్టిక్ వ్యర్థాలు వేసి పాడు చేయొద్దు. పండుగ జరుపుకుందాం కానీ ప్రకృతిని కూడా కాపాడుకుందాం. గణపతి బప్ప మోరియా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ గ్రీన్ హిట్స్. మనము గణేష్ నిమజ్జనం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నిమజ్జనం ఊరేగింపులు అంటేనే డాన్సులు, తీన్ బాస్ స్టెప్పులు, గులాల్ చల్లుకోవడలు, అబ్బో ఆ మజానే వేరు కదా. కానీ బాస్, ఈ జోష్లో కొద్దిగా హోష్ కూడా అవసరం కదా. రోడ్లపై ఊరేగింపుగా వెళ్లేటప్పుడు ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతనే. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు కాస్త ఓపిక్గా ఉండండి.

బోర్ అనిపిస్తే వివిధ్ భారతిని ట్యూన్ చేసుకోండి. చక్కటి పాటలు వస్తున్నాయి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారివి. అంతే, అది కాకుండా డీజే సాంగ్స్ని కూడా కాస్త లిమిట్లో ఉంచితే అందరికీ మంచిది. ఊరేగింపులో ఉండేవాళ్ళు లారీల వెనక పక్కన నడిచేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. తోపులాటలకి వాటికి తావివ్వకండి. ఎమర్జెన్సీ వాహనాలు అంబులెన్స్లకి కూడా దారి ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. సేఫ్గా ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా ఇంటికి చేరుకుందాం. గణపతి బప్ప మోరియా మీకోసం ఇంకో బ్యూటిఫుల్ సాంగ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే వారధి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇందాక పర్యావరణం గురించి రోడ్లపైన ఎలా ఉండాలో మాట్లాడుకున్నాం కదా, మరి ఇప్పుడు నిమజ్జనం ఘాట్ల దగ్గర ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందామా? హుస్సేన్ సాగర్ లాంటి పెద్ద పెద్ద చెరువుల దగ్గర చాలా ఎక్కువగా రద్దీ ఉంటుంది కదా, నీటి లోతు తెలియకుండా ఎవరు కూడా దయచేసి నీటి లోపలికి దిగొద్దు. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ఉంటారు కదా, పోలీసులు వాలంటీర్లు చెప్పే మాటలను ఖచ్చితంగా వినండి. విగ్రహాలు భారీగా ఉంటాయి కాబట్టి వాటిని నీటిలోకి వదిలేటప్పుడు మాత్రం దూరంగా ఉండటమే సేఫ్. అన్నిటికంటే ముఖ్యం, మీతో వచ్చే చిన్న పిల్లల చేతిని అస్సలు వదలకండి. వాళ్ళ జేబులో మీ ఫోన్ నెంబర్ ఉన్న ఒక చిన్న పేపర్ పెట్టండి, అది సేఫ్టీ. అండ్ మొబైల్ నెట్వర్క్స్ ఒక్కొక్కసారి పనిచేయవు కాబట్టి గ్రూప్గా వచ్చిన వాళ్ళైతే ముందే ఒకవేళ అంటే అందరం ఒకవేళ విడిపోతే ఎక్కడ కలుసుకోవాలి అనేది కూడా మాట్లాడుకుని ఉండండి, ఎందుకంటే భద్రతే ఫస్ట్ కదా మనము. విష్ యు ఎ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ గణేష్ నిమజ్జనం అండి. మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లోని వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణపతి నిమజ్జనం కోలాహలం కొనసాగుతోంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసు అధికారులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవి రేపు ఉదయం వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితుల మేరకు ట్రాఫిక్ ఆంక్షలు పొడిగించే అవకాశం ఉందన్నారు. భారీ వాహనాలను నగర శివార్లలోనే నిలిపేసి ఓఆర్ఆర్ వైపు మళ్లిస్తున్నారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఓఆర్ఆర్ ద్వారా, సికింద్రాబాద్ స్టేషన్ ప్రయాణికులు బేగంపేట్ పారడైజ్ సంగీత్ మార్గంలో వెళ్లాలని సూచించారు. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు నివాళులర్పించారు. దీన్ దయాళ్ గొప్ప దేశభక్తుడని, దూరదృష్టి కలిగిన మేధావి అని కొనియాడారు. ఆయన అందించిన ఏకాత్మ మానవవాదం, అంత్యోదయ దర్శనం నేటికి దేశ సంయుక్త అభివృద్దికి మార్గదర్శకమని అన్నారు. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు వారాబందీ విధానంలో ఎంపీ మల్లురావి ఎమ్మెల్యేలతో కలిసి పాలమూరు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూస్తామని, వచ్చే వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 16.5% నుంచి 11% తగ్గించిన కేంద్ర నిర్ణయం సరైంది కాదని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకవైపు రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహిస్తూ, మరోవైపు దిగుమతులను చౌక చేయడం మనకు నష్టదాయకమన్నారు. తెలంగాణలో 88,000కు పైగా రైతులు 3.2 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి అనుమానాలకు తావిస్తోందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత 10 నెలల్లో 2 కమిషనర్లు 14 సార్లు అభ్యంతరాలు తెలిపినట్లు వెలుగులోకి రావడం తమ ఆరోపణలకు బలం చేకూరుస్తోందన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఫార్మసిస్టులను శక్తివంతం చేయడం అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఎంపిక చేశారు. 1912లో సెప్టెంబర్ 25న అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ ఏర్పాటైన దానికి గుర్తుగా 2009లో టర్కీలోని ఇస్తాన్బుల్లో జరిగిన సమావేశంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే ప్రసన్న. ఆయన గొంతులో ఓంకార నాదాలు సంధానమే నిలిచాయి. ఆయన పాట శ్రోతలకు పంచామృతం. ఆయన గానం స్వరరాగ నాదామృతం. దివిలో తిరిగాడే గంధర్వులు భువికి దిగివచ్చినట్టు పాడినట్లుగా ఉంటుంది ఆ గాత్రం. ఆయన గళ్ళం నుంచి జాలువారే ప్రతి స్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే. ఆయన స్వరంలో సప్త స్వరాలు రాగాలై నర్తిస్తాయి. ఆయనే గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

పాడుతున్నారు గుర్తుకొస్తున్నాయి. బాలు గొంతులో భక్తి తొణికిసలాడుతుంది. విరహము, విషాద పాటలైనా, ప్రేమగీతాలైనా, మాస్ బీట్స్ అయినా, సందేశాత్మకాలైనా, ప్రతీది ఆయన చోట, ఆయన నోట అలవొకగా జాలువారుతాయి. పాటలోని మాటలను గొంతులో అభినయ ముద్రలుగా నిలిపి తెలుగుదనం ఒలికించిన విలక్షణ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. ఆయన గొంతుకు తరాల అంతరాలు తెలియదు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. ఆయన తొలిసారిగా 1966లో శ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంలో పాడే అవకాశం వచ్చింది ఆయనకి. ఎంతమంది హీరోలకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్ప గాయకులు ఎస్పీబి. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకనొక ఆణిముత్యం, తెలుగు సినిమా పాటకు ఘంటసాల తర్వాత లభించిన సిసలైన వారసులు బాలసుబ్రహ్మణ్యం.

ఆ కాంతికి నా రాగమాలికలు అర్పిస్తున్నా, మీ అందరి కరతాళ హారతులు అర్పిస్తున్నా. నేడే అచ్చన సమ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. మనం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆయన గాయకుడిగా కెరియర్ ప్రారంభించాక పెద్ద స్టార్స్ కు పాడే అవకాశం రాలేదు ఆయనకి. కేవలం అప్పుడే వస్తున్న అప్కమింగ్ హీరోలకు పాడే అవకాశం మాత్రమే వచ్చేది. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు, ఘంటసాల తప్ప ఎవరు పాడినా ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితే లేదు. అయినా అడపాదడపా ఘంటసాలతో గొంతు కలిపి పాడే అరుదైన అవకాశాలు బాలుకు రానే వచ్చాయి. ఏకవీరలో అమర గాయకుడు ఘంటసాలతో బాలు ఆలపించిన గానం నేటికి శ్రోతలను హంచేసుకునేలా ఉంటాయి. ఘంటసాల తర్వాత తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కయ్యారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

నేల విడిచి సాములెన్ను చెయ్యరా, మబ్బుల్లో మెరుపంత నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరుగెత్తైనా పాలు తాగరా, బ్రతుకంటే బస్తి మెసవాలురా, ప్రపంచమే మాయా బజారురా, ప్రపంచమే మాయా బజారురా.

ఎత్తులు వేయరా, ఎత్తులు జిత్తులు వేయరా. ఆకాశం నీ హద్దురా అవకాశం.

అంటున్నారో గుర్తుకొస్తున్నాయి. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ సన్నివేశ బలానికి తగినట్టుగా నటనను గాత్రంలో ప్రస్ఫుటంగా ప్రకటించగల గాయకులు బాలు. ముఖ్యంగా బాలు సినీ జీవితం శంకరాభరణం సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు మాస్ గీతాలకే పరిమితమైన బాలు ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలరని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుత్తుకు స్థాయిలో మనం మాట్లాడుకుంటున్నాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. పదాల మాధుర్యాన్ని గమనించి బాలు చేసే ఉచ్చారణ పాటను పండిత పామురులకు చేరువ చేసింది. తరాలు మారినా ఇందులో నటులకు వారి హావభావాలకు నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణ. ఒక పాట విన్న తర్వాత ఆ పాట ఏ హీరోదో చెప్పడం అది బాలు పాడితేనే సత్యం. తెలుగులోనే కాదు ఉత్తరాదిని కూడా పాడి తన సత్తా చాటారు బాలు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. ఆయన గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, నటుడిగా, టీవీ వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఇలా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించారు బాలు. 4 దశాబ్దాల్లో 11 భాషల్లో 40,000 పాటలకు పైగా పాడి గిన్నిస్ రికార్డును నెలకొల్పారు. ఆయన అందుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కలేదు.

అందమైన వేటగాళ్ళు హద్దులేరి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు

0: ఇది ఇవాళ్ళి గుర్తుకొస్తున్నాయి. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతికి నివాళిగా.
1: చరితను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కళలకు బందిళ్ళు వీళ్ళు, వీళ్ళే నోయి మొనగాడు, చెలిమికెప్పుడు చతగాడు, చెడుకెప్పుడు పగవాడు, వీళ్ళ వయసు నూరేడు, నూరేళ్లకు కురాడు, ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అద్దులే వేలేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, కుర్రాళ్ళు.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
1: మీట్ ద స్టార్. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. దృఢ సంకల్పం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చని, అనుకున్నది సాధించవచ్చని నిరూపించాడు ఓ తెలుగు కుర్రాడు. మరి అతను ఎవరో మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పలికించవ, పాటే పలికించవ, తోడై పులకించవ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు విన్నారు స్ఫూర్తి. దేశంలోనే చాలా కష్టమైన సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ర్యాంక్ సాధించడమే గొప్ప విషయం. అలాంటిది మాతృభాష తెలుగులో రాసి ర్యాంక్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇలా తన మాతృభాషపై ఉన్న మమకారాన్ని చాటుకుంటూనే తన కలను సాకారం చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సివిల్ ర్యాంకర్ రాము.

చైతన్య స్ఫూర్తిలో మనం సివిల్ ర్యాంకర్ రాము గురించి మాట్లాడుకుంటున్నాం కదా. 2021లో సివిల్ ప్రిపేరేషన్ ప్రారంభించి 3 సార్లు పరీక్ష రాసి ఫెయిల్ అయ్యాడు. మొదటిసారి ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయాడు. కానీ 2-3 సార్లు మెయిన్స్ వరకు వెళ్లి ఇక తాజాగా 4 ప్రయత్నంలో ప్రిలిమ్స్ మెయిన్స్ తెలుగులోనే రాసి క్లియర్ చేశాడు. ఇంటర్వ్యూలో కూడా ప్రతిభ చాటి సక్సెస్ అయ్యాడు. సివిల్ సర్వీస్ రిజల్ట్లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి తన కన్న కలను సాకారం చేసుకున్నాడు రాము.

0: అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశము తనంత తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. వివరాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడనగర్ వరకు సేవా యాత్రికులు చేపట్టిన యాత్ర సందర్భంగా వారితో మోదీ అంతర్జాలం ద్వారా ముచ్చటించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడనగర్ తనకు అందించిందని, ఇక కాశీ ఆ విలువలను అనేక సేవాపరమైన రంగులు జోడించిందని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందిన వారి స్పందనను యువత స్వయంగా తెలుసుకుంటున్నారని, యువత కూడా సేవలోని ఆనందాన్ని తెలుసుకోవడం తనకి సంతోషాన్నిస్తోందని అన్నారు.
1: सरकार की योजनाएं सिर्फ पैसे खर्च करना, राजनीतिक माइलेज कमाना इतना नहीं होता है. अगर वो योजना आखिरी व्यक्ति तक पहुंचती है तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है और उसका जो संतोष है वो बड़ा अद्भुत होता है.
0: గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ది చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్భంగా సేవా యాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశము తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక సంధాన కార్యక్రమం ఇన్స్టెప్ 4వ సంచికలో భాగంగా ఈరోజు ఉపరాష్టపతి భవన్లో రాధాకృష్ణన్ ప్రతినిధులను కలుసుకున్నారు. భారతీయ సిద్ధాంతాలైన వసుధైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు ప్రపంచ ప్రజలంతా ఒక ఇంటి వారేనని తెలుపుతాయని అన్నారు. ఈ దృక్పథమే భారత్ G20 అధ్యక్షతకు మౌలిక సూత్రంగా నిలిచిందని, సమ్మిళిత సహకార స్ఫూర్తితో ఇతర దేశాలతో అనుసంధానమయ్యేందుకు దారి చూపుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా తమ స్వాగత సందేశంలో, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అత్యుత్తమ వ్యూహాత్మక శిక్షణను అందిస్తుందని, ఇన్స్టెప్ కార్యక్రమం ప్రాంతీయ భద్రత, మిత్ర దేశాల మధ్య సహకారం పెంపుకు ఉద్దేశించిందని చెప్పారు. అటవీ సంరక్షణ పద్ధతుల బలోపేతానికి ఉద్దేశించిన కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఫర్ ఎఫెక్టివ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇటువంటి ప్రాజెక్టుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతిక సామర్థ్యాల పెంపు, తద్వారా కార్చిచ్చుల కట్టడి, జీవ వైవిధ్య సంరక్షణ, పర్యావరణ అనుకూల చర్యలను తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రాజెక్టులో పరిశోధన, పైలట్ ప్రాజెక్టులు కూడా భాగం కాగలవని చెప్పారు. రాష్ట్రాల అటవీ సంరక్షణ కేంద్రాల్లో మరింత సృజనాత్మకతను ప్రాజెక్టు ప్రోత్సహిస్తుందని చెప్పారు. దాదాపు 537 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ కార్యక్రమం ద్వారా అటవీ సంరక్షణ అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ, సమస్యలను ఎదుర్కోవడంలో తర్ఫీదు అందుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PAFI 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి, 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోరున్న బలమైన స్థానం నుంచి పాల్గొంటోందని అన్నారు.
2: We start from the Viksit Bharat 2047 story. Today when we negotiate with the world, we put them to notice that we are a $4 trillion economy, but on a PPP basis, we already are a $20 trillion economy, the third largest in the world. That gap is going to get bridged.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్పాదన, డిజైన్ సృజనాత్మకతల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా నిలవాలన్న ఆకాంక్షతో 2014లో ప్రారంభించిన

కార్యక్రమం మేక్ ఇన్ ఇండియాకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఉత్పాదన, పెట్టుబడులు, సామర్థ్యాల పెంపు ద్వారా ఈ కార్యక్రమం భారత పారిశ్రామిక రంగ ముఖచిత్రాన్ని మార్చివేసింది. తయారీ రంగంలో అనేక కొత్త అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు, మదుపర్లకు మేక్ ఇన్ ఇండియా కీలకంగా మారింది. తదనంతర కాలంలో మేక్ ఇన్ ఇండియా 2.0గా పరివర్తన చెందిన ఈ కార్యక్రమం ఈనాడు 15 పారిశ్రామిక, 12 అతి తక్కువ ప్రభుత్వ జోక్యం, సమర్థమైన పాలన అనే సూత్రం ఆధారంగా అనుమతులు, విధానాలను సరళీకరించింది. మేక్ ఇన్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ రంగం, రైల్వేలు, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుని తయారీ అనేక రెట్లు పెరిగింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పదాన్ని వాడరాదని ప్రకటన స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే చర్య వల్ల వినియోగదారులకు తాము కొనుగోలు చేసే ఉత్పత్తులపై అవగాహన పెరిగి స్పష్టత ఏర్పడుతుందని భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, హార్మోస్ జలసంధిని తిరిగి ప్రారంభించేందుకు, అణు కార్యక్రమంపై చర్చించేందుకు తమ దేశం 7 రోజుల పథకాన్ని సిద్దం చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం అరాక్చి తమ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఐక్యరాజ్య సమితికి చేరవేశారని, షరతులకు లోబడి 7వ రోజు జలసంధి పునఃప్రారంభం, అణు కార్యక్రమంపై చర్చలు ఉండగలవని తెలియజేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై సైనిక దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఇరాన్ దౌత్యానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని మంత్రి చెప్పారు. ఈ జూన్లో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించడం లేదని ఇరాన్ రాష్టపతి మసూద్ పెజిషియాన్ ఆరోపిస్తూ, టెహరాన్ చర్చలకు ఎల్లప్పుడూ సిద్దమేనని చెప్పారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారి అభివృద్ది ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమని ఉపాధ్యాయ భావించేవారని, ఆయన అంత్యోదయ సిద్ధాంతం నేటికి ప్రజాసంక్షేమం, జాతి పురోభివృద్ధిలో దారి చూపుతోందని అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. 3 నుంచి 12 నెలల పాటు సాగే శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద గ్రామీణ యువతకు ఉపాధి హామీని అందించే కేంద్రీయ పథకం ఇది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ క్రీడల్లో భాగంగా మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో భారత జంట కమల్జీత్, సురుచి సింగ్ అద్భుత ప్రదర్శన చూపి దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, చక్కని భాగస్వామ్యం, అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వికేంద్రీకరణ ద్వారా తమకు దక్కిన అధికారాలను, సౌలభ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరాలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, వాణిజ్య అవసరాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 4వ సంచిక ఈరోజు ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులు ప్రదర్శన ద్వారా నేరుగా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అవగలరని భావిస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అందరి భాగస్వామ్యం, తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశము తనంతట తానుగా ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:40 ఈట్ ఫిట్.
1: దిగిడి దిగిడి తింటికి పప్ప

Digit.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు విన్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ ఫుడ్, ఇంకా జంక్ ఫుడ్ మానేయడం చాలా మంచిదంటున్నారు ఎక్స్పర్ట్స్. అంతేకాదు పళ్ళు కూరగాయలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మనం రోజు ఆరోగ్యంగా మంచిగా ఉండాలి అంటే గనక పళ్ళు కూరగాయలు తింటే సరిపోతుంది అనుకుంటున్నారా? కాదు. రోజు కనీసం 8 నుంచి 10 గ్లాసులు వాటర్ తాగాలి. అలాగే 1 అరగంట వ్యాయామం చేయాలి. అలాగే నడక కూడా గుండెకి చాలా మంచిది అంటున్నారు ఎక్స్పర్ట్స్.

0: cool.
1: తప్పు కాలను ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మనం రోజు ఎంత మంచి ఫుడ్ తిన్నా సరే నిద్రలేకపోతే వృధానే కదా. కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరం మనందరికీ. అంతేకాదు ఇప్పుడు ఎవరిని కదిలించినా స్ట్రెస్ అనే మాట వినబడుతుంది. మరి స్ట్రెస్కి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? టెన్షన్కి దూరంగా ఉండాలి. అలాగే ప్రశాంతంగా ఉండాలి, మంచి మంచి పాటలు వింటూ

0: ఉండాలి.
1: ఖుషి ఖుషిగా ఉంది సుమ, మదనుడికే మనోరమ. ఖుషి ఖుషిగా ఉంది సుమ, మిసమిసల వయారమ. మదనుడికే మనోరమ, మనసిస్తే యమయమ.

0: సమయం 1:10 కావాల్సిన కొన్ని క్షణాల్లోని వార్తలు.
1: అంత్యవార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణపతి నిమజ్జన వేడుక

లు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 10వ తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తొలి అడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. వారబందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 18 కిలోమీటర్ల యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 28,000 మంది పోలీసులు, 8,142 మంది అదనపు సిబ్బందితో పాటు 42 ప్లాటాన్లు, 4 ఆర్ఐఎఫ్, 2 సిఆర్పిఎఫ్ కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. నిఘా కోసం 10,000 సీసీ కెమెరాలు, ట్యాంక్ బండి చుట్టూ 100 హైరేజ్ కెమెరాలు, 24 డ్రోన్లతో సాంకేతిక పర్యవేక్షణ చేపట్టారు. మహిళల భద్రత కోసం 26 షీ టీమ్స్ విధులు నిర్వర్తిస్తున్నాయి. నగరంలో 4 ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 40కి పైగా క్రేన్లను మోహరించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండిపై రేపు 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో సర్వీసుల సమయాలను రాత్రి 1 గంట వరకు పొడిగించారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ముగింపు దశకు చేరుకుంది. 69 అడుగుల భారీ గణనాథుడు ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోవడంతో అధికారుల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా జాతరను తలపిస్తుంది. స్వామివారిని చివరిసారిగా దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు బారికేడ్లను దాటుకుని ముందడుగు వేస్తున్నారు. బాలాపూర్ గణేశుడి లడ్డూకు వేలంపాటలో 39 లక్షల రూపాయలు పలికింది. వనస్థలిపురం సాహిబ్ నగర్కు చెందిన సామా ప్రణీత్రెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది దశరథ్ గౌడ్ లడ్డూను 35 లక్షలకు దక్కించుకోగా ఈసారి ఆ రికార్డు దాటిపోయి 4 లక్షలు పెరిగింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 20,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు, 10,000 సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు 280కి పైగా క్రేన్లు, 136 గణేష్ యాక్షన్ టీమ్స్, హైడ్రా రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. హుస్సేన్ సాగర్ పరిసరాల నుంచి వివిధ రోడ్లకు నిరంతరాయంగా బస్సులు తిరుగుతాయి. 44 కీలక ప్రాంతాల్లో అధికారులు, కంట్రోలర్లను నియమించారు. ఖైరతాబాద్, లగ్డికపుల్, కోటి, బషీరాబాగ్, ఇందిరాపార్క్, ఏఐఆర్ వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. 10వ తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తెలియడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో శ్రీరామ్ గ్రూప్ నిర్వహించిన మిషన్ 10వ తరగతి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 632 మంది ఎస్సీ టాపర్లకు 2,27,00,000 రూపాయల విలువైన ప్రోత్సాహకాలు అందించారు. పెద్ద కలలు కని కష్టపడి సాధించాలని, ప్రతిభకు పరిస్థితులు అడ్డంకి కావని విద్యార్థులకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు ప్రదానం చేయనున్నారు. కేరళ కాంగ్రెస్ దివంగత నేత ఆర్యదాన్ మహమ్మద్ 4వ వర్ధంతి సందర్భంగా నిలంబూర్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు దూరదృష్టిగల నాయకత్వానికి గుర్తింపుగా ఎంపిక చేశారు. వారబందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వనపర్తిలో సాగునీటి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్లు గుణపాఠమని అన్నారు. 2 పార్టీలు ప్రజాతీర్పును కలరాస్తూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. ఈ రోజు వరకు ఉన్న గడువును పెంచుతూ సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశాడు. ఫీల్డ్ స్థాయి అధికారులు ఎస్ఐఆర్ విధులు, వినాయక నిమజ్జన ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRnews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జానిక
షర్మిల తెలిపారు. 700 మంది పోలీస్ సిబ్బందితో 106 సీసీ కెమెరాలు, 5 డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచనున్నామని పేర్కొన్నారు. భద్రాచలం వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుంది. గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నిమజ్జన సందర్భంగా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాలు, గ్రామాల్లో ఈరోజు జరిగే గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్టమైన భద్రతను ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిమజ్జనం కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్జ పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. నీటి మట్టం ప్రస్తుతం 18 అడుగులకు చేరగా 1,39,136 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. కిన్నెరసాని ప్రాజెక్టులో నీటి మట్టం 405.90 అడుగులకు చేరింది. మరోవైపు వర్షాలతో సింగరేణి కొత్తగూడెం రీజియన్లో గురువారం 22,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కుమరం భీం, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 129% అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 51.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈరోజు ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది దినోత్సవ థీమ్గా ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఫార్మసిస్టులకు శక్తివంతం చేయటం అనే అంశాన్ని ఎంపిక చేశారు. 1912 సెప్టెంబర్ 25 అంతర్జాతీయ ఫార్మసిటికల్ ఫెడరేషన్ ఏర్పాటైంది. దీనికి గుర్తుగా 2009 టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన సమావేశంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతం రికార్డు స్థాయిలో 56.3 మిల్లీమీటర్లుగా నమోదైందని సిపిఓ శ్రీనివాస్ చారి తెలిపారు. మధ్యమానేరు పూర్తిస్థాయి నీటిమట్టం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.63 టీఎంసీలకు చేరింది. ఎగువ మానేరు పూర్తి స్థాయిలో 2 టీఎంసీలు నిండి మత్తడి దూకుతుంది. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.58 టీఎంసీల నీరుంది. మూలవాగు జలాశయం నీరు నుండి మత్తడి దూకుతుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు కురుస్తున్న వర్షాలతో రైతులు కొంత ఊరట చెందారు. సైదాపూర్ మండలం రాయికల్లో జలపాతం కనువిందు చేస్తుంది. వివిధ ప్రాంతాల నుండి సందర్శకులు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఎల్నినో వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, భవిష్యత్తు తరాలు మనుగడ సాధ్యమవుతుందని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని భరత్ మండపంలో నిర్వహిస్తున్న 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్లో ప్రత్యేక ఆహ్వానం మేరకు రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని జిల్లాలో నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరయ్యిందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ స్కూల్ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని రైతులకు ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సుమారు 180,000 మంది రైతులకు సంబంధించి రైతు నమోదు, డిజిటల్ క్రాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, రైతు నమోదు ప్రక్రియను కష్టాలతో చేపట్టారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిటీ సభ్యులు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా కొండమల్లేపల్లి మండలం దంజీల్ లతండలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, పిల్యతండ, గుడితండ దేవరకొండలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులకు అత్యున్నత విద్యా వసతి సౌకర్యాలను పరిశీలించారు. 22A జాబితాలో ఉన్నప్పటికీ జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి పురపాలక సంస్థల అనుమతులతో ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈరోజు మన దేశంలో జాతీయ అంత్యోదయ దివస్ జరుపుకుంటున్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన, చివరి వరుసలో నిలబడిన పేద వ్యక్తి అభివృద్ధే ఈ దినోత్సవ ప్రధాన సందేశం. ఏకాత్మ మానవతావాది సిద్ధాంతకర్త, భారతీయ జనసంఘ మాజీ అధ్యక్షుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 25 ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ముఖ్యాంశాలు మరోసారి
హైదరాబాద్లో గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పదో తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తొలి అడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. వారవందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడన ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఇప్పుడు విందాం పెళ్లి పుస్తకం సినిమా నుంచి SP బాలసుబ్రహ్మణ్యం పాడింది ఆరుద్ర రచన, KV మహాదేవన్ సంగీతం.

0: ప్రగతి పదాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: FM 102.8 MHz పై
2: మీట్ ద స్టార్.

ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8. స్టూడియోలో టైం 2:15. వెల్కమ్ టు శక్తిశీలి. కళారంగంలో మీరు ఏం సంపాదించారనే ఒక సందర్భంలో ఎదురైన ప్రశ్నకు, వేల మంది శిష్యుల్ని సంపాదించాను, వారే నా సంపద అని సగర్వంగా బదిలిచ్చారు విమలా మీనన్. ఇవాళ శక్తిశీలిలో ఆమె గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి. నృత్య కళాకారిణిగా, గురువుగా దాదాపు 6.5 దశాబ్దాల అనుభవం విమలా మీనంది. సాంప్రదాయానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే మోహినియట్టం, నృత్యాల్లో ఆహార్యం నుంచి ప్రదర్శన తీరు వరకు ఆమె పలు ప్రయోగాలు చేశారు. కేరళలో ఇరింజలకుడు గ్రామంలో 1943 జనవరి 7 ఆమె జన్మించారు. సివిల్ ఇంజనీర్ అయిన తండ్రి కృష్ణన్ నాయర్, తల్లి విశాలాక్ష ఆమె కళాభిరుచిని ప్రోత్సహించారు. చిన్న వయసులోనే నృత్యంతో పాటు కర్ణాటక సంగీతాన్ని కూడా ఆమె నేర్చుకున్నారు. కేరళ కళామండలం సంస్థలో నృత్యంలో 4 ఏళ్లు డిప్లొమా చేశారు. కళామండలం విమలా మీనన్గా ప్రసిద్ధులయ్యారు ఆవిడ.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

0: తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు శక్తిశీలి. శక్తిశీలిలో మనం విమలా మీనన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మోహిని అట్టంతో పాటు కేరళలో ప్రత్యేకించి మహిళలు చేసే తిరువతిరుకళి, భరతనాట్యం, సుప్రసిద్ధ తెలుగు నృత్య గురువు వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి ఇలా పలు నాట్య రీతుల్లో ఆమె ప్రావీణ్యం సంపాదించారు. స్కూల్లో డాన్స్ టీచర్గా పనిచేస్తూ భూటాన్లో ప్రభుత్వాధికారి అయిన విశ్వనాథ మీనన్తో విమలకు వివాహమైంది. భర్తతో పాటు భూటాన్ వెళ్లి అక్కడ నృత్యం నేర్పించడంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చారు ఆవిడ.

0: ప్రగతి పదాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
1: మీట్ ద స్టార్. మీరు వింటున్నారు శక్తిశీలి. శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం విమలా మీనన్ గారి గురించి. తిరువనంతపురంలో కేరళ నాట్య అకాడమీ అనే సంస్థను ప్రారంభించి వేలాది మందిని మోహిని అట్టం, భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు విమలా మీనన్. దక్షిణాది శాస్త్రీయ నృత్యాలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో గౌరవాలను అందుకున్న విమలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

శక్తిశైలిలో మనం విమలా మీనన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నాలుగేళ్ల వయసు నుంచి కేరళ కళామండలంలో నృత్యం నేర్చుకోవాలని కలలు కన్న విమల అక్కడే పూర్తిస్థాయి నర్తకిగా కొరియోగ్రాఫర్గా రూపుదిద్దుకున్నారు. ఎన్నో ప్రదర్శనలిచ్చిన ఆమె నృత్యం నేర్పడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకలేదని అంటారు. ఆమె విద్యార్థులు ప్రపంచమంతటా ఉన్నారు, నృత్య కళకు గుర్తింపు తీసుకొస్తున్నారు. వారి కారణంగా నా పేరు ప్రపంచమంతా తెలిసింది, ఇంతకన్నా గొప్ప విజయం ఇంకే ఉంటుంది అంటారు విమలా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలకు కాసిన కొన్ని క్షణాల్లోనే హిందీ కార్యక్రమాలు విందా. ముంబై నుంచి
1: దేశ్ కి సురీలి ధడకన్ కార్యక్రమం హలో సహేలీ కే లియే కీజియే బస్ థోడా సా ఇంతజార్.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి. మీరు ఇంతవరకు విద్భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్జ్పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు సమయం 5 గంటలు. శ్రోతలు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు ఉన్న సినీ గీతాలు

ఈనాటి అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్నవారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కొడుతున్న పాట అల్లరి ప్రియుడు సినిమా కోసం. ఎస్పి బాలుగారు చిత్ర పాడిన పాట. వీరందరి కొరికపై ఈ పాట విన్నారు.

0: సాగర సంగమం సినిమా కోసం ఎస్ జానకి, ఎస్పి బాలు గారు పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది నుండి కోరినవారు శ్రీరామ వసంత, భారతి, లాసియా, సాన్విక్, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: భూమనా, ఇయాల రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
3: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
2: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
5: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ప్రకటనలు విన్నారు శ్రోతలు. మీరు విన్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం అభిరుచి. శ్రోతలకు ఉన్న సినీ గీతాలు కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నారు తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి, హనుమాన్లు ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కూడిన పాట సుస్వాగతం సినిమా కోసం ఎస్పి బాలు గారు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధు.

0: శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అభిరుచి కార్యక్రమంలో. తర్వాత పాడిన కోరుతున్న వారు రాజన్న, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి కోరుతున్న వారు గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, రేవంత్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, వేదశ్రీ, విక్రమాదిత్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట స్వర్ణకమలం సినిమా కోసం ఎస్ జానకి పాడిన పాట. మీరందరి కొరకుపై ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాడిన కోరిన వారు వరంగల్ కాశీబుగ్గ నుండి రామదాసు, చంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, దీప్తి, జాహ్నవి, పల్లవి, సంధ్యారాణి, హర్షిణి, ప్రసాద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కొడుతున్న పాట స్వయంవరం సినిమా కోసం ఎస్పి బాలు గారు, పి సుశీల పాడిన పాట.

యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రతి సోమ శుక్రవారాల్లో సాయంత్రం 5:30 నుండి 6 వరకు. తాజా విద్య ఉద్యోగ సమాచారం, కెరియర్ గైడెన్స్ కోసం ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2. ఇక ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా.

సివిల్స్, గ్రూప్స్, ఆర్ఆర్బి, ఐబిపిఎస్ ఇలాంటి పోటీ పరీక్షలు ఏవైనా, అలాగే గేట్, క్యాట్, నీట్, జేఈఈ అడ్వాన్స్డ్ లాంటి ప్రవేశ పరీక్షలైనా అందులో టాప్ ర్యాంకర్లు చెప్పే మాట దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అదేంటంటే ప్రాక్టీస్. చదవడం అందరూ చేసేదే అయినా ప్రాక్టీస్ అనేది విద్యార్థుల్ని అలాగే ఉద్యోగార్థుల్ని అందరికన్నా ముందు వరుసలో నిలబెడుతుంది. అందరూ చదివేది అవే పుస్తకాలే అయినా, అందరికీ ఉండేది అదే 24 గంటల సమయమే అయినా, కొందరు పరీక్షల్లో టాప్ ర్యాంకర్లుగా మారితే మరికొందరు మాత్రం అరకుర మార్కులతో పాస్ అవుతూ ఉంటారు. ఆ తేడా ఎందుకొస్తుంది అంటే ప్రిపరేషన్లో సరైన ప్రాక్టీస్ లేకపోవడమే అని చెప్పొచ్చు. అయితే ఈ ప్రాక్టీస్ అవకాశాన్ని కల్పించేవే మాక్ టెస్ట్లు. మాక్ టెస్ట్లు ఎంతగా రాస్తే అంత ఎక్కువ ఉపయోగాలు ఉంటాయని విద్యా నిపుణులే చెబుతున్నారు. అందుకే మనం చదివిన విషయాలను ప్రాక్టీస్ చేయడానికి సాధనాలైన ఈ మాక్ టెస్ట్ల ప్రయోజనాలు ఏమిటి, మాక్ టెస్ట్లను ఏ విధంగా రాయాలి, అలాగే మాక్ టెస్ట్లు రాసేటప్పుడు అనుసరించాల్సిన వివిధ సూచనలు ఏంటి, ఇక ఈ విషయాలన్నింటినీ గురించి వివరంగా తెలుసుకుందాం ఈనాటి యువవాణి.

మనం రాసేది పోటీ పరీక్ష అయినా సరే, ప్రవేశ పరీక్ష అయినా సరే, మనం పెట్టుకున్న టార్గెట్ ఎంత పెద్దదైనా సరే, ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి కేవలం టెక్స్ట్ బుక్స్ అలాగే స్టడీ మెటీరియల్ మాత్రమే చదువుకుంటూ పోతే సరిపోదు. మనం చదివిన చదువు ఎగ్జామ్ హాల్లో మార్కులుగా మారితేనే దానికో విలువ ఉంటుంది. అలా జరగలేదు అంటే మనం ఎంత చదివినా చదువంతా వృధానే అవుతుంది. మన ప్రిపరేషన్ మనకు నాలెడ్జ్ను ఇస్తే, ఇక ఆ నాలెడ్జ్ను పరీక్షలో ప్రభావవంతంగా ప్రజెంట్

ఇక వీటి వల్ల ఉన్న ఉపయోగాల్లో మొదటిది పరీక్ష విధానాన్ని మనం అర్థం చేసుకోవడం. మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా అసలు ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అన్న విధానంపై సరైన అవగాహన కనుక లేకపోతే ఆ ప్రిపరేషన్కు అర్థమే ఉండదు. ఈ మాక్ టెస్ట్ల వల్ల ప్రశ్నలను ఎలా అడుగుతున్నారు, అలాగే ఎన్ని విధాలుగా వస్తున్నాయి, ఒకే ప్రశ్నను ఎన్ని రకాలుగా అడగవచ్చు, ప్రశ్నలను ఎంత క్లిష్టంగా అడుగుతున్నారు, అలాగే ఏ చాప్టర్కు ఎన్ని మార్కులు కేటాయిస్తున్నారు అన్న విషయాలన్నింటిపైన ఒక అంచనాను కలిగిస్తాయి మాక్ టెస్టులు. దీనివల్ల పరీక్షా విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకుని అన్ని రకాలుగా పేపర్ పైన గ్రిప్ తెచ్చుకునే అవకాశము కలుగుతుంది. ఇక ఈ మాక్ టెస్టుల్లో ప్రాక్టీస్ వల్ల అసలైన పరీక్ష రాసే రోజున ఎగ్జామ్ పట్ల ఒత్తిడి కూడా ఉండదు విద్య.

మాక్ టెస్ట్ల ద్వారా పరీక్షలు రాయడం వల్ల టైం మేనేజ్మెంట్ కూడా అర్థమవుతుంది విద్యార్థులకు, ఉద్యోగార్థులకు. ఒక విద్యార్థికి ఒక సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఇక మరో స్టూడెంట్కు ఇంకో సబ్జెక్ట్ అంటే ఆసక్తి ఉండొచ్చు. ఇలా మనకున్న ఇంట్రెస్ట్తో కొన్ని సబ్జెక్టులపైన మాత్రమే శ్రద్ధ చూపిస్తే పరీక్షలో విజయాన్ని సాధించలేం. కాబట్టి మనకున్న ఆసక్తినే దృష్టిలో ఉంచుకోకుండా ఏ సబ్జెక్టుకు ఎంత టైం కేటాయించాలన్న విషయాన్ని తెలియజేస్తాయి మాక్ టెస్ట్లు. ఇక అసలైన పరీక్షలో ఇదే పద్ధతిని ఫాలో అవ్వచ్చు కూడా. పరీక్షలో కష్టంగా ఉండే క్వశ్చన్స్కి ఎక్కువ టైం కేటాయించకుండా వెంటనే మరో ప్రశ్నకు వెళ్ళిపోయే విధంగా అలవాటు అవుతుంది. కొంతమంది ఇది నాకు తెలిసిన సబ్జెక్టే అనుకుంటూ ప్రశ్న కఠినంగా ఉన్నా సరే ఎలాగైనా సమాధానాన్ని రాబట్టాలి అంటూ మొండిగా ఒకే క్వశ్చన్ దగ్గర టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతే కాదు. ఇలా ఎగ్జామ్లో ఎక్కడ ఎంత సమయాన్ని వాడుకోవాలి అన్న విషయాలపై పూర్తి స్పష్టతను మాక్ టెస్ట్లు

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యువవాణి కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం మాక్ టెస్టులు, వాటి ఉపయోగాలను గురించి. ఇక ఈ మాక్ టెస్టులు పర్సంటైల్ లెక్కల్ని కూడా చెప్పేస్తాయి. క్యాట్ అలాగే జేఈఈ లాంటి పరీక్షల్లో మన మార్కుల కంటే కూడా మన పర్సంటైలే ఎక్కువ ముఖ్యమైన విషయంగా ఉంటుంది. అందుకే మనతో పాటు పరీక్ష రాసిన వారితో కంపేర్ చేస్తే మనం ఏ స్థానంలో ఉన్నామో మాక్ టెస్ట్ స్కోర్ కార్డ్ మాత్రమే అనలైజ్ చేసి చెబుతుంది. కాబట్టి ఇలా మాక్ టెస్టులు పర్సంటైల్ లెక్కలను కూడా వివరిస్తాయి. ఇవే కాకుండా నెగిటివ్ మార్కులను కూడా తగ్గిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కులు అభ్యర్థులకు భయాన్ని కలిగించేవే. ప్రతి ఆబ్జెక్టివ్ ప్రశ్న కింద ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కరెక్టే అనిపించేలా గందరగోళానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి కన్ఫ్యూజన్లోనే చాలామంది బాగా ఆలోచించి కూడా తప్పు ఆన్సర్ని టిక్ చేస్తూ ఉంటారు. దాంతో నెగిటివ్ మార్కులు పోగేసుకుంటారు అభ్యర్థులు. ఇలాంటి కన్ఫ్యూజన్లో పడకూడదు అంటే దానికి ఉన్న పరిష్కార మార్గం వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాయడమే. ఇలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వారి ఎత్తుగడలు ముందే తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాగే మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అయి తప్పులు చేస్తున్నామో తెలుసుకుని అవకాశాన్ని కూడా ఈ మాక్ టెస్ట్ ప్రాక్టీస్లే కల్పిస్తాయి అభ్యర్థులు.

పరీక్షల ముందు ఈ ప్రాక్టీస్ అనేది మన బలాలేంటో కూడా తెలియజేస్తాయి. మామూలుగా అన్ని సబ్జెక్టులకు సమానంగా సమయం కేటాయించుకుంటూ చదివేస్తూ ఉంటాం. అలాగే అన్నీ వచ్చేసాయి అనుకుంటూ భ్రమపడిపోతాం. అయితే ఏ సబ్జెక్టులో వెనకబడ్డామో తెలిసేది మాత్రం మాక్ టెస్టులతోటే. వాటి ఫలితాల ఆధారంగానే దేనికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి, ఇంకా ఏ కాన్సెప్ట్ను ఎక్కువగా నేర్చుకోవాలి అన్న విషయం కూడా తెలియజేస్తాయి మాక్ టెస్టులు. ఈ విధంగా మన బలాలేంటి, బలహీనతలేంటి వీటన్నింటిని గురించి తెలుసుకోవాలంటే ప్రాక్టీస్లే ఒక సులభమైన మార్గం.

ప్రిపరేషన్లో భాగంగా మనం ఇంతగా ప్రాక్టీస్ చేస్తే దీనివల్ల మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మెరుగుపడుతుంది. మాక్ టెస్టుల్లో వచ్చే మార్కులతో మనపైన మనకు ఆత్మవిశ్వాసం నిరంతరం పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ అనుకున్న వాటికంటే తక్కువ మార్కులు కనుక వస్తే సరైన విశ్లేషణతో ప్రాక్టీస్లో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకునే వీలు కూడా మాక్ టెస్టులు కలిగిస్తాయి. అంతేకాదు ఒత్తిడిని కూడా దూరం చేసేవి ఈ మాక్ టెస్ట్లే. చిన్నదైనా పెద్దదైనా పరీక్ష అంటేనే చాలామందికి భయం ఉంటుంది. అంతెందుకు, స్లిప్ టెస్ట్ అయినా సరే కొందరు విద్యార్థులు వణికిపోతూ ఉంటారు. ఇక అలాంటి పరీక్షలకు సంబంధించిన ఫోబియా నుంచి బయటపడాలంటే మాక్ టెస్టులే సరైన పరిష్కారాలు. వీటితో పాటు మన మనసు అలాగే మన మెదడు పరీక్షా వాతావరణానికి ముందే అలవాటు పడిపోవడానికి కూడా ఇవి దోహదపడతాయి. దాంతో పరీక్ష రోజు ఒత్తిడికి గురికాకుండా పరీక్షను ప్రశాంతవంతంగా పూర్తి చేసుకునే అవకాశాన్ని మాక్ టెస్టులు

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఖచ్చితత్వంతో కూడిన ప్రిపరేషన్కి మాక్ టెస్ట్లే బాగా ఉపయోగపడతాయి. తొందర తొందరగా ఆన్సర్ చేసేయాలన్నా హడావిడిలో కొన్నిసార్లు ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకోము. తీరా దాన్ని సాల్వ్ చేశాక కానీ మన పొరపాటును మనం గుర్తించం. అప్పటికే ఉన్న కాస్త సమయం కూడా కరిగిపోవడంతో అయోమయానికి గురవుతాం పరీక్ష హాల్లో. అయితే ఈ మాక్ టెస్ట్ల వల్ల ఆ సమస్యే ఉండదు. ప్రశ్నల్లోని సంక్లిష్టత ఏ విధంగా ఉందో దాన్ని ఈజీగా అర్థం చేసుకునే శక్తి అభ్యర్థులకు పెరుగుతుంది ఈ ప్రాక్టీస్ వల్ల. ఇలా పదే పదే ప్రాక్టీస్ చేయడం వల్ల అజాగ్రత్తతో చేసే చిన్న చిన్న పొరపాట్లను కూడా అధిగమించే వీలు మాక్ టెస్ట్ల వల్ల కలుగుతుంది. అలాగే కాలంతో పోటీ పడే తత్వం కూడా, అంటే టైంను మేనేజ్ చేసే అవకాశం కూడా మాక్ టెస్టులు కల్పిస్తాయి. దాదాపు పోటీ పరీక్షలన్నింటిలో కూడా తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు సాధించే కాన్సెప్ట్లనే పాటిస్తూ ఉంటారు. ఇక కొన్ని ప్రశ్నలకైతే అర నిమిషం కూడా సమయం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ర్యాంక్ కొట్టాలంటే బుర్ర పాదరసంలా పనిచేయాల్సిందే మరి. ఇక ఈ మాక్ టెస్ట్లు అనేవి ప్రశ్నలకు సాధ్యమైనంత వేగంగా జవాబుల్ని రాబట్టగలిగే సామర్థ్యాన్ని అభ్యర్థుల్లోనూ అలాగే విద్యార్థుల్లోనూ పెంపొందిస్తాయి. ప్రాక్టీస్ చేసే కొద్దీ ప్రశ్నలను వేగంగా విశ్లేషించడంతో పాటు తొందరగా నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా సమకూరేలా చేస్తాయి.

స్వీయ విశ్లేషణకు కూడా మాక్ టెస్ట్లు ఉపయోగపడతాయి. అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కూడా ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. చదివామా, మాక్ టెస్టులు రాసుకుంటూ వెళ్ళామా అని కాకుండా టెస్టుకు మనం ఎంత మెరుగుపడుతున్నామో కూడా మనల్ని మనం పరిశీలించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అలాగే దాని ఆధారంగానే మనం మన లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నామో కూడా తెలుసుకుంటూ స్టడీ ప్లాన్లో, ప్రిపరేషన్లో తగిన మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాన్ని ఈ మాక్ టెస్టులు కల్పిస్తాయి. అలాగే స్ట్రాటజీ పరంగా కూడా ప్రిపరేషన్ని కొనసాగించే వీలును కల్పిస్తాయి మాక్ టెస్టులు. అందరూ చదువుతారు, అలాగే అందరూ పరీక్షను రాస్తారు. మరి ఆ అందరిలో మనం ఉత్తమంగా ఉండాలంటే, ముందు వరుసలో నిలవాలంటే ఎలా? మనకుంటూ ఒక ప్రత్యేక స్ట్రాటజీ ఫాలో కావడమే దానికి పరిష్కార మార్గం. అంటే పరీక్షలో ఏ సబ్జెక్టును ముందు ప్రారంభించాలి, అలాగే ఏ ప్రశ్నలకు ఎంత సమయాన్ని కేటాయించాలి, ఏ ప్రశ్నలను విడిచిపెట్టాలి అనేవన్నీ మనకు మాక్ టెస్ట్ల ద్వారానే తెలుస్తాయి. రకరకాల ప్రయోగాలతో మనకు ఏ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుందో అనే దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగే దాన్ని అడాప్ట్ చేసుకోవాలి అభ్యర్థులు. ఏ చాప్టర్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, ఏవి స్కిప్ చేసినా నష్టం లేదు అనే స్మార్ట్ వర్క్ ఫాలో అయ్యే అవకాశాన్ని కూడా ఈ మాక్ టెస్ట్ల ద్వారానే తెలుసుకోగలుగుతారు అభ్యర్థులు.

0: పునశ్చరణ అంటే రివిజన్కు మంచి అవకాశాన్ని కల్పిస్తాయి. మాక్ టెస్టుల్లో మనం చేస్తున్న పొరపాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి అభ్యర్థులు. అలాగే దానికి అనుగుణంగా రివిజన్ను మరింత ప్రభావవంతంగా ప్లాన్ చేసుకునే వీలు కూడా కల్పిస్తాయి. చేసిన తప్పుల్నే చేయకుండా ఉంటే ఒక దశ వచ్చాక అసలు పొరపాట్లకు తావే లేకుండా పర్ఫెక్ట్గా పరీక్ష రాయగలం. కాబట్టి ఇలా మాక్ టెస్ట్లు అనేవి రివిజన్కి కూడా ఉపయోగపడతాయి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు మాక్ టెస్ట్ల ప్రయోజనాలేంటి అన్న విషయం గురించి తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు మరి మాక్ టెస్ట్లు రాసేటప్పుడు అనుసరించాల్సిన సూచనలు ఏంటి, మాక్ టెస్ట్లను ఎలా రాయాలి, ఈ విషయాలను గురించి

మారుతున్న సామాజిక పరిస్థితుల ఆధారంగా, సమకాలీన ప్రపంచము ఆధారంగా ప్రతి సంవత్సరం ప్రశ్నలు అడిగే విధానం కూడా మారుతూనే ఉంటుంది. అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలు వచ్చినప్పుడు ఎలా స్పందించాలో మాక్ టెస్టులు ముందే అలవాటు చేస్తాయి అభ్యర్థులకు. పరీక్ష అంటే భయం పోయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇక వీటి నుంచి మరింతగా ఏమేం నేర్చుకోవచ్చంటే, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కొత్తలో వారానికో మాక్ టెస్ట్ రాయాలి. ఇక ఆ తర్వాత పరీక్ష దగ్గర పడుతున్న కొద్దీ ఆ సంఖ్యను మరింతగా పెంచుతూ వెళ్ళాలి. అలాగే అసలైన పరీక్ష ఎలా ఉంటుందో అంటే, ఎగ్జామ్ టైంతో పాటు పరిసరాలు కూడా అలాగే ఏర్పాటు చేసుకోవాలి మాక్ టెస్టులు రాసే ముందు. ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అలాగే మాక్ టెస్టులు రాసేటప్పుడు చేసే తప్పులను ప్రత్యేకంగా ఓ బుక్లో నోట్ చేసుకుంటే మరింత మంచిది. ఆ బుక్ను తరచూ తిరగేస్తూ ఉంటే మనం చేసిన పొరపాట్లు వాటిని పరిశీలించుకోవడంతో పాటు వాటిని మళ్లీ రిపీట్ చేయకుండా ఉండేలా జాగ్రత్త పడవచ్చు అభ్యర్థులు. అలాగే చదవడానికి, మాక్ టెస్టులు రాయడానికి మాత్రమే కాదు, వాటిల్లో చేసే పొరపాట్లను విశ్లేషించుకునేందుకు కూడా తగిన సమయాన్ని కేటాయించుకోవాలి ప్రిపరేషన్ పీరియడ్లో. ఇలాంటి పీరియడ్ను టైం వేస్ట్ పనిగా అస్సలు భావించొద్దు. మోడల్ టెస్టులు రాసిన తర్వాతే అసలైన విజయం మొదలవుతుంది అని చాలామంది టాప్ ర్యాంకర్లే చెబుతారు. అలాగే ముఖ్యంగా విద్యా నిపుణులైతే దీన్ని 3-స్టెప్ అనాలసిస్గా చెబుతారు. ముందు తప్పు చేసిన ప్రశ్నలను 3 రకాలుగా విభజించుకోవాల్సి ఉంటుంది ఈ కాన్సెప్ట్లో. ఇక కాన్సెప్ట్ తెలియక తప్పులు చేస్తున్నవైతే వాటిని మళ్ళీ చదవాలి అభ్యర్థులు. ఇక

ఇంగ్లీష్ కూడా క్యాలిక్యులేషన్ పొరపాట్లు కనుక ఉంటే మరింత ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రశ్నలకు. ప్రశ్నే సరిగ్గా అర్థం కాకపోతే మరింత ఏకాగ్రత అవసరమని తెలుసుకోవాలి అభ్యర్థులు. మాక్ టెస్ట్ లేదా గ్రాండ్ టెస్ట్లను మన ప్రతిభకు కొలమానంగా మాత్రమే భావించొద్దు. వాటిని కూడా ఒక లెర్నింగ్ టూల్గానే పరిగణించాలి అభ్యర్థులు విద్యార్థులు. ఎందుకంటే ప్రవేశ పరీక్ష లేదా పోటీ పరీక్షల్లో ప్రతి ఒక్క మార్కు ముఖ్యమే అవుతుంది. ప్రతి సెకను కీలకమే, ఎందుకంటే అవే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి. అలాగని మార్కులు తక్కువ వస్తే కుంగిపోకుండా, అలాగే దాన్ని రెడ్ ఫ్లాగ్గాను భావించకుండా ఎక్కడ లోపం జరుగుతుందో గుర్తించి వీలైనంత తొందరగా స్ట్రాటజీలు మారుస్తూ ముందుకెళ్ళాలి. ఇలాంటి పట్టుదలే రేపటి నియామక పత్రంగాను అలాగే టాప్ కాలేజీలో అడ్మిట్ కార్డ్గాను మారుతుంది అభ్యర్థులకు. ఇక ఈ ధోరణిలో కనుక మాక్ టెస్టులను రాస్తే లక్ష్యాన్ని ఛేదించగలుగుతారు ప్రతి విద్యార్థి అభ్యర్థి.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడువుల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

పాట విన్నానంతరం యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు మాక్ టెస్ట్ల ఉపయోగాలను గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు కెరీర్ గైడెన్స్లో భాగంగా 10వ తరగతి విద్యార్హత తర్వాత భవిష్యత్తులో కార్పెంటర్ రంగంలో రాణించాలి అనుకుంటే అందుకోసం ఏ కోర్సులు చదవాల్సి ఉంటుంది, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 10వ తరగతి విద్యార్హత తర్వాత కార్పెంటర్గా రాణించాలనే లక్ష్యం పెట్టుకుంటే గనుక ప్రస్తుతం కార్పెంటరీ అంటే కేవలం తలుపులు కిటికీలు సాధారణ చెక్క ఫర్నిచర్ తయారీ మాత్రమే కాకుండా మాడ్యులర్ కిచెన్లు వార్డ్బోర్డ్లు ఇంటీరియర్ వుడ్వర్క్ అలాగే ఆఫీస్ ఫర్నిచర్ వుడ్ మెషినింగ్ లాంటి రకరకాల ఆధునిక రంగాలకు విస్తరించింది కనుక కార్పెంటరీ రంగం వినూత్నమైన కోర్సే అని చెప్పొచ్చు. కాబట్టి సాంప్రదాయ చేతి నైపుణ్యాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా జోడించుకుంటే అభ్యర్థులు మంచి ఉద్యోగ అలాగే స్వయం ఉపాధి అవకాశాలను ఈ కోర్సు ద్వారా పొందొచ్చు. 10వ తరగతి తర్వాత ఐటీఐలో వుడ్వర్క్ టెక్నీషియన్ కోర్సు చేయడం మంచి మార్గం అవుతుంది. ఇక ఈ కోర్సులో రకరకాల కలపను గుర్తించడం, ఫర్నిచర్ తయారీ, పాలిషింగ్, ఫినిషింగ్, పవర్ టూల్స్ వినియోగం లాంటి అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణను అభ్యసిస్తారు అభ్యర్థులు. ఇక ఈ శిక్షణతో కార్పెంటరీ రంగంలో బలమైన ప్రాథమిక నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఐటీఐ కోర్సుతో పాటు స్కిల్ ఇండియా, పిఎంకేవైసి, ఎన్ఎస్డిసి పరిధిలోని ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ స్కిల్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చే స్వల్పకాలిక నైపుణ్య కోర్సుల్ని కూడా అభ్యర్థులు చదువుకోవచ్చు. కార్పెంటర్, అసిస్టెంట్ కార్పెంటర్, మాస్టర్ కార్పెంటర్, ఫర్నిచర్ ఫినిషింగ్, ఇంటీరియర్ వర్క్ లాంటి వివిధ రంగాల్లో అదనపు శిక్షణ తీసుకుంటే ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు అభ్యర్థులు. ఐటీఐలో కోర్సు పూర్తయిన తర్వాత అప్రెంటిస్షిప్ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలో ప్రత్యక్షంగా పనిచేస్తూ అనుభవాన్ని పొందొచ్చు. ఇక అప్రెంటిస్షిప్ ఇండియా లాంటి వేదికల్లో అవకాశాలను కూడా పరిశీలించవచ్చు అభ్యర్థులు. అప్రెంటిస్షిప్ చేసే సమయంలో నేర్చుకునే ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కూడా భవిష్యత్తులో ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది. కార్పెంటరీ రంగంలో స్థిరపడాలనుకునే

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇంతటితో మీ యువవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలోనూ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. హుస్సేన్ సాగర్, ఇతర నిర్దేశిత ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు పూర్తి సిద్దంగా ఉన్నారని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణలో రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీయే అసలైన దోషి అని ఆరోపించారు. రాబోయే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల యూనియన్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీపీసీసీ అధ్యకుడు బి మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. గోదావరి వరద జలాలను ప్రధాన జలాశయాలకు తరలించేందుకు వెంటనే పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. 275 క్రేన్ల సదుపాయంతో హుస్సేన్ సాగర్, ఇతర 141 నిర్దేశిత నిమజ్జన ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. బాలాపూర్ గణనాథుడితో సహా ప్రధాన శోభాయాత్రలు భక్తి పారవశ్యాల నడుమ చార్మినార్ ఎంజే మార్కెట్ మీదుగా సాగి ఏరియా సర్వే నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, పోలీసులు, జీహెచ్ఎంసీ, జిల్లా యంత్రాంగంతో సహా అన్ని ప్రభుత్వ శాఖలు పరిస్థితులను పర్యవేక్షించేందుకు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. వర్ష సూచన ఉన్నందున రేపు ఉదయానికల్లా నిమజ్జన ప్రక్రియ అంతా ప్రశాంతంగా సురక్షితంగా పూర్తయ్యేలా విగ్రహాల తరలింపును వేగవంతం చేసేందుకు నిర్వాహకులు, భక్తులు సహకరించాలని మంత్రి కోరారు. గణేష్ నిమజ్జనంపై మా హైదరాబాద్ ఆకాశవాణి ప్రతినిధి నాగేంద్రబాబు అందిస్తున్న మరిన్ని వివరాలు.
1: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఈ మధ్యాహ్నం ప్రశాంతంగా ముగిసింది. సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంది. అక్కడ ఉత్సవ కమిటీ సభ్యుల ప్రత్యేక పూజల అనంతరం బడా గణేశుడిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. మరోవైపు బాలాపూర్ గణనాథుని శోభాయాత్ర నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం కూడా ప్రశాంతంగా ముగిసింది. ఇక నగరం నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ కు వేలాదిగా విగ్రహాలు తరలివస్తుండటంతో ట్యాంక్ బండ్ పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర వ్యాప్తంగా 20,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.
0: ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ పేరును నమోదు చేసుకోవాలని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని పలు పోలింగ్ కేంద్రాలను ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారుల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా ఓటర్లకు సంబంధించి సుమారు 60% నోటీసులు అందజేసినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో మాత్రం 72% నోటీసుల పంపిణీ పూర్తయినట్లు వెల్లడించారు.

ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నమోదు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే ఎమ్మెల్యే అనర్హతకు గురై ఖాళీ ఏర్పడ్డ ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కూడా సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు రాగానే తాము ఈ ఉప ఎన్నిక నిర్వహించేందుకు యంత్రాంగంతో సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ గెలిచినప్పుడు మాత్రమే రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే అసలైన నేరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లలో ఓటర్ల జాబితా సవరణలు జరిగినప్పటికీ

0: మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకుడి జ్ఞాపకార్థం ఆర్యదాన్ మహమ్మద్ ఫౌండేషన్ నెలకొల్పిన ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్ ఉత్తమ ప్రజాసేవకుడు అవార్డు 2026 స్వీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలోని నెలంబూర్కు చేరుకున్నారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చేపట్టిన దార్శనిక నాయకత్వం, వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. చెన్నైలోని బీఎస్ఎఫ్ సెక్టార్ హెడ్ క్వార్టర్స్ లో 30 కోట్ల రూపాయలకు పైగా విలువైన నూతన పరిపాలన, నివాస సముదాయ భవనాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణలో బీఎస్ఎఫ్ ముందంజలో ఉంటుందని, మన జవాన్లకు ఆధునిక మౌలిక సదుపాయాలను అందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆస్ట్రేలియాలో టౌంబా మేయర్ జియోఫ్ మెక్డోనాల్డ్ తో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అక్కడ ఉన్న స్థానిక నాయకులు పాల్గొన్నారు. టూవుంబా అభివృద్ది, స్థానిక భారతీయ సంతతి సంక్షేమం, నగర సామాజిక ఆర్థిక పురోగతికి సహకారం గురించి ఈ ప్రతినిధి బృందం చర్చ జరిపింది. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ,
1: వర్షాలు రావాలన్నా, ప్రజలకు మంచి గాలి ఉండాలన్నా, వ్యర్థాలను దూరం చేసి ప్లాస్టిక్ నిషేధించుకోవడం మూలంగా మాత్రమే వస్తుంది. ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి కోరుతాం.
0: వైద్యులు, నర్సులతో పాటు ఫార్మసిస్టులు ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన మందులు అందించడంలో, సరైన మోతాదులో మందుల వినియోగంపై అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. 2026 సంవత్సరానికి గాను ఫార్మసిస్టులు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే భాగస్వాములు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ ఫార్మసిస్టుల సమాఖ్య ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం అత్యంత అభినందనీయమని మంత్రి అన్నారు. పేదలు కార్పొరేట్ వైద్య సేవలు పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చేరు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 83 మంది లబ్దిదారులకు 35,30,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. నిజామాబాద్లో ఆధునిక గ్రంథాలయ శంకుస్థాపన కార్యక్రమంలో మేయర్ ఉమారాణి స్థానిక నాయకులతో కలిసి టీపీసీసీ అధ్యకుడు బి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. గ్రంథాలయాన్ని ఆధునిక డిజిటల్ వనరులు, నాణ్యమైన పుస్తకాలతో తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కరకట్ట వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమానికి భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి కరకట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ ఈరోజు పరిశీలించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సెంట్రల్ చౌక్ వద్ద నిర్వహించిన వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమం దేశభక్తి భావాన్ని చాటుతూ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ డీకే అరుణ ప్రజలతో కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ప్రజలు ఒకేసారి గీతాలాపనలో పాల్గొనడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. హైదరాబాద్లోని మను విశ్వవిద్యాలయంలో ఉడాన్ బాలికల విద్య ఆశయం సాధికారిత పేరిట ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ మాట్లాడుతూ, బాలికలకు సమాన విద్యావకాశాలు కల్పించకుండా సమాజం ప్రగతి సాధించలేదని, విద్య వారికి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా అధికారులతో నిర్వహించిన అభివృద్ది సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు. అభివృద్ది, సంక్షేమం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా నకిరేకల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. హుస్సేన్ సాగర్, ఇతర నిర్దేశిత ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు పూర్తి సిద్దంగా ఉన్నారని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్

0: రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. వికసిత భారతస్య సంకల్పాయ సర్వజన సహభాగితా అనతిక్రమణీయా ఇది సేవా సంకల్పాభియాని. సేవాయాత్రిభిః సహ సంభాషణావధౌ ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ప్రఖ్యాపితం. దీనదయాళ గ్రామీణ కౌశల్య యోజనయా 70,000 యువకానాం ప్రశిక్షణాయ ప్రశాసనేన వ్యధాయి నిర్ణయః. ఐబీఎస్ఏ మంచే పహల్గామ ఆక్రమణస్య తీవ్ర నిందా. ఆతంకవాదోన్మూలనాయ దృఢ సంకల్పశ్చ ప్రకటితః. గభీర అవపాతేన ఒడిశా ఆంధ్ర తెలంగాణా రాజ్యేషు అతివృష్ట్యా మహతీ క్షతిః ఆపాదితా. ఋతు విజ్ఞాన విభాగస్య ఉచ్చ సతర్కతా చ వర్తతే. అపి చ నాగోయా ఏషియాయి క్రీడాసు 10 మీటర్ ఎయిర్ పిస్తాల్ స్పర్ధాయాం భారతస్య కమలజీత్ సురుచి యుగ్మేన స్వర్ణ పదకం ప్రాసాధి. అథ వార్తాః విశదీకృత్య. సర్వేషాం సహభాగిత్వేన యోగదానేన చైవ వికసితం భారతం ఇతి సంకల్పః సిద్ధ్యేత్. సేవా సంకల్ప అభియానాంతర్గతం కాశీతః వడనగరం యావత్ ప్రస్థితాభిః సేవాయాత్రాభిః సహ ఆభాస్య సంవాదే ప్రధానమంత్రి మోదీ ఏతద్ ఉదఘోషయత్. వడనగరం మహ్యం జీవనస్య ఆధారభూతాన్ సంస్కారాన్ అయచ్చత్. కాశీ చ తేషు సంస్కారేషు సేవానురాగస్య అనంతాన్ వర్ణాన్ సమవయత్ ఇతి శ్రీమోదీ ప్రత్యపాదయత్. యువానః అపి అనేకైః సేవావర్ణైః ఏతాం యాత్రాం భూషయంతి ఇతి సః పరం సంతోషం ప్రాకటయత్.
1: హమే ఆత్మనిర్భర్ భారత్ బనానా హై. చునౌతియాం ఆయేగీ, చునౌతియోం కో చునౌతీ దేనే కా తో సంస్కార్ లేకర్ కే హమ్ చలే హై. ఇస్లియే హమే హర్ దిన్ ఏక్ నయీ ఊర్జా లేకర్ సేవా భావ్ కే సాథ్ రాష్ట్ర కళ్యాణ్, రాష్ట్ర సేవా కా కామ్, జన సేవా సే రాష్ట్ర సేవా ఇస్ మంత్ర కో జీనా హై. ఇస్ యాత్రా మే భీ జితనే జ్యాదా లోగో కో సేవా కే కామ్ మే జోడెంగే యే యాత్రా ఉత్నీ జ్యాదా సఫల్ హోగీ.
0: విగతేషు ద్వాదశ వర్షేషు భారతే నగర గ్రామయోః పారంపరికం వైషమ్యం భూయసా హ్రాసమగచ్చత్ ఇతి ప్రధానమంత్రిణా సంకేతితం. అద్యత్వే గ్రామేషు ఆధారభూత తంత్రాణాం మహతీ సమృద్ధి అభవత్. రాష్ట్రస్య నారీణాం స్వావలంబనమపి ఉత్కర్షం ప్రాప. సంవాదావధౌ యాత్రిణః స్వకీయాన్ అనుభూతి సంచయాన్ ప్రధానమంత్రిణః పురతం న్యవేదయన్. ప్రధానమంత్రి అపి యాత్రిణః దైనందిన్యాం స్వకీయాన్ యాత్రానుభవాన్ సమాలేఖితుం అభ్యప్రార్థయత్. దీనదయాళ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనాయాః ప్రత్యగ్రే సంస్కరణే ఆగామి మాసాదారభ్య వివిధ రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 70,000 గ్రామీణ యువానః వృత్తి కౌశల శిక్షణేన అనుగ్రహిష్యంతే. కేంద్ర ప్రశాసన పోషిత ప్రాధాన్యా ఏషా యోజనా నిర్ధన గ్రామీణ యువకానాం ఆజీవికా సంబద్ధం కౌశల సంవర్ధనం విధాతుం సన్నద్ధా వర్తతే. ప్రశిక్షణస్యాస్య సమయావధిః 3 మాసాత్ ఆరభ్య 12 మాసావధిః నిర్ధారిత అస్తి. గ్రామీణ వికాస మంత్రాలయేన ఉదీరితం యత్ అస్మిన్ అభియానే సంబద్ధేభ్యః 31 రాజ్యేభ్యః కేంద్రశాసిత ప్రదేశేభ్యశ్చ ఆగామి వర్షద్వయస్య చక్రాయ 9 లక్షాధికేభ్యః యువకేభ్యః ప్రశిక్షణ సంవర్ధనస్య బృహత్ లక్ష్యం సమర్పితం. మేక్ ఇన్ ఇండియా భారతవర్షే నిర్మాణమిత్యస్యాః రాష్ట్రీయ నీతేః 12 వర్ష పూర్తిం ఉపలక్ష్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ అస్యాః ఐతిహాసికం సాఫల్యం సప్రశ్రయం రేఖాంకితవాన్. సామాజికాంతర్జాలీయ సందేశం దదర్ శ్రీమోదీ అకథయత్ యత్ అనయా నీత్యా దేశే స్వదేశీయా ఉత్పాదకతా సుదృఢా అభవత్. వైదేశిక నివేశస్య వర్ధనం చ జాతం. భారతస్య నిర్యాతః చ నూత్నాం ఉన్నతిం అస్పృశత్. ఏషః క్రాంతికారి పరివర్తన ప్రవాహః సంప్రతి దేశస్య

0: अवनाम धारयति। दक्षिण छत्तीसगढ़ प्रांते तत्सन्निकटे दक्षिण ओडिशा प्रांते च संजातस्य न्यून वायुपीड मंडलस्य प्रभावतः अद्य भारतीय ऋतु विज्ञान विभागेन तयोः राज्ययोः कतिपयेषु भागेषु अतिवृष्टेः अत्यंत भीषण वृष्टेः च संभावनां प्रकटय्य रक्तवर्णीया संचेतना प्रकटिता। अपरञ्च एतत् वायुपीडमण्डलम् आगामिषु द्वादश होरासु शिथिलं भूत्वा सामान्यानां न्यून वायुपीड सीमायां परिणश्यति इति विभागाधिकारिभिः निगदितम्। अद्य जापान देशस्य एची नागोया नगरे एशिया प्रतिस्पर्धायां महिलानां शॉटपुट स्पर्धायां भारतीय क्रीडिका मनप्रीत कौर कांस्य पदकम् अवाप्तवती इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम निर्यम्लो समय 6:30 ఇప్పుడు విందాం సమాచార దర్శిని రేడియో శ్రోతలకు ముఖ్యమైన సమాచారం. 2027-28 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ మరియు 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 30వ తేదీ లోపు cbseitms.nac.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక పరీక్ష 10 April 2027 నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు నవోదయ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490-40-7880. ఫోన్ నంబర్ మరోసారి 9490-407880.
3: శ్రోతలకు ముఖ్య గమనిక. నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు వాహనాల రూట్లపై ప్రముఖ సమాచారం జారీ చేశారు. జాంకంపేట్ వద్ద హైటెన్షన్ రైల్వే వైర్లు ఉన్నందున 8 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న గణేష్ విగ్రహాల వాహనాలను ఆ రూట్లలో వెళ్లడం నిషేధించారు. 8 ఫీట్లలోపు ఉన్న విగ్రహాలు పాత రూట్ అయిన నెహ్రూ పార్క్, అర్సపల్లి, జాంకంపేట్, నవిపేట్ మీదుగా బాసరకు వెళ్ళవచ్చు. 8 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను పులాంగ్, ఎన్టీఆర్ చరోస్తా, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, బైపాస్ రోడ్డు, మాక్లూరు, నందిపేట్ లేదా నవిపేట్ మీదుగా గోదావరి బ్రిడ్జ్కు మళ్లించారు. గణేష్ మండలి నిర్వాహకులు మరియు ప్రజలు ఈ మారిన రూట్లను గమనించి నిమజ్జనం ప్రశాంతంగా మరియు సమయానికి పూర్తి కావడానికి పోలీసు వారిని సహకరించారని తెలిపారు.

0: మీరు విన్న పాట కూలీ నెంబర్ 1 సినిమా కోసం ఎస్పి బాలు గారు పాడిన పాట విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
0: సినీ గీతాలలో తర్వాతి పాట ఖైదీ నంబర్ 786 సినిమా కోసం ఎస్పి బాలు గారు చిత్ర పాడిన పాట విందాం.

విన్న పాట ఖైరీ నంబర్ 786 సినిమా కోసం ఎస్పి బాలు గారు ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సినీ గీతాల్లో తర్వాతి పాట శుభాకాంక్షలు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం.

విన్నపడంతో సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: నమస్కారము, నా పేరు జి మాధురి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కీటక శాస్త్రవేత్తగా చేస్తున్నాను. ఇవాళటి అంశం నూనెగింజ పంటల్లో సస్యరక్షణ. మన రాష్ట్రంలో సాగు చేసే నూనెగింజ పంటలు ముఖ్యమైనవి. దీంట్లో వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, నువ్వులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సో ఈ ఖరీఫ్లో మనకి ఈ పురుగులు తెగుళ్ళ సమస్య అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో మొదటిగా మనం చూసుకున్నట్టయితే వేరుశనగలో ఎక్కువగా ప్రధానంగా ఆశించే పురుగులు అయితే దాంట్లో లద్దె పురుగు ఒకటి. ఈ యొక్క లద్దె పురుగు చిన్న లార్వాలు ఆకుల కింద చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. ఈ యొక్క పురుగులు పగటిపూట మొక్కల మొదల్లో దాక్కొని రాత్రిపూట నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. తర్వాత దశల్లో ఆకులపై రంధ్రాలు చేసి జల్లెడ ఆకులుగా మారుస్తూ ఉంటాయి. ఈ యొక్క పురుగు నివారణకు ఎకరాకి 4 నుండి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవాలి. గుడ్ల సమదాయాన్ని లేదా పురుగులు ఉన్న జల్లెడ ఆకులని వేరి నాశనం చేసుకోవాలి. మొదటి దశ లార్వాలు నివారించుకోవడానికి అజాడైరెక్టిన్ 1500 PPM అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. మధ్య దశ పురుగులు నివారించుకోవడానికి మనము లేదా పురుగు యొక్క ఉధృతి మనం ఎక్కువగా గమనించినప్పుడు కూడా ఫ్లూబెండమైడ్ అనే కెమికల్ అంటే 0.25 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందు 0.4 grams లేదా క్లోలాంత్రిని ప్రోల్ అనే మందు 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఎదిగిన లార్వాలు ఉన్నప్పుడు మనము విషపు ఎర అనేది కూడా మనము తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు అంటే 5 కిలోల తౌడు, 1/2 kg బెల్లం, 1/2 liter క్లోర్పైర్ఫాస్ కలుపుకొని దాంతో తగినంత నీటితో కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకొని పొలంలో సాయంకాలం వేళ సమానంగా కనుక మనం చల్లుకున్నట్టయితే మనం ఈ యొక్క పురుగు యొక్క ఉధృతిని కూడా మనము తగ్గించుకోవచ్చు. అలాగే మనకి ఈ యొక్క ఆకుముడత పురుగు అనేది కూడా ఎక్కువగా గమనించవచ్చు. ఇది ఏంటంటే ఇది 2 లేదా 3 ఆకులను కలిపి గూడు చేసి పత్రహరితాన్ని తినడం వల్ల ఆకులు అన్నీ ఎండి దూరం నుండి మనకి కాలిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. వీటి నివారణకు మనము ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.4 grams లేదా క్లోలాంత్రిని ప్రోల్ అనే మందు 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి వేరుశనగలో మనకి తెగుళ్ళు కూడా ఎక్కువగా వచ్చి నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మనకి తిక్క ఆకుమచ్చ తెగులు అనేది గమనించవచ్చు. దాంట్లో ఏంటంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకుల పైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేణ ఆకుల కాడల మీద కాండ

ఓడల మీద కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు మనము టెబుకోనోజోల్ తోటి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదే 1 గ్రాము 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా క్లోరోథాలోనిల్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా టెబుకోనోజోల్ అనే మందు కూడా 1 ml లీటర్ నీటికి కలుపుకొని కూడా మనము పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మొదలుకుళ్ళు తెగుళ్ళు అనేది కూడా మనము గమనించుకోవచ్చు. ఇది వర్షాలు లేదా భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క మొక్కల మొదల భాగంలో నల్లాటి మచ్చలు ఏర్పడి మొక్క పుల్లికపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనము వేరుకుళ్ళు తెగుళ్ళు కూడా గమనించవచ్చు. ఇది పంట 30 రోజుల దశలో ఉన్నప్పుడు తల్లు వేరు కుళ్ళిపోయి నలుపు రంగు మారిపోయి మొక్క చనిపోతూ ఉంటుంది. దీని నివారణకు 1 గ్రాము టెబుకోనోజోల్ 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. మొక్కల మొదళ్ళ దగ్గర కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టు అయితే మనము ఈ యొక్క తెగుళ్ళని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము ఆముదంలో ఎండు తెగుళ్ళు కూడా గమనించవచ్చు. ఈ యొక్క ఎండు తెగుళ్ళను మనం చూసుకున్నట్టయితే ఇది తేలికపాటి నేలల్లో ఏకపంటగా ఎక్కువ సార్లు సాగు చేసినప్పుడు మరియు నీటి తడులు అనేది ఎక్కువగా ఇచ్చినప్పుడు మనకి ఈ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తెగులు వచ్చి ఆశించినప్పుడు కాండం చీల్చి చూసినట్టు అయితే బూజు లాంటి తెల్లాటి మనకి బూజు లాంటి శిలీంద్రం పెరుగుదల మనకి కనిపిస్తూ ఉంటుంది. మొక్కలు వడలిపోయి ఆకులంతా పాలిపోయి తర్వాత చనిపోతూ ఉంటాయి. ఈ యొక్క తెగులు నివారించుకోవడానికి మనము ఈ తట్టుకునే ఎండు తెగులు తట్టుకునే రకాలని సంకర రకాలని మనము ఎంపిక చేసుకోవాలి. ఇది ICH 66 అనే రకము, ICH 5 అనే రకము కూడా తీసుకొని మనము నాటుకున్నట్టయితే ఇవి చాలా వరకు మనకి తట్టుకుంటాయి. లేదంటే మందు ద్వారా అయితే గనక శిలీంద్రి నాశిని అయితే కార్బండిజం అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదళ్ళ దగ్గర తడిచే విధంగా మనము కనుక పోసుకున్నట్టయితే ఈ యొక్క తెగుళ్ళను కూడా మనము నివారించుకోవచ్చు. మనము మళ్ళీ పొద్దుతిరుగుడు పంటలో కూడా ఆశించే ముఖ్యమైనవి చీడపిడలు చూసుకున్నట్టయితే మనకి పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇవి పచ్చదోమ మరియు తామర పురుగులు ఇంకా ఎక్కువగా ఆశిస్తుంది. ఈ యొక్క పచ్చదోమ ఆకులు చివర్లు పసుపు పచ్చగా మారి పూర్తిగా ముడుచుకొని డోనేలాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవేంటంటే మనకి తల్లి పురుగు మరియు పిల్ల పురుగులు ఆకుల కింద చేరి రసం పీల్చడం వలన ఈ యొక్క లక్షణాలని మనము గమనించుకోవచ్చు. వీటి నివారణ కొరకు మనము అసిటామిప్రైడ్ అనే మందు 0.2 గ్రాములు లేదా ఫ్లోనికామిడ్ అనే మందు 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పచ్చదోమని మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా తామర పురుగులు, ఈ యొక్క పురుగులు ఆకులు మరియు పువ్వుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపుగా మారి మొక్కలు గిర్సపారిపోయి మనకి నెక్రోసిస్ అనే వైరస్ ని వ్యాప్తి చేస్తుంది. దీని నివారణకు మనం మొదటిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఏంటంటే థైమెథాక్సమ్ అనే మందు 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 5 ml 1 కేజీ విత్తనానికి పట్టించవచ్చు. లేదా థైమెథాక్సమ్ అనే మందు 0.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.4 ml లీటర్ నీటికి కలుపుకొని కూడా మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క తామర పురుగులను కూడా మనము ఉధృతి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి పొగాకు లద్ద పురుగు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. వీరి ఆకులంతా జల్లెడగా మారుస్తూ ఉంటాయి. ముగ్గులని మరో పువ్వులని కూడా తినివేసి ఇవి నాశనం చేస్తూ ఉంటాయి. వీటి నివారణకు ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందు 0.4 గ్రాములు లేదా క్లోలాంత్రిని ప్రోల్ అనే మందు 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అది మనకి ఈ పొద్దుతిరుగుడు పువ్వు దాంట్లో మనకి ఆల్టర్నేరియా మచ్చ తెగులు అని కూడా మనము గమనించవచ్చు. ఇవి ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి ఆకులు మాడిపోయినట్టు అవుతాయి. వీటి నివారణకు మనము ప్రొపికోనోజోల్ అనే మందు 1 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనకి నెక్రోసిస్ అనే తెగులు కూడా గమనించవచ్చు. ఆకుల మధ్య ఈనలు ఎండిపోయి నలుపు రంగులోకి మారుతాయి. క్రమంగా కాండంకి స్ప్రెడ్ అవుతుంది. పువ్వు సరిగ్గా విచ్చుకోకుండా ఇంకా మెలికలు తిరిగి వంకరగా మారుతాయి. తామ

0: పురుగులు ఈ తెగుళ్ళని ఎక్కువగా వ్యాప్తి చేస్తూ ఉంటాయి. వీటి నివారణకు మనము ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. థైమిన్తాంసం అనే మందు 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి, లేదా ఇమిడాక్లోపిరిడ్ అనే మందు 5 ml 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ యొక్క పురుగులను మనము తగ్గించుకోవచ్చు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిజాంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు 103.12 MHz పై మరియు న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పై ఈరోజు మరియు రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో నాణ్యమైన పాడి దిగుబడికి పాడి రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆర్ము మండలం ఇస్సాపల్లి గ్రామ గోపాలమిత్ర ఉంగరాల రాజన్న గారితో పచ్చకరకం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కొన్న సినీ గీతాలు వినవచ్చు. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026లో భాగంగా 20 భాగం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 ఈనాటి మధుర గీతాలు వింటారు. మధుర గీతాల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా ఆయన పాడిన మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎమ్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:40 సూక్తి వినిపిస్తారు శ్రీమతి ఏ హనుమయ్య గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రబోధ గీతంతో. 7:30 ప్రిడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు అందించే వివరాలు వింటారు. 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు తన సలహాలు సూచనలు అందిస్తారు.

ఇందర్వాయి గ్రామంలోని శ్రీరామాలయం విశేషాలు వింటారు. 9 గంటలకు హృదయరాగాలు కార్యక్రమంలో వాట్సాప్ సందేశాలతో ఉన్న సినీగీతాలు వింటారు. 10 గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలను సూచిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ రంగ్ హెచ్చరికను జారీ చేసింది. పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమం వలన భారత్లోనే తయారీలు పెరిగాయని, దేశంలో పెట్టుబడులు పెరిగాయని, దేశం నుండి ఎగుమతులు పెరిగాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఈ మార్పు కనిపిస్తుందని, దేశ ఎదుగుదల వృద్ధికి తోడ్పడే మౌలిక సదుపాయాలు, సంస్థలు, నవీన కల్పనల అభివృద్ధికే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు 8 ఏళ్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్య మంతన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంతన్ జన ఆరోగ్య యోజన కారణంగా 90% క్యాన్సర్ కేసులకు 30 రోజుల్లోనే చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతుందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ది పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కేర్ను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని, పౌరులకు మరింత రోగి కేంద్రీకృత సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ 2 పథకాల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులను ప్రదానం చేశారు. భారతదేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య హామీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ మొబైల్ యాప్, సెక్యూర్ డేటా ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ కూడా మంత్రి ప్రారంభించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్రాల సీనియర్ నాయకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా సంస్థలు, రంగ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా ఈ కార్యక్రమాల కింద సాధించిన పురోగతిని సమీక్షిస్తూ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ పరివర్తన తదుపరి దశపై చర్చిస్తున్నారు. అత్యంత వెనుకబడిన దేశాలతో ఉన్న దృఢమైన భాగస్వామ్యాన్ని భారతదేశం పునరుద్ఘాటించింది. న్యూయార్క్లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాలు కార్యదర్శి సుధాకర్ దలీలా అత్యంత వెనుకబడిన దేశాల వార్షిక మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన దేశాలు సుస్థిరంగా, తిరుగులేని విధంగా అభివృద్ది పథం నుండి బయటపడడానికి అందుబాటులో ఉండే ఆర్థిక సహాయం, స్థానిక ఉత్పత్తుల పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, సాంకేతిక భాగస్వామ్యాలు అవసరమని విపత్తు ప్రమాద నివారణ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సమ్మిళిత విపత్తు వాతావరణ స్థితిస్థాపకత అనే అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి దలీలా ప్రసంగిస్తూ, భారతదేశ పటిష్టమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ఆధారిత మౌలిక సదుపాయాలు, విపత్తు సంసిద్ధతతో పాటు విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి, భారత్ ఆసియా సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ముందస్తు హెచ్చరికలను సకాలంలో చర్యలుగా మార్చాల్సిన అవసరాన్ని తెలుపుతూ 2030లో 4వ ఐక్యరాజ్యసమితి ప్రపంచ విపత్తు ప్రమాద నివారణ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చేసిన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. దేశం నేతృత్వంలోని అనుసరణ కోసం ఊహించదగిన ఆర్థిక సహాయం అందించాలని, ఇచ్చే ఆర్థిక సహాయం బలహీన దేశాలు వర్గాలపై రుణభారాన్ని పెంచకుండా వారిని సంరక్షించాలని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలకు సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే అనేక రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లలో భారతదేశంలో నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడగా దేశంలోని మహిళల్లో ఆత్మనిర్భరత కూడా పెరిగింది. ఈరోజు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి అని మోదీ పేర్కొన్నారు. పండిట్ ఉపాధ్యాయ అందించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం మరియు సంభాషణ అనే 7 సూత్రాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సేవాస్ఫూర్తితో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ చూపిన మార్గాన్ని అనుసరించడం ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు.
ఈరోజు గౌహతిలోని శ్రీమంత శంకర్దేవ కళాక్షేత్రంలోని బనికంఠ కాకతి ఆడిటోరియంలో మేరా యువ భారత్ కామ్రూప్ మెట్రో ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే వందే మాతరం శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన సందర్బంగా యువజన సంక్షేమ క్రీడల శాఖ మంత్రి విశ్వజిత్ దైనది యువత స్వయం సమృద్ది సాధించి సమర్థులైన వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం బహుమతులు గెలుచుకోవడం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజ పురోగతికి దోహదపడడానికి కూడా క్రీడలను కొనసాగించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి సుమారు 150 మంది యువకులు పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు సాంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక మార్పిళ్లు, దేశభక్తి కార్యక్రమాలు, రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు, యువతతో సంభాషణలు వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమానికి క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ అంకుర్ బరాలి, అస్సాం కామరూప్ మెట్రో మేరా యువ భారత్ డైరెక్టర్ దీనబంధు సహా కూడా హాజరయ్యారు. ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ మిక్సెడ్ డబుల్ కేటగిరీల్లో భారత్కు కాంస్య పథకం సాధించింది. సెమీఫైనల్స్లో చైనీస్ జోడి వాంగ్ చుక్విన్ సన్ ఇంగ్షాతో తలపడిన భారత్ జోడి దియా చితాలే మనుషా 0-3 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ ర్యాంకింగ్లో 8వ స్థానంలో ఉన్న భారత్ జోడి క్వార్టర్స్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్న హాంకాంగ్ జోడి వాంగ్ టింగ్ డూఓయీ కెంపై 3-1 తేడాతో గెలిచి సెమీస్కి చేరుకున్నారు. ఈ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఇది భారత్కి 2వ పథకం కాగా 2018 ఆసియా క్రీడల్లో శరత్ కమల్ మణికా బాత్రా జోడి దేశానికి తొలిసారిగా కాంస్య పథకాన్ని అందించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూయార్క్లో తన జమైకా సహచరి కమీనా జాన్సన్ స్మిత్, ఘనా విదేశాంగ మంత్రి శామ్యూల్ జగుట్చెడో అబ్లాక్వా, సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బౌవా, ఈస్ట్ వెస్ట్ సెంటర్ అధ్యక్షురాలు సెలెస్ట్ క్యాండ్స్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రపంచం కేవలం 2 ఎంపికలకే పరిమితం కాదని, దేశాలు తమ ప్రయోజనాలు, విలువలు, విశ్వాసం ఆధారంగానే తమ నిర్ణయాలు తీసుకుంటాయని చర్చించినట్లు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు, వాస్తవాలను ప్రతిబింబించేలా సంస్కరణల ఆవశ్యకతను గుర్తిస్తూనే ఐక్యరాజ్యసమితి అనివార్యమని కూడా వారు అంగీకరించారు. భౌగోళిక, రాజకీయ విభజన, సంఘర్షణలు,

వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి మరియు సాంకేతిక అంతరాయం వంటి పరిస్థితుల మధ్య కూడా గ్లోబల్ సౌత్ వాణికి ప్రాధాన్యత కొనసాగుతుందని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతిపాదిత ఈపీఆర్ రియాక్టర్ల ఏర్పాటుపై భారత్, ఈడీఎఫ్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో ఫ్రాన్స్కు చెందిన ఈడీఎఫ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బెర్నార్డ్ ఫొంటానాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈపీఆర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అణురంగానికి సంబంధించిన భారతదేశ నియంత్రణ సంస్కరణలు, పంప్డ్ హైడ్రోస్టోరేజ్ ప్రాజెక్టులపై సహకారం మరియు పటిష్టమైన పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. భారీ స్థాయి స్థానికీకరణ కోసం భారతదేశంలో ఒక పర్యావరణ వ్యవస్థను, సరఫరా గొలుసును నిర్మించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి ఈడీఎఫ్ భారత పక్షానికి తెలియజేసింది. అలాగే బహుళ అణు రియాక్టర్లతో కూడిన ఒక భారీ కార్యక్రమం, భారత పరిశ్రమ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా సరఫరాదారులకు విశ్వాసాన్ని ఇస్తుందని, భారీ స్థాయి ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను సాధ్యం చేస్తుందని పునరుద్ఘాటించింది. ముఖ్యాంశాలు మరోసారి. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:16. ఇప్పుడు విందాం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి. నాణ్యమైన పాల దిగుబడికి పాడి రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆర్మూర్ మండల ఇస్సపల్లి గ్రామ గోపాలమిత్ర ఉంగరాల రాజన్న గారితో పరిచయ కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనము ఆర్మూర్ మండల ఇస్సాపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు గోపాలమిత్ర ఉంగరాల రాజన్న గారు ఉన్నారు. మరి వారిని అడిగి నాణ్యమైన పాలు, అదేవిధంగా పాల అధిక దిగుబడికి రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి రాజన్న గారు.
1: నమస్కారం అండి
0: రాజన్న గారు. పాడి రైతులు నాణ్యమైన పాలు, అదేవిధంగా అధిక దిగుబడి పాలు సాధించాలంటే వాళ్ళు ఎట్లాంటి చర్యలు పాటించాలండి?
1: రైతులకు పాడి గేదెలు పెంచేటప్పుడు పాలే తన ఆదాయం. అసలుటప్పుడు పాల దిగుబడిని పెంచుకోవాలంటే మెయిన్ మంచి సంకరజాతి పశువులను ఎన్నుకోవాలి ఫస్ట్. ఆ ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు నాటు జాతి పశువులు అయితేనేమో ఎంత మనం మేత ఇచ్చినా ఎంత దాణ ఇచ్చినా దాని జాతి అసలుంటిదే కాబట్టి పెరగలేవు. అదే సంకరజాతి పశువులు అయితే మనం పాల దిగుబడి ఎక్కువ ఇస్తాయి కాబట్టి అట్లాంటి జాతులను ఎన్నుకొని ఆయనకున్నటువంటి భూమిలో పండినటువంటి మొక్కలు, జొన్నలు, సోయలు, తవుడు ఇట్లాంటి తన చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో దొరికేదంతటి కూడా దాన తయారు చేసుకోవచ్చు. ఆ దాన ప్లస్ పశుగ్రాసాలను బట్టి పాడ దిగుబడి అధికంగా పెంచుకోవచ్చు. అట్లాంటి అలవాటు రైతు చేసుకోవాల. ఇవాళ మార్కెట్లో తీసుకున్నట్లయితే దాన కంపెనీలు వచ్చినాయి, చాలా రకాల దాన కంపెనీలు వచ్చినాయి. ఆయన వ్యాపార కోణంలోనే దాన కంపెనీలు తయారు చేస్తాడు. అట్లాగుట రైతు ఏం చేయాలా, తాను ఒక లీటర్కు ఒక 60-70 రూపాయల పాలు ఉంటే ఆ పెట్టుబడిని ఆదాయాన్ని చూసుకొని తనకున్నటువంటి పెట్టుబడి అంటే ఇప్పుడు పశువుకు దానా పెట్టుబడి కిందకి వస్తుంది, పశుగ్రాసాలు పెట్టుబడి కింద వస్తుంది. అసలుటప్పుడు ఏం చేయాలా, ఆ మోతాదును ఏదైతే ఆ లీటర్ పాలకైతే ఎంత అయితే ధర వలుకుతుందో దానికి తగ్గించేటట్లు 20%, 30% అట్లా మించకుండా ఆయన వేస్తే ఆయనకు లాభాలు బారిన ఉంటాడు. అట్లా కాకుండా అధిక పెట్టుబడి పెట్టి లాభాలు రానప్పుడు తను డైరీ ఫారం లాస్లో నడిచి డైరీ ఫారం తీసేసే

0: గేదెల నుంచి నేను లాస్ అయినా అనే పద్ధతిలో చెప్పుకుంటాడు. అట్లా కాకుండా తనకు ఉన్నటువంటి, నేను చెప్పిన కదా, మక్కలు, జొన్నలు, సోయలు, ఏదేది మార్కెట్లో తక్కువ ధరలు ఉంటాయో ఆ దాన్ని అధిక రేషియోలో, ఉదాహరణకు ఒక 100 కిలోలు ఉన్నాయనుకో, 100 కిలోల రేషియోలో ఆయనకి ఏముంటారంటే తక్కువ రేటు ఉన్నదాన్ని ఎక్కువ మోతాదులా, ఎక్కువ రేటు ఉన్న మార్కెట్ ఉన్నదాన్ని తక్కువ మోతాదులా, ఒక 100 కిలోల రేషియోలో చూసుకోవాలి. ఏదెంత కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, ఖనిజ లవణ మిశ్రమాలు ఇవన్నిటినీ ఆయన సమపాలల్లా, ఒక 100 కేజీలు ఉన్నదనుకో దానికి పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు ఖనిజ లవణ మిశ్రమాలు అంటే మినరల్ మిక్చర్ పాకెట్లు, దీన్ని ఒక మోతాదులో వాడుకున్నట్లయితే ఆయనకు మంచి పాల దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంటుంది.
1: మరి రైతు సోదరులు పాల దిగుబడిని పెంచుకునేందుకు ముఖ్యంగా పాకల శుభ్రత ఇంతవరకు ప్రధాన పాత్ర పోషిస్తుందండి, మరి రైతులు ఈ శుభ్రత విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
0: పాకలు చాలా శుభ్రంగా ఉంటేనే పాల దిగుబడి పెరుగుతుంది. లేదు అంటే పాకలు శుభ్రంగా లేకుంటే అంటువ్యాధులకు గురవడం, లేదంటే సన్నకూదురు, అంటే సన్నకూరు అంటే మ్యాస్టైటిస్ రోగాలు పడితే పొదుగుబాపు రోగాలు వచ్చేసి అసలు పాలే రాకుండా అయిపోయి, అట్లా పశువుకు ఎంత సంకరజాతి నాటుజాతి పశువులైనా రోగాల బారిన పడ్డప్పుడు రైతు చాలా నష్టపోతాడు. ఆ రోగాల బారిన పడద్దు, మంచిగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన పశువు పాలే మంచిది అన్నట్టు, మంచిగా రుచిగా ఉంటుంది, మంచిగా ఉంటాయి. అనారోగ్యం బారిన పడ్డప్పుడు పాలు పులిచిపోవడం, లేదంటే కేంద్రాలలో పోతే ఈయన పాలు కూడా తీసుకుపోతే కొన్ని లీటర్ల పాలు పలిగిపోవడం చాలా లాస్ అవుతుంది. కాబట్టి ఈయన ఏం చేయాలా, పాకను శుభ్రంగా ఉంచుకోవడం చాలా మేలు. శుభ్రంగా లేకపోతే అన్ని రకాల అంటురోగాలకు గురైనప్పుడు, ఆ రోగాల బారిన పడ్డప్పుడు శాశ్వతంగా పాలు తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి ఈయన పాకలు చాలా శుభ్రంగా ఉండాలా, కొంత ఎత్తైన ప్రదేశంలో ఉండాలా, గుంతలు గుంతలుగా ఉండకుండా. అది ఏదైతే పేడ రొచ్చు ఏస్తుందో అది ఇటు ఏటవాలుగా పడిపోయేటట్లు ఉండాలి. లేదనుకో అక్కడనే నిలిచి ఉంటే దాని మీద పన్నప్పుడు దాంతో రోగాల బారిన పడడం, ఇన్ఫెక్షన్లు రావడం, చాలా రకాల వ్యాధుల బారిన పడి పాల దిగుబడికి అదైతే అదొకటి. పాలు పితికే మనిషి కూడా ఆరోగ్యకరమైన మనిషి ఉండాలి. అయినా కూడా టీబీ లాంటివో లేకుండా క్షయనో ఎలాంటి రకరకాల రోగాలు మనిషికి ఉన్నా కానీ పాల ద్వారా మనుషులకు సంక్రమిస్తాయి. చేతి గోళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం, పిండేటప్పుడు జాగ్రత్తగా పిండడం, ఎందుకంటే ఒకళ్ళు బొటనెళ్ళి మస్తారు, ఒకళ్ళు ఇట్లా గుంజుతారు, అట్లా కాకుండా పిడికిలు బిగించినట్లు పెడితే పశువుకు నొప్పి కాకుండా పాల దిగుబడి తీసుకునేటట్లు, పశువును చాలా నెమ్మదిగా ఒకసారి చేపచ్చిన పశువును 5 నుంచి 7 నిమిషాలు లేదంటే 8 నిమిషాల్లో పాలు పితికేయాలి. అంటే అంత 7-8 నిమిషాల్లో మనం పాలు వండుకునే పాల దిగుబడి మనం చెక్క తీసుకోవచ్చు. లేదంటే అంతలోపు మనకు బర్రె పాలు ఇవ్వలేకుంటే తర్వాత టైంలో పాలు ఇవ్వదిగా, అంటే ఇట్లా దాని చేపు తీసేసుకుంటుంది, హార్మోన్స్ అదైపోతుంది. కాబట్టి ఆ టైంలోనే మనం పాలు వెతుక్కుంటే ప్రయోజనకరంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. పాకలు మాత్రం శుభ్రంగా ఉండాలి, గచ్చు ఉండాలి, కింద మాత్రం మట్టితో కాకుండా సిమెంటు లేయర్తో వేసింది ఉంటే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎటు పెట్టినా ఆ పాకలతోటి అంటువ్యాధులు రాస్తాయి. కాబట్టి కొంత జాగ్రత్త ఉంటే రైతు తన పశువులను కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మరొకటి, నేను ప్రాక్టీస్ పరంగా నేను చేస్తున్న గోపాలమిత్రగా, గోపాలమిత్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా రకాల పొదుగుబాపు వ్యాధికి వచ్చినప్పుడు పోయి చూసేసరికి కుట్టంలో చాలా గలీజ్గా ఉంటుంది. అసలు వర్షాలు పడ్డ టైంలో ఆ రొచ్చు, ఆ పెండ అసలు చాలా గలీజ్గా ఉంటుంది. కాబట్టి ఆ వ్యాధి బారిన పడుతుంది. నేనుగా రైతుకు చాలాసార్లు చెప్పిన, అది ఎట్లయితుందంటే చాలా రకాల నష్టాలు చేస్తుంది. రైతు తాను బర్రెను ఈనంగానే పొదుగును శుభ్రంగా ఉంచుకోవడం, పొదుగును శుభ్రంగా ఉంచుకున్నపోతే ఆయన ఏం చెప్తాడంటే దూడను వదిలేటోళ్ళకి ఏం చెప్తాడంటే ఫస్ట్ దూడ ఈకుతుంది, ఆ దూడ ఈకకన్నా ముందు పొదుగును కడగడు. ఎక్కువ శాతం కొంతమంది కడుగుతారు, కొంతమంది కడగరు. ఆ రుములకు ఉన్నటువంటి కింద ఏదైతే రొచ్చు పేడ అదంతా ఉంటుందో, వర్షాలు పడ్డప్పుడు చిత్తడి నేలల్లో అట్లున్నప్పుడు ఆ పొదుక్కున్నటువంటి రుములకు అంటుకున్నటువంటి బురద పేడ ఈ దూడని షేపుకు వదిలేటప్పుడు దీని కడుపులోకి వెళ్తుంది. ఫస్ట్ పాలు పోదిగ, ఫస్ట్ మట్టి పేడ పోయితుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్తో కూడా దూడ పాలకు పాలు ఎరిగి దూడలు చనిపోతుంది. దూడలు చనిపోయాక దూడ ఈగితేనే కదా బర్రె పాలు ఇచ్చేటివి, అప్పుడు పాలు కూడా ఇయ్యది బర్రె. అప్పుడు ఏం చేస్తారు, రైతు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఇక దూడ ఆదాయం వచ్చేటిదే,

0: దూరం కోల్పోతాడు, అటు పాలు కోల్పోతాడు. అందుకంటే పాకలు ఎప్పుడు నీట్గా ఉండాలా, పాకలు పొదుగు కూడా ఎప్పుడు నీట్గా ఉండాలా, పొదుగులు గడిగి దూడను వదలాలనేది నేను రైతు సోదరులకు చెప్తున్నా. అట్లా చేయకపోతే అటు దూడను కోల్పోతారు, ఇటు మీరు ఏదైతే చూడిని ఎన్ని రోజులు ఒక 10 నెలలు దాన్ని పోషణ చేసి, చూడి కాలం 10 నెలలు కాబట్టి 10 నెలల తర్వాత ఈనిన తర్వాత నువ్వు ఆర్థికంగా నష్టపోతావు రైతన్న. అందుకనే నువ్వు మీరు పాకలు బాగా శుభ్రంగా ఉంచుకోవాలి, పొదుగును గడిగి దూడను వదలడమే అలవాటుగా చేసుకోరు అనేది నేను రైతు సోదరులకు చెప్తున్నాను.
1: మరి రాజన్న గారు, మీరు చెప్పిన సూచనలు ఏవైతే ఉన్నాయో మరి రైతు సోదరులు ఖచ్చితంగా పాటిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా అసలు నాణ్యమైన పాలని వేటిని అనుకోవచ్చు?
0: మనము చూసుకున్నట్లయితే నాణ్యమైన పాలు అంటే అన్ని రకాల ఉండాల, వెన్న శాతము, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్స్ మరియు ఖనిజ లవణ మిశ్రమ అన్నీ ఆ పాలల్లో ఉన్నప్పుడే నాణ్యమైన పాలుగా మనం గుర్తిస్తాం. ప్రభుత్వం అంది విజయ పాల కేంద్రం, వాళ్ళు ఏం చేస్తారంటే వెన్న శాతం మీకించే డబ్బులు ఇస్తారు. ఆ వెన్న శాతంలో ఏముంటుంది, ఇవే ఉంటాయి. ఇవి సమృద్ధిగా ఉన్నప్పుడే ఆయనకు రేటు వస్తుంది. అంటే రేటు 80 రూపాయలు పడచ్చు, 90 రూపాయలు పడచ్చు, 50 రూపాయలు కూడా, 60 రూపాయలు కూడా పడచ్చు. 60 రూపాయల నుంచి 90 రూపాయల దాకా అంటే రైతు తన వేసే పోషణల అంటే పశుగ్రాసాలు, దానా, మనం ముందు చెప్పుకున్నట్లు అవి ఈయన సమపాలల్లో పెట్టినట్లయితే ఆ పాలల్లో అన్ని రకాలు వస్తాయి. దాన్ని మనం ఏం చెప్తున్నాం, నాణ్యమైన పాలు అంటాం. ఆ పాలు మార్కెట్లో వాల్యూ ఉంటుంది. కొన్ని బర్రెలు చాయ్ చేసుకుంటే ఒక రుచిగా వస్తుంది మంచిగా, కొన్ని బర్రెలు రుచిగా రావు. అంటే రైతు అప్పుడు ఏం చేయాలా, ఆ బర్రెను మార్కెట్లోకి పోయి అమ్మకుండా అక్కడ ఉన్నటువంటి వైద్యులకు యూయించుకొని ఖనిజ లవణ మిశ్రమాలు, విటమిన్స్, కాల్షియము, నట్టల మంది వేస్తూ మళ్ళీ దానికి ఏ లోపం ఉంది అని వైద్యులకు చూపించుకొని వాడుకుంటే ఆయన ఆ పశువు నుంచే ఒక నాణ్యమైన పాలను పొందొచ్చు. కాబట్టి ఆ ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పర్సెంట్ పెరగాలంటే రైతుకు మార్కెట్లో రేటు మంచిగా వస్తుంది. కాబట్టి నాణ్యమైన పాలు ఉండాలంటే వెన్న శాతం, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు, దాని తర్వాత విటమిన్లు, ఖనిజ లవణ మిశ్రమం, ఇవన్నీ సమపాలల్లో రైతుకు దొరికినప్పుడే పాలు రుచికరంగా ఉంటుంది. దాంతో ఏ ప్రోడక్ట్ తయారు చేసినా మార్కెట్లో మంచిగా ఉంటుంది. కాబట్టి రైతుకు ఆ విధమైనటువంటి నాణ్యమైన పాలకు మార్కెట్లో మంచి రేట్లు ఉన్నాయి. ఆ విధంగా రైతు తన పశువుకు వాడుకొని నాణ్యమైన పాలను పొంది మార్కెట్లో ఆదాయాన్ని పెంచుకున్నట్లయితే పాడి పరిశ్రమ లాభాల పాటల ఉంటుంది. ఆ విధంగా రైతులను ఆలోచించమని చెప్పి నేను కోరుతాను.
1: మరి రాజన్న గారు, సాధారణంగా పాడి రైతులు పాలని కేంద్రాలకు పోసిన తర్వాత లేకపోతే వాడికలు పోసిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో పాలు మిగిలిపోయే అవకాశం ఉంది కదండి, మరి ఇట్లాంటి మిగిలిపోయిన పాలతోని పాడి రైతులు ఆదాయం పొందే అవకాశం ఉందా, మరి ఏం చేయాలంటారు?
0: చాలా మంచి ప్రశ్న అండి. నేను అనేది ఏంటంటే పాలు సీజన్లో, సపోజ్ వర్షాకాలం అంటే చలికాలంలో పశువులు ఎదకత్తాయి, వర్షాకాలంలో ఈనుతాయి. ఆ ఈనప్పుడు ఏమవుతుందంటే చాలామందికి పాడి గేదెలు పాలిస్తాయి కాబట్టి ఆయన ఏం చెప్తాడు, ఆ సీజన్లో పాలు ఒక్కోసారి మిగిలిపోతుంది, ఒక్కోసారి అమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు రైతు చాలా బాధపడతాడు. నేను రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే పాలును స్టోరేజ్ ఉంచుకోవడం. మనం ఏం చేస్తాము, గేదె పాలు ఉన్న ఆవు పాలన్న తీసుకొని ఉష్ణోగ్రతలు పెట్టి మళ్ళీ కూలింగ్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మనం విజయ డైరీ చెప్పుకున్నాం, విజయ డైరీ వల్ల అట్లే బల్క్ బిఎంసీ పెట్టేసి బల్క్ కూలింగ్ సెంటర్లు పెట్టేస్తారు. తర్వాత సీజనల్గా ఆయన అదవుతాడు, సీజనల్గా ఉన్నప్పుడు ఒక దగ్గర స్టోరేజ్ చేసుకుంటారు, స్టోరేజ్ పాలు ఇంకా కొంత ఎక్కువ సర్వీస్ ఇస్తుంది. అట్లా నేను అనేది ఏంటంటే రైతు సోదరులు సాయంత్రం పూటనేమో మనం విజిట్ మార్కెట్కి వెళ్ళలేము, ప్రొద్దున టైంలో వెళ్తాం. ఆ పాలను కూడా ఆయన స్టోరేజ్ చేసుకొని ప్రొద్దున పాలు సాయంత్రం పాలు అలాగలా ఉంచుకొని ఒకవేళ సాయంత్రం పాలు ఉంటే ఆయన పాల పదార్థాల తయారీ అంటే ఇయ్యాల రేపు నేను యువతకు కూడా చెప్పేది ఏంటంటే పాల పదార్థాల తయారీగిన మీరు చేసుకున్నట్లయితే పాల నుంచి కోవా, పెరుగు, రకరకాల ప్రోడక్టు తయారు చేసుకొని ఉదాహరణకు నేను చెప్తానండి, ఈ స్వీట్ హోములల్లా గేదెలు పెంచలే ఏం చేయాలి, రైతు దగ్గరనే తీసుకుపోయి వాళ్ళు ప్రోడక్టు తయారు చేసి అమ్ముతారు. మనం ఏం చేస్తాము, వా ధర ఓలు చెప్తారు, వాళ్ళే చెప్తారు స్వీట్ హోములు. స్వీట్ హోములు ఏం చేస్తారు, మనం తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు నేను మనం ముందు చెప్పుకున్నట్లు ఫ్యాట్ పర్సెంట్ మీదకించి ఆయనకు డబ్బులు ఇస్తారు, నీ పాలల్లో ఇంత కోవ ఉంది నేను ఇంత ధర ఇస్తా అని ధర ఇచ్చేస్తాడు, గిన్ని గ్రాములు వెళ్ళింది కాబట్టి నీకు ఇంతే ఇస్తా అంటాడు. అదే ఆ రైతు సోదరుల ఇంట్లో ఫంక్షన్లు జరిగిన శుభకార్యం

0: రసగుల్లా కావచ్చు, నెయ్యి పన్నీరు కావచ్చు, గులాం జాము లాంటి స్వీట్లు, పేడ, రకరకాల తయారయ్యేది కూడా రైతు కష్టార్జితమే. అది రైతు కష్టపడి పాడికి దానా, మేత, పేడ అవన్నీ రకరకాల సేవలు చేసి ఆ చిన్న పాలునే ఆ స్వీట్ హోముళ్ళు తయారు చేసి వాళ్ళు లాభాలు ఉంటారు రేటు చెప్పడం వల్ల. ఈయన రేటు చెప్పాడు అంటే రైతు అంత కష్టపడ్డ రేటు ఆయన నిర్ణయిస్తారు కాబట్టి ఈయన ఈ గతి ఉండదు. నేను చెప్పేది పాడి రైతులైనా అగ్రికల్చర్ రైతులైనా ఈయనే పోతుంది అన్నారు. రేటు వాళ్ళు నిర్ణయిస్తాడు, కష్టార్జితం రైతు కాబట్టి రైతే ధర చెప్పే స్థాయికి రైతే వ్యాపారుడిగా మారినప్పుడు రైతుకు అధిక లాభాలు వస్తాయని చెప్పి నేను కోరుకుంటాను.
1: మరి రాజన్న గారు, మీరు ఇచ్చిన సలహాలు సూచనలు అధిక పాలు దిగుబడి పొంది రైతులు నాణ్యమైన పాలని ప్రజలకిచ్చి ఆర్థికంగా కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుందామండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు సలహాలు సూచనలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు మీరు నాణ్యమైన పాల దిగుబడికి పాడి రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆర్మూర్ మండల ఇస్సాపల్లి గ్రామ గోపాలమిత్ర ఉంగరాల రాజన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 31 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 27 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 86 నుంచి 95% మరియు మధ్యాహ్నం 64 నుంచి 84% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆయిల్ పామ్ మరియు అంతర పంటల సాగుపై అనుభవాల గురించి జక్రన్పల్లి మండల పడకల గ్రామ రైతు పుప్పాల నాగేశ్వర్ గారితో పరిచయ కార్యక్రమం.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం జక్రన్పల్లి మండలం పడకల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు పుప్పాల నాగేశ్వర్ గారు ఉన్నారు. మరి వారు వివిధ పంటలు సాగు చేస్తున్నారు, అదేవిధంగా మిశ్రమ పంటలు కూడా సాగు చేస్తున్నారు. మరి వారిని అడిగి అవలంబిస్తున్న వ్యవసాయ పద్ధతుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నాగేశ్వర్ గారు.
3: నమస్కారం.
1: నాగేశ్వర్ గారు, మీరు వ్యవసాయం 8 సంవత్సరాలు చేస్తున్నారు, మరి ఎంత విస్తీర్ణం చేస్తున్నారు, అదేవిధంగా ఏ పంటలు సాగు చేస్తున్నారండి?
3: నేను కనీసం అంటే 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మా బాపు తాతల నుంచి అప్పటి నుంచి వ్యవసాయం అంటే అప్పటి నుంచి వరి, మొక్కజొన్న, సీడ్ జొన్న, మేల్ ఫీమేలు ఇవి వండించుకుంటూ వచ్చినాం. పసుపు పంట కూడా వండించినాం. ఇక తర్వాత ఇప్పుడు వచ్చేం చేసినామంటే మళ్ళీ పామ్ ఆయిల్ వేసుకున్నాం. దాంట్లోనే జామ, నిమ్మ అంతర పండగ, పెస్టిసైడు కాంప్లెక్స్ తగ్గించి వర్మి కంపోస్టు వేసుకుంటా నిమ్మ కానీ జామ కానీ మామిడికాయ కానీ పండించుకుంటున్నాం. అదేవిధంగా సోయాకు కూడా కాంప్లెక్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా నాని యూరియా స్ప్రే చేసి విడిచిపెట్టినాం. అది కూడా క్రాప్ బాగా వచ్చింది. ఇక అదేవిధంగా మామిడి అంటే పునాస 2 పంటలు వస్తుంది. అది వానాకాలం వేసవిలా 2 సార్లు వస్తుంది. అది కూడా వేసుకున్నాం. జామ కూడా 2 సార్లు వస్తుంది. పామ్ ఆయిల్ కూడా మంచి దిగుబడి వస్తుంది, మంచి పంట. అనే 1 సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఎటుపోవు పామ్ ఆయిల్ పంటకు. ఎవరైనా పామ్ ఆయిల్ మన తోట అని భూములు ఉంటే పామ్ ఆయిల్ పెట్టుకుంటే మంచి లాభమే. 1 ఏకించి నీళ్ళున్నా కూడా 2-3 ఎకరాలు వారియచ్చు. దాన్ని మంచి దిగుబడి వస్తుంది. ఎంత ఎరువు పోసుకుంటే అంత దిగుబడి వస్తుంది పామ్ ఆయిల్కు.
1: మరి నాగేశ్వర్ గారు, సాధారణంగా ఇప్పుడు పామ్ ఆయిల్ అనేది చాలా తక్కువ మంది రైతులు సాగు చేస్తున్నారు కదండి, మరి మీరు పామ్ ఆయిల్ సాగు చేసుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మరి మీరు ఎంత విస్తీర్ణం సాగు చేస్తున్నారు? మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు?
3: కంపెనీ వాళ్ళు ఫీల్డ్కి వచ్చారు. అత్తే

0: పెట్టుకుంటాం, మేము మొక్కలు పెరుగుతాము. మీకు 4200 కూడా 4 సంవత్సరాల దాకా మీకు వేస్తామంటేనే మేము 1.5 ఎకరా సాగు చేసినాం. మొక్కకు 15 రూపాయలు, డ్రిప్ కూడా సబ్సిడీ ఇచ్చారు. మొక్కలు 15 రూపాయల కూడా ఇచ్చారు. మళ్ళా సంవత్సరానికి 4200 బ్యాంకులో పడుతున్నాయి. మనకు ఇది మంచి పంటనే. ఈ ఆరోగ్యం కూడా మనం ఇలా తిరిగినా కూడా ఇది దీని గాలి కూడా మంచి వాతావరణం. ఇది ఈ కమ్మలను కూడా మనం కొట్టేసి అందులోనే పడితే కూడా లగిస్తుంది దానికి చెదలతో. దీనికి వ్యవసాయం మనం 4 రకాల పంటలు పండించేదా లేకుంటే ఇది పెట్టుకున్న వాళ్ళకు లాభమే. ఒక మనిషి 1-5 ఎకరాల దాకా దీన్ని సాగు చేసుకోవచ్చు. జీతాడు లేబర్ ఏం లేకుండా సాగు చేసుకో అవసరం లేదు. మళ్ళా మనకు దగ్గర అందుబాటులో కూడా మార్కెట్ ఉన్నది. ఎక్కడంటే అక్కడ డిచ్పల్లి, వేల్పూర్, భీమ్గల్, అంకపూర్ ఇవన్నీ మంచిగా వాళ్ళు ప్రీకోలు మంచి సౌలతు ఇస్తారు. పంట కూడా ఎంట 15 రోజులకోసి వారానికోసారి తీసుకుపోవచ్చు.
1: మరి నాగేశ్వర్ గారు, మీరు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు కదండి, ఇప్పటివరకు మీరు ఎన్ని ఖాతాలు తీసారండి? మరి దీనికి మార్కెట్ ఏ విధంగా ఉంది? మరి లాభాలు చూసుకుంటే మిగతా పంటలకు ఎట్లా ఉందండి?
0: ఇది మరి ఇంకా తీయలేము. 3 సంవత్సరాల పంట ఇది. 3 సంవత్సరాల నుంచి కాపాడుతుంది. 3 సంవత్సరాల దాకా రాదు. 3 సంవత్సరాల నుంచి తీయాలి దీన్ని. వేరే ఫీల్డ్ వాళ్ళు అయితే మంచి దిగుబడి వస్తుంది, 10 కిలోల గెలలు వెళ్తున్నాయని చెప్తుర్రు. మాది ఇంకా 3 సంవత్సరాలు దాటలేదు. 3 తర్వాత మేము తీస్తాము. అప్పుడు దానికి ఎంత వచ్చేది అనేది చెప్పచ్చు. ఇంకా తీయాలి గెలలు.
1: మరి ఇక్కడ చూసినట్లయితే పొలంలో పామాయిల్ మొక్కకి మొక్కకి మధ్యలో ఉన్న దూరంలో మీరు నిమ్మ కానీ అదేవిధంగా జామ ఇంకా మామిడి కదా నాటారు కదండి, మరి అన్నీ కలిపి మీరు సాగు చేస్తున్నారు ఒక దగ్గర, మరి చీడపీడల సమస్య ఉంటుంది కదండి, మరి దీన్ని మీరు ఎట్లా గమనిస్తున్నారు, మరి ఎట్లా అధిగమిస్తున్నారు?
0: చీడపీడలకు మేము అంటే ఈ వీటికి కూడా పామాయిల్కి కూడా పురుగు వస్తుంది, మోవి పురుగు. దానికి మందు కలిపి పోతే అది పోతుంది. ఈ చెట్లకు కూడా నీము ఆయిల్ కలిపి పురుగు మందు కలిపి కొట్టేస్తున్నాం పంపు. అంటే ఎక్కువ పెస్టిసైడ్ వాడకుండా అలా నీమ్ ఆయిల్ వేరే ఆర్గానిక్ది కొట్టేస్తున్నాం పంపుతో. అట్లా దిగుబడి మంచి వస్తుంది. కాయ కూడా అలాకు పబ్లిక్ కూడా హానికరం కాకుండా ఉంటుంది, మందు లేకుండా మన ఎక్కువ అమ్ముడు పోతున్నాయి.
1: వివిధ పంటలు సాగు చేస్తున్నారు కదండి నాగేశ్వర గారు, మరి నేల ఆరోగ్యం విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి?
0: నేల ఆరోగ్యము గురించి అంటే ఇప్పుడు మనం ఎక్కువ పెస్టిసైడ్ కాంప్లెక్స్ యూరియా ఎక్కువ వాడితే నేల ఖరాబ్ అయిపోతుంది, దిగుబడి కూడా తగ్గుతుంది. మనం అంత తక్కువ చేస్తే అంత మంచిది. కాంప్లెక్స్ కానీ యూరియా కానీ తక్కువ చేయాలి. ఆర్గానిక్ ఎరువులు వాడాలి. ఎరువు అంటే ఇంకా మనము పెంట పోయచ్చు, గొల్లెరువు పోయచ్చు, మట్టి కూడా పోయచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అదే కాంప్లెక్స్ తెచ్చి పడేస్తున్నాం, యూరియా తెచ్చి పడేస్తున్నాం. అది బాగా పెరిగి యూరియాతోని పొలము కానీ ఏ పంటను కానీ బాగా పెరిగి దిగుబడి తగ్గిపోతున్నది. మన గొలనేమో వరి గొల బాగా పెరిగినప్పుడు చిన్న సైజు వస్తుంది, అదే వరి పెరగకుండా గొల పెద్ద సైజు వస్తుంది, అప్పుడు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇట్లా మనం కాంప్లెక్స్ ఎరువులు బాగా వాడితే బగ్గ పెరిగి దిగుబడి తగ్గుతుంది, పెరుగుతుందని మనం అనుకుంటాం కానీ తగ్గుతుంది. వర్మి కంపోస్ట్ మనకు వాళ్ళే తెచ్చి ఇస్తారు. మనం తయారు చేసిన కంపెనీకి ఫోన్ చేస్తే వర్మి కంపోస్టులు అది 300-350 కోట్లు ఉంటుంది. అవి తీసుకొచ్చి 1 ఎకరానికి మనం పసుపు పంటకు అయితే 40 ఇయ్యాలి. ఈ పంటలకు పొలంకు కానీ ఇతర పంటలకు కానీ 20-30 సంచులు చల్లాలి వర్మి కంపోస్ట్ సరిపోతుంది. దాంతో పాటు మనము కాంప్లెక్స్ కూడా అడిక్కే వేయాలి, కానీ మీదికి వెళ్ళి కాంప్లెక్స్ చల్లద్దు. అది కూడా పంటకు ఆనే, భూమికి ఆనే. ఈ మళ్ళా గుల్కలు వేస్తున్నాం. అది గుల్కలుతోని భూమి గట్టిగా చిక్కగా అయిపోతుంది. గుల్కలు ఆ 2 పాయింట్ గుల్కలు అనేది అక్కడ ఉత్తర భారతదేశంలో ఉంటే మన దక్షిణ భారతదేశంకు వచ్చింది. అది ఆ 2 పాయింట్ గుల్కలతోని బాగా హానికరం. మనుషులకు హానికరమే, భూమికి హానికరమే. అక్కడ 5 ఇంచుల మంటిని తీసి వేరు చేసి ఇప్పుడు మళ్ళా సాగు ఎత్తున్నాడు. అంత డేంజర్ 2 పాయింట్ గుళికలు.
1: మరి నాగేశ్వర్ గారు, ఇక్కడ చూసినట్టయితే సోయా ఉంది, అదేవిధంగా జామ ఉంది, నిమ్మ ఉంది, పునాస మామిడి ఉంది, అదేవిధంగా కూరగాయలు కూడా మీరు సాగు చేస్తున్నట్టు చెప్తున్నారు కదండి, మరి ఆదాయం విషయంలో ఎట్లా ఉందండి? మరి మిగతా రైతులకు మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు?
0: ఈ పంటలు కూడా మనకు మంచి లాభదాయకం. మామిడి, జామ, నిమ్మ అని మనకు అందుబాటులో ఉన్న మార్కెట్లో టోక్ ధర అయినా పోతాయి, లేదంటే అంగళ్ళు తీసుకుపోయి కిలోల హిసాబుల జనరల్లా అమ్మేస్తాము. అది కూడా మంచి లాభమే. మనకు ఒకటే పంట పెట్టుకుంటే అది 6 నెలలకు ఒకసారి వస్తుంది. 6 నెలల పంట కంటే ఇది అంతర పంటలు కానీ ఈ నిమ్మ, జామ, పామాయిలు మనకు ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి, ఖర్చులు వెళ్ళిపోతుంటాయి. ఆ పొలం వచ్చిందంటే దానికి రోగం వస్తుంది, ఏదో వస్తుంది, మనకు వచ్చే దిగుబడి వస్తుందో రాదో తెలియదు. ఇది ఉంటే మనకు మనకు ఎప్పుడు డబ్బులే, అందుబాటులో ఉన్న మార్కెట్కి తీసుకుపోయి ఇచ్చుకుంటే ఎప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి. కూరగాయల సాగు, టమాటా, బెండకాయ, మిర్చి, దోసకాయ ఇవన్నీ సాగు చేస్తాం. అది కూడా మంచి లాభం వస్తుంది. మనం టోకు అమ్ముకుంటే తక్కువ లాభం, మనం ఇచ్చి మనం అమ్ముకుంటే ఎక్కువ లాభం వస్తుంది.
1: మరి నాగేశ్వర్ గారు, చాలామంది మన తెలంగాణ ప్రాంతాల్లో చూసినట్టయితే తక్కువ విస్తీర్ణం భూములు ఉన్న రైతులు ఉన్నారు కదండి, మరి తక్కువ విస్తీర్ణం భూములు ఉన్న రైతులకు మీరు ఎట్లాంటి పంటల్ని వాళ్ళకి సలహా ఇస్తారు, మరి ఆదాయాన్ని మంచిగా సంపాదించవచ్చు అంటారు?
0: తక్కువ భూములు ఉంటే, ఎర్ర నేలలు ఉంటే ఆరుతడి పంటలు వేసుకుంటేనే బాగుంటుంది. పొలం వరికి పోవద్దు, ఉచిత కరెంట్ ఇత్తురు, నీళ్ళు ఇత్తురు అనేది పోకుండా మనం ఆరుతడి పంటలు వేసుకుంటేనే కూరగాయలు కానీ చెట్లు కానీ మామిడి, జామ ఇవి ఉంటేనే మనకు లాభం ఎక్కువ ఉంటుంది. వరికి వెళ్లకుండా ఆరుతడి పంటలే పండించుకోవాలి, దానికి నేను బెటర్ అంటున్నాను.
1: చాలామంది రైతులు వరి సాగు చేయడం చాలా సులభం, మిగతా పంటల్లో చాలా శ్రమ ఎక్కువ ఉంటుంది అంటారు, మరి వీళ్ళకి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి?
0: వరి పంట మనిషికి స్వేచ్ఛ, కానీ లాభము ఉండదు. అది ఒకసారి మనకు పెట్టుబడి 30 నుంచి 40 వేల పెట్టుబడి వస్తుంది. ఈ ఆరుతడి పంటలకు 12 వేల నుంచి 15 వేల కంటే తక్కువ వస్తుంది, కానీ ఇది శ్రమ ఎక్కువ ఉంటుంది, దానికి శ్రమ తక్కువ ఉంటుంది. నా అనుభవం గురించి చెప్తున్నా, నేను మేల్పి మేలు జొన్న పెడతా, హైబ్రిడ్ జొన్న, దాంట్లో మనకు 15 వేల పెట్టుబడి పెడితే 29 క్వింటాల జొన్నలు వెళ్ళి అంటే ఎక్కువ దక్క 90 వేలు వచ్చినాయి ఒక ఎకరానికి. అదే పొలం అయితే 30 వేల 40 వేల ఖర్చు వస్తుంది, దానికి 60 నుంచి 70 వేల కంటే ఎక్కువ రావు. ఇది బెటరా అది బెటర్? ఇంకా అంటారా, జొన్న కాకుండా ఇప్పుడు పసుపు కూడా ఒకసారి రేటు పడిపోతుంది, ఒకసారి పెరుగుతుంది. అది మనకు పెరిగినప్పుడు లాభమే, తగ్గినప్పుడు ఖర్చులో భాగంగా అడికడికి అవుతాం, కానీ అందులో మిగులుది. కానీ మనము ఇంకా వేరే కూరగాయలు కానీ వేరే ఏదైనా ఇతరతర పంటలు వేసుకుంటేనే బాగుంటుంది. పసుపుకు పోవాలంటే పసుపుకు కూడా బాగా ఖర్చు ఉంటుంది, లాభం ఉంటుంది, రెండు ఉంటాయి దానికి. దానికోకుండా మనకు పొలంకు వెళ్ళకుండా ఇంకా మస్తు రకాలు ఉన్నాయి. సీడ్ జొన్నలు, మేల్పి మేలు కూడా మక్కు ఉంది, జొన్న ఉంది, నువ్వులు, ఇప్పుడు ఇట్లా సజ్జలు, ఇవన్నీ మనకు తక్కువ ఖర్చు మీద ఎక్కువ లాభం వస్తుంది. కానీ మనం డ్రిప్ ఉంటుంది కాబట్టి డ్రిప్తోనే వేసుకున్నాం కాబట్టి పార్కం కూడా ఇప్పుడు అంతగానం ఏం లేదు. సులభమైన పంటనే, దేనికైనా డ్రిప్తో పార్కము కూడా దీనికి ఒక పొలంకు రోజిత్తంగానే దానికి వారం 15 రోజులకు ఇచ్చినా సరిపోతుంది. ఈ పొలం 1 ఎకరం పండించేది, అది 3 ఎకరాల ఆరుతడి పంట పండించచ్చు, అది మనకు లాభం. ఇది లాభం లేదు దీంట్లో.
1: మరి నాగేశ్వర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు మీ అనుభవాలు, సూచనలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫుండి ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వికసిత్ భారత్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్తో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
2: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో, ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకు అయితే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్నీ చేసి తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తా ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయిందనుకోండి, పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పలకల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించినాం. దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంకు లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ, ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రీ, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టమున్నా ఇష్టమున్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గెట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యూఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు. బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 December 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజెస్ చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతూ ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది,

0: రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుందని ఆలోచించారు కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
1: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
0: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతా వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారో అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
1: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
0: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలి నుంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి. దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
1: ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
0: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ని బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు, బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పలకలు పెట్టుకుంటున్నారు. యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ కంటే ఇంటెనక పెరడు ఉందనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిన అనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతాం.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమంగా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌస్, ఒక హౌస్ హోల్డ్కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలని బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కు ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్షిచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకుని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: అందరు అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశంకి వెళ్ళిచ్చి ఇల్లీగల్గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకొని ఇది చేసుకుంటూ ఉంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతాం అనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేసినారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టవచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి

0: మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం, ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్ గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకొస్తా ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాల్లో ఉండేటువంటి పబ్లిక్ అందరిని ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్య మిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానెల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానెల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్య శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానెల్స్ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణ లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసేవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతుంది. హుస్సేన్ సాగర్కు వేలాదిగా గణనాథుని విగ్రహాలు తరలివస్తున్నాయి. హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్తులు, డప్పుచప్పుళ్లు, ఆటపాటలు, డాన్సులతో సందడిగా మారాయి. బాలాపూర్ గణేష్ విగ్రహం నిమజ్జనం పూర్తయింది. ట్యాంకు బండిపై క్రేన్ నెంబర్ 12 వద్ద నిమజ్జనం చేశారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. వర్ష సూచన ఉన్నందున భక్తులు నిమజ్జన ప్రక్రియను రాత్రికి లేదా రేపు ఉదయానికల్లా వేగంగా పూర్తి చేయాలని కోరారు. కేరళం నిలంబూర్లో ఆర్యదాన్ మహమ్మద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి అందుకున్నారు. కేరళంకి చెందిన దివంగత నేత ఆర్యదాన్ మహమ్మద్ స్మారకార్థం అవార్డు అందిస్తున్నారు. నిమజ్జనం కోసం 14,840 విగ్రహాల దరఖాస్తులు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:08 దాటి 2 నిమిషాలు.

ఈనాటి అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్నవారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి కోరుతున్నవారు శ్రీరామ వసంత, హనుమాన్లు, భారతి, హరీష్, అరుణ్, అజయ్, లాసియా, సార్మిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట 20వ శతాబ్దం సినిమా కోసం ఎస్పి బాలు గారు సుశీల పాడిన పాట విందాం.

0: ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
3: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
1: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
3: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
4: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
5: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
4: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
6: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
7: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
7: సెల్ 9440004837.
0: అభిరుచి కార్యక్రమంలో తరువాత పాటను కోరుతున్న వారు రాజన్న, సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి కోరుతున్న వారు శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ, నరేష్, లావణ్య, రేవంత్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, వేదశ్రీ, విక్రమాదిత్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట కొండవీటి దొంగ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట విందాం.

విన్నపాట నిన్నే ప్రేమిస్తా సినిమా నుండి. ఈ పాటను వినిపించమని కోరిన వారు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ప్రసాద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: డాక్టర్ సీను నాయక్.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-45066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి, నిజామాబాద్.
2: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం అవుతుంది. ఇందులో మెదడులో నరాలు చితిలిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగడం, వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం రావడం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవడం, వీటి గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతల సలహాలు సూచనలు తెలియజేశారు. రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8 గంటలకు ప్రుడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండె దడ, గుండె కవాటాలు మూసుకుపోవడం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడి గల కారణాలు, అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. రేపు ఉదయం 8 గంటలకు గమనిక విన్నారు.
1: అబ్బా, పంటి నొప్పి.
0: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 9912317190. ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.

కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీవు తరలి పంపిస్తున్న మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్ 503001. చిరునామా మరొకసారి అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్ 503001. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న వారు నిజామాబాద్ న్యూ ఎన్జీఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, లావణ్య, సవిత, శ్రీనిధి, ఋషికేష్, అక్షయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నారు. జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కూడా ఉన్న పాట బొమ్మరిల్లు సినిమా కోసం శ్రీనివాస్, గోపిక, పూర్ణిమ పాడిన పాట విందాం.

విన్న పాటతో అభిరుచి శ్రోతలకు ఉన్న సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30. ఇప్పుడు విందాం లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.

మీరు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:10 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. జపాన్ లో జరుగుతున్న 20వ సంచిక ఆసియా క్రీడలు 2026 రోజువారీ నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం ఢిల్లీ అవుతుంది. మరికొద్ది క్షణాల్లో

వాణి నిజామాబాద్ కేంద్రం. నిలయంలో సమయం 10:20. ఇప్పుడు విందాం మధుర గీతాలు. ఈ కార్యక్రమంలో ఈరోజు స్వరగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో కొన్ని స్వరాలు కాలంతో పాటు మరింత మధురంగా మారుతాయి. అలాంటి అపూర్వమైన స్వరం

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అందరికీ ఆప్యాయంగా తెలిసిన ఎస్పి బాలు గాయకుడిగా మాత్రమే కాకుండా సంగీత దర్శకుడిగా నటుడిగా డబ్బింగ్ కళాకారుడిగా నిర్మాతగా టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా తనదైన శైలిలో ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. దశాబ్దాల పాటు సాగిన ఆయన సంగీత ప్రస్థానం అనేక తరాల శ్రోతలను అలరించింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం తదితర అనేక భాషల్లో 40,000కు పైగా పాటలను పాడారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4వ తేదీన అప్పటి మద్రాసు నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో ఎస్పి సాంబమూర్తి శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి సాంబమూర్తి గారు హరికథా కళాకారుడు, సంగీత విద్వాంసుడు. చిన్ననాటి నుండే ఇంట్లో సంగీత వాతావరణం ఉండడంతో బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీతం పట్ల సహజంగానే ఆసక్తి ఏర్పడింది. ఆయన చిన్నతనంలోనే పాటలు పాడటం ప్రారంభించారు. సంగీతం ఆయనకు కేవలం వృత్తి కాదు, జీవితంలో ఒక భాగంగా ఏర్పడింది. బాల్యంలోనే సంగీతంపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆయన విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగించారు. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే గాన కార్యక్రమ పాటల్లో పాల్గొనేవారు. చెన్నైలో జరిగిన గాన ప్రతిభ పోటీల్లో ఆయన మొదటి బహుమతి పొందారు. అప్పుడే సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి ఆయన ప్రతిభను గుర్తించారు. ఆ పరిచయమే బాలు గారి సినీ జీవితంలో తొలిమెట్టు అయ్యింది. ఎస్పి బాలు గారు 1966 శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న అనే చిత్రంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సినీ గాన ప్రస్థానం ప్రారంభమైంది. సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి గారు ఆయన తొలి అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశం తరువాత భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక మహత్తర అధ్యాయంగా మారింది. ఇప్పుడు విందాం ఆయన మొదటిగా రచించిన పాట పాడిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాలోని పాట.

తొలినాళ్లలోనే ఆయన స్వరంలోని మాధుర్యం, ఉచ్చారణ, భావవ్యక్తీకరణ విభిన్నమైన గాత్రపరిధి సంగీత దర్శకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత బాలుగారి గాన ప్రస్థానం ఆగకుండా సాగింది. ప్రేమ గీతాలు, విషాద గీతాలు, భక్తి గీతాలు, జానపద గీతాలు, శాస్త్రీయ సంగీత ఆధారిత పాటలు, హాస్య గీతాలు, ఏ పాట అయినా తనదైన శైలిలో పాడగలిగారు.

శంకరాభరణం, సాగర సంగమం, రుద్రవీణ వంటి చిత్రాల్లో ఆయన గానం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. శంకరాభరణంలోని గానానికి ఆయనకు జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది. ఆ తర్వాత ఎక్ దూజే కే లియే, సాగర సంగమం, రుద్రవీణ, గానయోగి పంచాక్షర గవాయి, మిన్సార కనువు చిత్రాలకు కూడా జాతీయ అవార్డులు అందుకున్నారు. మొత్తంగా ఆయన 6 జాతీయ చలనచిత్ర అవార్డులు పొందారు. ఎస్పి బాలు గారి ప్రత్యేకతలో అత్యంత ముఖ్యమైనది ఆయన బహుభాష గాన ప్రతిభ. భాష మారినా భావం మారకుండా ఆయా భాషల ఉచ్చారణకు తగిన శైలిలో పాడటం ఆయన గొప్పతనం.

ఎస్పీ బాలు గారి ప్రతిభకు అనేక జాతీయ రాష్ట్రస్థాయి పురస్కారాలు లభించాయి. 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్, తమిళనాడు ప్రభుత్వం కళైమామణి పేరుతో, 2021లో మరణానంతరం పద్మవిభూషణ్, అనేక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ గాయకుడు అవార్డులు, పలు విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లు లభించాయి. ఎస్పి బాలు గారు గాయకుడిగా మాత్రమే పరిమితం కాలేదు. ఆయన దాదాపు 45 చిత్రాలకు సంగీతం అందించారు. అనేక చిత్రాల్లో నటించారు. దక్షిణ భారత చిత్రాల్లో ప్రముఖ నటులకు డబ్బింగ్ కూడా చెప్పారు. టెలివిజన్లో సంగీత ప్రతిభను ప్రోత్సహించిన పాడుతా తీయగ వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యతగా వ్యవహరించి ఎంతోమంది కొత్త గాయకులను పరిచయం చేశారు.

ఎస్పి బాలు గారి గొప్పతనం ఆయన స్వరంలోనే మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వంలోనూ కనిపించింది. సహచర కళాకారుల పట్ల గౌరవం, కొత్త ప్రతిభను ప్రోత్సహించడం, తనకంటే చిన్నవారితోనూ ఆప్యాయంగా మెలగడం ఆయనలోని ప్రత్యేక లక్షణాలు. సంగీత కార్యక్రమాల్లో ఆయన మాట తీరు, హాస్య చతురత, ఆత్మీయత ప్రేక్షకులకు ఆయనను మరింత దగ్గర చేసింది. అందుకే ఆయనను అభిమానులు మాత్రమే కాదు సంగీత కళాకారులలోనూ ప్రత్యేకమైన గౌరవం లభించింది. దాదాపు 5 దశాబ్దాలకు పైగా సంగీత ప్రపంచాన్ని అలరించిన ఎస్పి బాలు గారు 2020 సెప్టెంబర్ 25న కన్నుమూశారు. ఆయన మరణం భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటుగా మారింది. అయితే ఒక కళాకారుడి శరీరం మాత్రమే కాలంతో కలిసిపోతుంది, ఆయన కళ మాత్రం కాలాతీతంగా నిలిచిపోతుంది. ఎస్పి బాలు గారి పాటలు నేటికి రేడియోలో, టెలివిజన్లో, సినిమాల్లో, సంగీత కార్యక్రమాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఒక తరం ఆయన పాటలు వింటూ పెరిగింది, మరో తరం ఆయన పాటలను తిరిగి తెలుసుకుంటోంది. భవిష్యత్ తరాలు కూడా ఆయన స్వరంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే ఉంటాయి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన స్వరం మాత్రం మన హృదయాల్లో ఎప్పటికీ జీవిస్తుంది. ప్రేమలోనూ విరహంలోనూ ఆనందంలోనూ విషాదంలోనూ మన భావాలకు ఆయన పాటలు స్వరాన్ని అందిస్తూనే ఉంటాయి.

విన్న పాట కన్నెవయసు సినిమా నుండి. మీరు ఇంతవరకు మధుర గీతాల కార్యక్రమంలో ఎస్పి బాలుగారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించిన విశేషాలు, పాడిన పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11:00 కావస్తుంది. కాసేపట్లో వింటారు.